శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రభోధ గీతం విందాం.

ఇంతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వినే ముందుగా ఓ ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణారావు.
2: వీట్కోలు గురించి ముచ్చటించుకునే ముందు అసలు ఈ కోలు శబ్దం ఏమిటో విచారిద్దాం. ఇది వేడుకోలు, వీడుకోలు, ఎదురుకోలు, మెచ్చుకోలు ఇత్యాదిగా తెలుగులో కొన్ని క్రియాధాతువులకి ఓ ప్రత్యయంలాగా అనుప్రయుక్తం అవుతున్నది. ఈ కోలు అనేది వ్యస్తంగా ప్రయోగాల్లో కనపడదు, కానీ ఇది కొనుధాతువు యొక్క భావార్థక రూపం, అంటే కొనుట అన్నమాట. ఇప్పుడు వీడుకోలు అంటే వీడుకొనుట అని అర్థం. వీట్కోల్ని సంస్కృతంలో ఆమంత్రణము అంటారు. వీట్కోల్ అనేది చాలా సందర్భాల్లో విషాద సమ్మిళితంగానే ఉంటుంది. కలిసి మెలగడంలోని ఆనందం దూరమవడంలో ఉండదు కదా. మన జీవన కావ్యంలో వీట్కోలు పర్వంలో అతి సామాన్యమైన వ్యవహారం ఒకటి ఉంది. ఆఫీసుకు వెళ్లే భర్తకి భార్య, బడికి వెళ్లే పిల్లలకు తల్లి గేటు దాకా వచ్చి టాటా చెప్పటం. టాటా చెప్పడం కూడా వీట్కోల్లో ఒక భాగమే. అయితే అందులో గాఢమైన భావన, అనుభూతి వంటివి ఏవీ ఉండవు. అది ఒక యాంత్రిక నిత్యకృత్యం మాత్రమే. దీని తరువాత స్థాయి వీట్కోలు దూర ప్రయాణం చేసే బంధుమిత్రులకి బస్టాండు దాకానో రైల్వే స్టేషన్ దాకానో వెళ్ళి సాగనంపటం. ఈ రకమైన వీట్కోలు పయనించే వారితో గల సంబంధం, అనుబంధం, ఆత్మీయతల్ని బట్టి అదొక మర్యాద, సంప్రదాయం అని చెప్పదగింది.

0: వీట్కోలులో ఒక శాస్త్ర సంప్రదాయం ఉంది. ఇష్టమైన వారిని వీట్కొలుపుతూ నీరు కనిపించేంత వరకు వారిని అనుసరించి వెళ్ళాలిట. కాళిదాస విరచితమైన అభిజ్ఞాన శాకుంతలంలో ఓదకాంతాత్ స్నిగ్ధో జనోను గంతవ్య ఇది శ్రూయతే అని అనిపిస్తాడు కవి. అంటే ఇష్టుడైన వారిని ఉదకం కనబడేంత వరకు అనుసరించి వెళ్ళాలి అని వింటాం కదా అని అర్థం. వీట్కోలు ఘట్టాల్లో మిక్కిలి దుఃఖాన్ని పొంగించేది పెళ్లి కూతురును అప్పగించే అప్పగింతల సన్నివేశం. సన్నాయి మేళం శహనారాగం పలకగానే ఆత్మీయులందరి కళ్ళు చెమ్మగిల్లుతాయి. తల్లిదండ్రులు తమ బిడ్డని కాలు తడవకుండా కడలినైనా దాటిస్తారు కానీ కన్ను తడవకుండా గడప కూడా దాటించలేరు కదా. అవును మరి, ఇన్నాళ్లుగా ఈడ పిల్ల అప్పుడు ఆడపిల్ల అవుతుంది. జానపద సాహిత్యంలో స్త్రీల పాటల్లో కరుణ రసార్ద్రమైనవి అప్పగింతల పాటలే. ప్రౌఢ సాహిత్యంలో కూడా ఈ అప్పగింతల వీట్కోలు సన్నివేశాన్ని మన కవులు కరుణ రసాత్మకంగా చిత్రించారు. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణ కావ్యంలో రుక్మిణి సుభద్రతో ఇలా అంటుంది. అడలనేమిటికి మా అమ్మ సుభద్ర, కోరిక కొనసాగి కొమరాల నీకు ఇంద్రనందనుగూడి ఏగుమాయమ్మ అని వీట్కొలుపుతుంది. అప్పుడు సత్యభామ సుభద్రార్జునులతోటి ఘను వీరపుత్రుని గాంచు వేగమున అనుచు దీవనలిచ్చి అతివ ఆ క్షణమే అరుగుమీ నీ వంచు అతని వీట్కొలిపే అంటుంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకంలో శకుంతలను వీడుకొలిపే సన్నివేశం నిసర్గ రమణీయమైన ప్రేమార్ద్ర ఘట్టం. శకుంతలకు కణ్వుడు చిలికత్తెలేగాక ఆశ్రమంలోని లేళ్ళు పూలతీగలు కూడా వీట్కోలు చెబుతాయి. శకుంతల వాటి వద్ద సెలవు కైకుంటుంది. కణ్వ మహర్షి శకుంతలను వీట్కొలుపుతూ యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ఉత్కంఠయ కంఠస్తంభిత బాష్పవృత్తి కలుష చింతాజడం దర్శనం ఇత్యాదిగా విలపిస్తాడు. అంటే సర్వసంగ పరిత్యాగిని అరణ్యవాసిని అయిన నాకే కుమార్తె మీద ప్రేమతో ఇంత దుఃఖం కలిగితే గృహస్థులు ఈ నూతనమైన పుత్రికా విరహ బాధతో ఇంకెంత పీడింపబడతారో గదా అని భావం. శ్రీనాథుని కాశీఖండంలో వింధ్య గర్వాపహరణానికి దక్షిణ దేశానికి పయనమైన అగస్త్యుడు కాశీనగరాన్ని వదిలిపెట్టవలసిన సందర్భంలో అతని వేదనను రసార్ద్రంగా వర్ణించాడు. పరమకళ్యాణి ఓ భాగీరథి గంగ భాగ్యభాగిని పోయి ఒత్తునమ్మ శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష వాసవార్చిత పోయి ఒత్తునమ్మ. ఇంకా కాశీనగర పరిసరాలతో ఎడబాటు సహించలేక అగస్త్యుడు కలహంసి రారాధె కదలి నాతోగూడి నీవేల ఒత్తమ్మి నిమ్మి నుండి కదలికా కాంతార కదలిరా నాతోడ నీవేల ఒత్తమ్మి నిమ్మి నుండి అని అంటాడు. ఇక వీట్కోలు పర్వంలో అత్యంత దుఃఖపూరితమైనది ఆఖరు ప్రయాణం. పుట్టిన ప్రతి ప్రాణి వెనక ముందుగా ఏదో ఒకనాడు ఈ లోకం నుండి వీట్కోలు తీసుకుని వెళ్ళిపోవలసిందే గదా. గడపదాకా భార్య, వల్లకాటిదాకా బంధుమిత్రులు వీట్కొలుపుతారు. అక్కడి నుండి ఎవరి ఒంటరి ప్రయాణం వారిదే, వెంట వచ్చేవి పాపపుణ్యాలే.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణారావు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: రైతు సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వరి సాగు నీటి యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మనం ప్రస్తుతం వరి పంటకు అధిక నీటిని వినియోగిస్తున్నాం. వరి పంటకు అవసరమైన నీటి కంటే 2 లేదా 3 రెట్ల నీటిని వాడుతున్నాం. మనం పెట్టే నీటిలో 60 నుండి 70% భూమిలోనికి ఇంకిపోయి పైరుకు ఉపయోగం లేకుండా వ్యర్థమవుతుంది. ఎక్కువ నీరు పెట్టడం వల్ల వేస్తున్న ఎరువులు నష్టమైపోతున్నాయి. పంట దిగుబడి తగ్గుతూ ఉంది. మన రాయలసీమ జిల్లాల్లో నీటి లభ్యత చాలా తక్కువ. కావున మన ప్రాంతంలో నీటి వృధా చేయడం సరికాదు. అందుకే మన ప్రాంతంలో వరి పంటను ప్రోత్సహించడమే లేదు. వరి మొక్క తేమ నేల నుండి తీసుకున్న నీటిలో కేవలం 5% మాత్రమే తన జీవన క్రియలకు వినియోగించుకుంటుంది. మిగిలిన 90

5% నీటిని 1200 ద్వారా బయటికి పంపించేస్తుంది. అందువలన మితమైన మోతాదులో అంటే 2 సెంటీమీటర్ల నుండి 5 సెంటీమీటర్లు మించకుండా పొలంలో నీటిని నింపితే నీరు పొదుపు అవుతుంది, నత్రజని నష్టం కాదు, కలుపు మొక్కల బెడద తగ్గుతుంది, పిలక సంఖ్యలు పెరగడం వలన దిగుబడి పెరుగుతుంది. వరి పైరుకు వివిధ దశల్లో నీరు ఎంతవరకు పెట్టాలో తెలుసుకుందాం. దమ్ము చేసే సమయంలో బాగా దమ్ము చేసి ఆకరుదుక్కులో ఎరువులు వేసి చదును చేసే సమయంలో అంటే మాందోలే సమయంలో, ఈ సమయం నుండి నాట్లు వేసే వరకు 2 సెంటీమీటర్ల వరకు నీరు పొలంలో నిలిచి ఉండాలి. నాటే సమయం విషయానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నేల బురద పొదంలో ఉండాలి, అప్పుడు నాట్లు సరైన లోతుకు వేస్తారు. నీరు ఎక్కువగా ఉంటే మొక్కలు అంటే నాట్లు లోతుగా వేస్తారు, అందువలన పిలకలు తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఇక మొక్కలు స్థిరపడ సమయం విషయానికి వస్తే నాట్లు పూర్తయిన వెంటనే నీటి లోతు 5 సెంటీమీటర్ వరకు పెంచి 4 రోజుల పాటు ఉంచాలి, గొంతు దాకా నీరు పెట్టాలి. ఈ విధంగా నీరు పెడితే మొక్క త్వరగా కొత్త వేర్లు తొడుగుతుంది, నిలదొక్కుని కుదురుకుంటుంది. ఇక పిలకలు ఏర్పడే సమయంలో ఈ సమయంలో 2 సెంటీమీటర్లు మించి నీళ్లు పెట్టకూడదు. మామూలుగా నీరు ఎక్కువైతే మొక్క ఎత్తుగా పెరుగుతుంది, పిలకల సంఖ్య తగ్గిస్తుంది. అట్లాని మడిలో నీళ్లు లేకుండా చేస్తే నేలలో ఆవిరైపోయి పిలకల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి 2 సెంటీమీటర్ల నీరు మాత్రమే పెట్టాలి. దీనివల్ల వేరు లోపలికి పోయి మొక్కకు బలం చేకూరుతుంది, పిలకలను కొత్తగా ఏర్పరుస్తుంది. అందువలన పిలకలు ఏర్పడేటప్పటి నుంచి కరుకుకు వచ్చేంత వరకు మడిలో 2 సెంటీమీటర్ లోతులో నీళ్లు ఉంటే సరిపోతుంది. కరుకుకు వచ్చినప్పటి నుంచి గింజ గట్టిపడే దశ వరకు 50 నుంచి 60 రోజుల తర్వాత ఈ దశ మొదలవుతుంది. కాబట్టి ఈ దశ 20 నుండి 25 రోజుల వరకు ఉంటుంది. ఈ దశలో పూర్తిగా 5 సెంటీమీటర్ నీటిని ఉంచాలి. ఈ దశలో మొక్క కరుకుకు వచ్చి పోటాకు ఏర్పడి వెన్ను బయటకు వస్తుంది, పూలు విచ్చుకొని నొగరాలుతుంది, తర్వాత గింజ పాలు పోసుకుంటుంది. ఈ దశ అంతా వరికి నీటి సున్నిత దశలు. ఈ దశలో నీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడి తగ్గుతుంది, నీరు ఎక్కువైతే మొక్క కాండం పెరిగి వెన్ను సన్నబడి తక్కువ గింజలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. గింజ పట్టేటప్పుడు నీళ్లు ఎలా ఉండాలంటే ఈ దశలో నేలలో తేమ ఉంటే సరిపోతుంది, అప్పటి నుంచి నీరు పెట్టకపోయినా పర్వాలేదు. మడిని ఆరబెట్టాలి, అప్పుడు గింజలు బాగా గట్టిపడతాయి. పైపాటుగా ఈరా వేసే సమయంలో నీరు పలచగా ఉండాలి, బురద పదునుగా ఉండాలి, అప్పుడే నేలలో ఎరువు బాగా కలిసి మొక్కకు పడుతుంది. ఈరా వేసిన 36 నుండి 48 గంటల తర్వాత మరలా నీళ్లు పెట్టాలి.

మామిడిలో ఆర్క్ మ్యాంగో స్పెషల్ వాడకం, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఆర్క్ మ్యాంగో స్పెషల్ మామిడి పంటలో వాడదగిన సూక్ష్మ పోషక మిశ్రమం. దీనిని భారత ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారు తయారు చేశారు. ఇది మామిడి పండు నాణ్యతను, దిగుబడిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మామిడి పండు రుచి, నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఆర్క్ మ్యాంగో స్పెషల్ సూక్ష్మ పోషకం అన్ని రకాల మామిడి చెట్లకు ఉపయోగించవచ్చు. ఈ పోషకాన్ని పూతకు ముందు 2 సార్లు, పూత తర్వాత 2 సార్లు వాడవలసిందిగా సిఫార్సు చేశారు. ఇందులో సూక్ష్మ పోషకాలైన జింకు, బోరాన్, ఇనుము, రాగి, మాంగనీస్, మాలిబ్డనం, క్లోరిన్ మరియు ద్వితీయ శ్రేణి పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ మరియు పొటాషియం ఉన్నాయి. దీన్ని 1 లీటర్కు 5 గ్రాముల చొప్పున కొద్దిగా నిమ్మరసంతో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆర్క్ మ్యాంగో స్పెషల్ కాపునిచ్చే మామిడి తోటలో పిచికారీ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 75 గ్రాముల మ్యాంగో స్పెషల్, దీనికి 1 నిమ్మపండు రసం, దీనికి 1 షాంపూ ప్యాకెట్, 15 లీటర్లో నీటిని కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా 4 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొదటి పిచికారీ ఆగస్టు నెలలో వర్షం పడిన తర్వాత చేసుకోవాలి. రెండవ పిచికారీ పూత రాకముందు నవంబర్ డిసెంబర్ నెలల్లో చేసుకోవాలి. ఇక 3వ పిచికారీ పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు చేయాలి. 4వ పిచికారీ పిందె నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చేయాలి. అయితే ఇందులో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆర్క్ మ్యాంగో స్పెషల్ మామిడి పూత సమయంలో పిచికారీ చేయకూడదు. రాగి సంబంధిత మందులు మినహా మిగిలిన తెలుపు పురుగుల మందులతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల

గంటలలోపు, సాయంకాలం అయితే 4 నుంచి 6 గంటల లోపల పిచికారీ చేసుకోవచ్చు. 8 కిలోల మ్యాంగో స్పెషల్ 1 ఎకరా మామిడి తోటకు వాడినట్లయితే 20 నుంచి 30% దిగుబడిని మనం పెంచవచ్చు. కాయ కోత తర్వాత మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయానికి వస్తే, మామిడి చెట్లకు కోత అనంతరం 2 నుంచి 3 వారాల విశ్రాంతి అవసరం. తర్వాత ఇప్పుడు సూచించే యాజమాన్య పద్ధతులు పాటిస్తే సరైన సమయానికి పూత కాపు వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.

ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం విశేషాలు, అనంతరం వేయి పడగలు నాటిక, ధారావాహిక నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్ఎం రాజు సరోజా నిర్మల గారు. 8వ భాగం ప్రసారమవుతుంది ఈ ఉదయం 7:15. ఈ ఉదయం 8:35 రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు, పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లా గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కెఆర్ నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్రే, డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

0: అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఏదైతే విఆర్ఐ స్కూల్ ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు చెట్లు, లోపల పోతే పోవాలి అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ఐ స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
2: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలు ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్ధికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25 తేదీన ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909 కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20 తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈ నెల 26 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24 తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్దమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ది పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: लगता है पार्लियामेंट में पूरा रख सकते हैं। मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था। लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने।
1: लोकसभायाः अध्यक्षः ओम बिरला वर्यः ह्यः लोकसभायाः व्यापार परामर्श समितेः सभायाः अध्यक्षताम् अकरोत्। सभायां सर्वकारस्य प्रतिनिधि सदस्याः अपि च विभिन्नानां राजनैतिक दलानां च सदस्याः सत्रावधौ प्रस्तावितस्य विधेयकेषु अन्येषु च कार्येषु विचाराणाम् आदानं प्रदानं कृतवन्तः। श्री बिरला वर्यः रचनात्मक विचार विमर्शाणां सार्थक सहभागित्वस्य सर्वोच्च संसदीय परंपराणां पालनस्य च महत्वमपि अधोरेखितवान्। दिल्ल्यारक्षिबलेन स्पष्टीकृतं यत् अद्य आरभ्यमाणस्य संसद सत्रस्य दृष्ट्या नवदिल्लीमण्डले कस्यापि विरोधयात्रायाः प्रदर्शनस्य च अनुमतिः न प्राप्तास्ति न प्रदत्तास्ति। सामाजिकान्तर्जालीय पटले दलेन उक्तं यत् अस्मिन् क्षेत्रे भारतीय नागरिक सुरक्षा संहिता 23-2000 धारा 63-शतम् अनुवर्तितास्ति, अतः जंतर मंतर क्षेत्रं विहाय अस्मिन् क्षेत्रे 5 वा 5 अधिकानां जनानां विरोधयात्राः शोभायात्राः प्रदर्शनानि सभाः च कठोरतया निषिद्धाः सन्ति इति। दिल्ल्यारक्षकैः सर्वे नागरिकाः विधेः सम्मानं कुर्वन्तु, कस्यापि अनधिकृत सभायां पदयात्रायां च भागं न गृह्णन्तु, सार्वजनिक शान्तिं सुरक्षां च रक्षयितुं सहयोगं कुर्वन्तु इति प्रार्थितमस्ति। भोपालनगरस्य समीपे ऐतिहासिके जगदीशपुरे आयोजिते विशेषसभायां मध्यप्रदेशस्य मन्त्रिमण्डलेन यूनिफॉर्म सिविल कोड यूसीसी इति विधेयकं स्वीकृतम्। वार्ताहरान् सम्बोधयन् मुख्यमंत्री मोहन यादवः अवदत् यत् यूसीसी सर्वेभ्यः समुदायेभ्यः समानावश्यकान् अधिकारान् च प्रदातुं शक्नोति। सः अवदत् यत् यूसीसी विधेयकं नागरिकान् आधारभूत अधिकारान् न उल्लङ्घयति इति। अपि च फीफा विश्वकप क्रीडायां स्पेन देशः अतिरिक्त समये गतविजेता अर्जेंटीना देशं 1-0 इत्यंकेन पराजित्य 26-2000 फीफा विश्वकप विजेता अभवत् इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం గురించిన విశేషాలు, అనంతరం 1000 పడగలు నాటిక ధారావాహిక నవల మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్ఎంరాజు సరోజ నిర్మల గారు. 8వ భాగం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఈ ఉదయం 8:35 రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులు పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లాగారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 10:00 ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:10 12:40 1:30 ఆ తర్వాత 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో

మహిళా రైతు శ్రీమతి వి మల్లిక గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సీఈఓ ఫిడే ఆర్బిటర్ శ్రీ వి బాలాజీ ప్రసాద్ చౌదరి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈరోజు సాయంత్రం 6:30 కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమాలపై

6:30 కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 to 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. రాత్రి 10:00 పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన ప్రశ్నోత్తరాల రికార్డింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026 కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूँ कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్

0: అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
1: బంగాల్ కి సమగ్ర జనతా కో భరోసా దిలానే ఆయా హూ. భారతీయ జనతా పార్టీ నే పూరే లంబే చునావ్ అభియాన్ కి అందర్ జో ఏక్ ఏక్ వాదా కియా థా ఔర్ సోనార్ బంగ్లా కి సంకల్పనా కో బంగాల్ కి జనతా కే సామ్నే రఖా థా వో సోనార్ బంగ్లా కి సంకల్పనా కో జమీన్ పర్ ఉతార్నే కా కామ్ మోదీ జీ కే నేతృత్వ మే భారతీయ జనతా పార్టీ కా ఏక్ ఏక్ కార్యకర్తా కరేగా.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గు గనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ 3 యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్

0: పురుషుల విభాగంలో రెండవసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ప్రభాత రేఖలు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ప్రభాత రేఖలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం గురించిన విశేషాలు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మలా.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె గురించి తెలుసుకున్నాం కదా. చంపారణ్, ఖేడా, అహ్మదాబాద్ ఉద్యమాల విజయాలతో మహాత్మాగాంధీ జాతీయ నాయకుడిగా ఎదిగారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో భారతీయులు మరింత రాజకీయ స్వేచ్ఛ, రాజ్యాంగ సంస్కరణలను ఆశించారు. అయితే ఆ ఆశలకు భిన్నంగా

1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలెట్ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, నిరసనలకు దారితీసి భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. రౌలెట్ చట్టం ఈ నేపథ్యం విషయానికొస్తే, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమల్లో ఉన్న కొన్ని అత్యవసర అధికారాలను యుద్ధం ముగిసిన తర్వాత కూడా కొనసాగించాలి అనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షత వహించిన న్యాయమూర్తి సర్ సిడ్నీ రౌలెట్. వారి పేరు మీద ఈ చట్టం రౌలెట్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ వాదన ప్రకారం దేశంలో శాంతి భద్రతలను కాపాడడం, హింసాత్మక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఈ చట్టం అవసరం అని పేర్కొంది. ప్రధాన నిబంధనలు పరిశీలిస్తే, రౌలెట్ చట్టం ద్వారా ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి. విచారణ లేకుండానే అనుమానితులను కొంతకాలం నిర్బంధించే అధికారం. కొన్ని సందర్భాల్లో సాధారణ న్యాయపరమైన ప్రక్రియలకు భిన్నంగా విచారణ జరిపే అవకాశం. సమావేశాలు, ప్రచురణలు వంటి కార్యకలాపాలపై నియంత్రణ విధించే అధికారం. ప్రజా శాంతి భద్రతల పేరుతో విస్తృత పరిపాలన అధికారాలు. ఈ నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛలను ప్రభావితం చేసే అవకాశముందని అనేక మంది భారతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయుల స్పందన గమనిస్తే గనక, రౌలెట్ చట్టానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. వివిధ రాజకీయ నాయకులు, న్యాయవాదులు, విద్యావంతులు, సాధారణ ప్రజలు ఈ చట్టాన్ని విమర్శించారు. మహాత్మాగాంధీ ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. శాంతియుత నిరసనలు, హర్తాళ్లు, ప్రార్థనా సభల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం ద్వారా గాంధీజీ తొలిసారిగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ చట్ట ప్రభావం ఎలా ఉంది అంటే, రౌలెట్ చట్టం భారతీయులు మరియు బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఉన్న విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. యుద్ధంలో సహకరించిన తరువాత రాజకీయ హక్కులు లభిస్తాయని ఆశించిన భారతీయుల్లో నిరాశ పెరిగింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు భారత జాతీయోద్యమాన్ని మరింత విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చాయి. గ్రామాలు, పట్టణాలు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు ఇలాంటి వివిధ వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం దృష్టిలో ఈ చట్టం శాంతి భద్రతలను కాపాడేందుకు తీసుకున్న చర్యగా చెప్పబడింది. అయితే భారతీయ నాయకులు, అనేక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ చట్టం పౌర స్వేచ్ఛలు, న్యాయపరమైన హక్కులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాన్ని కలిగి ఉంది. ఈ కారణంగానే ఇది భారత జాతీయోద్యమ చరిత్రలో అత్యంత వివాదాస్పద చట్టాలలో ఒకటిగా గుర్తించబడింది. అదే సమయంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అహింసాత్మక నిరసనలు భారత స్వాతంత్ర్యోద్యమానికి క్రొత్త దిశను చూపాయి. రౌలెట్ చట్టం భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక కీలక మలుపు. భారతీయుల్లో రాజకీయ చైతన్యాన్ని మరింత పెంచడంలో, దేశవ్యాప్త ప్రజా ఉద్యమాలకు పునాది వేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింస, సత్యాగ్రహం జాతీయ స్థాయిలో విస్తరించడానికి కూడా ఈ సంఘటన ఒక ప్రధాన కారణంగా నిలిచింది. రౌలెట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 1919 ఏప్రిల్ 13వ తారీఖున అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో జరిగిన కాల్పులు భారత చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా నిలిచాయి. ఈ ఘటన భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మరింత ఉధృతం చేసి

0: ప్రజల ఆలోచనల్లో కీలక మార్పుకు దారితీసింది. రేపటి మన కార్యక్రమంలో జలియన్ వాలాబాగ్ ఘటన 1919, దాని నేపథ్యం, సంఘటన ప్రభావం, అలాగే భారత జాతీయోద్యమంపై దాని కీలక ప్రభావం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇంతవరకు భారత స్వాతంత్ర్య సమరం గురించిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
4: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1000 పడగలు నాటిక 8వ భాగం. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్ఎం రాజు సరోజ నిర్మల గారు.

వేయి పడగలు ధారావాహిక నాటకం 8వ భాగం. నవల మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజ నిర్మల. జరిగిన కథ: రంగాజమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఆమె కుమారుడు రామచంద్రరాజు సుబ్బన్నపేట వస్తాడు. ధర్మారావు అతన్ని ప్రేమతో ఆదరిస్తాడు. పుట్టింటివారు అరుంధతిని హింసిస్తారు. ఆమె భర్తతో అత్తింటికి తిరిగి వచ్చేస్తుంది. తన వేణుమాధవుడు తనకింకా చేరువ కాలేదని గిరిక బాధపడుతూ ఉంటుంది. ఓర్పు శ్రద్ధ అవసరమని ధర్మారావు గిరికను ఓదారుస్తాడు. రంగాజమ్మ కనుమూస్తుంది. వినండి 1000 పడగలు ధారావాహిక నాటకం 8వ భాగం.

0: ధర్మారావు బాబు, దొరలంటే గుణసంపన్నులు అనుకున్నానా? డాక్టర్ అంటే ఇంత అసహ్యంగా ఉన్నాడేమిటి? జమీందారు గారు ఎంత హుందాగా ఉండేవారు, భక్తిగా ఉండేవారు.
1: అమ్మా, నీకు నీరసంగా ఉంది, మాట్లాడకూడదు.
0: అన్ని ప్రశ్నలు నన్నే అడుగుతాడు. నాడి చూసి జబ్బు చెప్పాలి గాని రోగికేం తెలుస్తుంది? తత్వం తెలుసుకుని వైద్యం చెయ్యాలి, చిహ్నాలు తెలుసుకుని కాదు.
2: అమ్మా, రేపు తండ్రి గారి ఆబ్దికం, బ్రాహ్మణులను రంగాపురం వెళ్ళి పిలుచుకురావాలి. పనులు పని రాజ్యలక్ష్మి గారి దగ్గర నుంచి చంద్రహారం కూడా తేవాలి.
1: నీ అచ్చనైన తర్వాత నేను నాన్నగారి ఆరాధన చేస్తా.
2: అదే విధి.
3: నాయనా ధర్మం,
2: అమ్మా,
3: రామచంద్రరాజుకి, గిరికకు, పసరికకు నాన్నగారి ఆశీర్వచనాలు, ప్రసాదము పంపే ఏర్పాటు చెయ్యి. ఇదిగో చూడు, పసరికకు పంపక్కర్లేదులే, వాడే వచ్చి ఒక గారె తాను తిని రెండో గారెను వాళ్ళమ్మకు తీసుకువెడతాడు.
2: అమ్మా, అన్నదాతృత్వాన్ని ఊరంతా పొగుడుతున్నారు. ఆయన సంభావన పూర్వకంగా 2 రూపాయలు ఇచ్చాట.
3: 2 రూపాయలే? ఇదిగో చూడు. సరేగాని, రంగాజీ ప్రసాదం వాసనన్నా చూసిందట?
2: అరముక్క తిందట. అన్న కబురు చేశాడు, ఆమెకు ఆయాసం ఎక్కువైందిటమ్మా.
3: పద పద.
1: పెద్దమ్మా, పెద్దమ్మా రండి. అమ్మ వింతగా ప్రవర్తిస్తోంది, ఎవరితోనో మాట్లాడుతోంది, చూస్తోంది, సైగలు చేస్తోంది, నవ్వుతోంది, ఏమి అర్థం కావట్లేదు పెద్దమ్మ.
3: అయ్యో, ఇది అదేరా నాన్న?
2: సంధి తగ్గి లేచి కూర్చున్నారు. అమ్మా, వదిన గారిని పిలుస్తున్నట్లున్నారు.
1: రథంతరి, నీకు అర్థమవుతోందా అమ్మ ఏం చెబుతోందో?
2: బీరు ఆ వైపు చూపిస్తున్నారే.
1: అమ్మా, చీర మార్చమంటావా?
0: అవును, అదిగో మీ తండ్రి గారు.
2: రామేశ్వర శాస్త్రి రాజును అమ్మగారు పిలుస్తున్నారు, దగ్గరికి తీసుకెళ్దాం అన్నా. ఒరే రారా, రారా కన్నా, నాయనమ్మ గారి దగ్గర కూర్చో, నిన్ను నమస్కారం చేయమంటున్నారు, చేయనన్నా.
0: నాకు కాదు, అదిగో తాతగారు, ఆయనకు నమస్కరించు. మందార పూల చీర, నల్ల చీర.
1: మందార పూల చీర, మందార పూల చీర. నీ బీరువాలో ఉండు, చూస్తున్నా, ఉండు, వస్తున్నా. అడుగున ఉందే అమ్మా, ఇదిగో ఇదిగో, ఇదేనా?
0: కాదు కాదు
1: కాదు,
0: నల్ల చీర. చీర మీద చెరి మందారాలు ఉన్నాయి, అది అది చాలా తేలికగా ఆయన గారు ఎక్కడి నుంచో తెప్పించారు. అదే అదే కట్టుకుంటా, అదే అదే అదే కట్టు.
2: ధన్యాత్మురాలు, మాత్సర్యాన్ని కూడా దిగవిడిచి మా అమ్మగారు ఒకసారి అంది, నాయన, ఆ రంగాజమ్మ గారిది, మీ నాయనగారిది అపురూపమైన అనురాగ బంధం రా. ఏ దంపతులకైనా పొరపత్యాలు వస్తే రంగాజమ్మను తలుచుకుంటే అనుకూలమైపోతారు అని.
1: తమ్ముడు, నేనెంత దురదృష్టవంతుండో చూశావా? ఎందుకు దేశాంతరాలు పోయాను, ఎందుకు ఆస్తులు సంపాదించాను? చిన్నతనంలోనే ఆదర్శమూర్తులైన తల్లిదండ్రుల వడిలో ఆడుకోక దేశదిమ్మరిలాగా ఎందుకు తిరిగాను? అమ్మను చూశానన్న ఆనందమే లేదే. మరణశయ్య మీద అమ్మ పడుకొని గాజు కళ్ళతో నన్ను చూసి ఆనందించే ఓపిక కూడా లేక
2: ఊరుకోన్నా,
1: చివరికి నా చేతుల్లోనే ఒరిగిపోయిందిరా తమ్ముడు.
2: ఊరుకో, ఊరుకోన్నా, నీది దురదృష్టం కాదు, అమ్మనైనా చివరి చూపు చూసుకు.

0: నవ్వు. ఆమెకు ఏ లోపమూ జరగలేదు.
1: ధర్ము, నేను స్వార్థపరుణ్ణి కాను, కానీ విధి నన్ను అమ్మా నాన్న నుంచి విసిరేసిందిరా. నువ్వు ఎంతో అండగా ఉంటావని అమ్మ ఉత్తరాలు రాసింది. చిన్నవాడి, ఇంత భారం నీ మీద నిలిపారు కదా నేను.
2: ఏమి బ్రతుకు బ్రతికింది? మరణశయ్య మీద కూడా సుగంధ ద్రవ్యాల పరిమళాలు ఆమెకు దూరం కాలేదు కదా. ఆ మహానుభావుడు ఆమె కళ్ళ ముందే ఉన్నాడు. పతివ్రత అంటే ఈమెగా.
1: పెద్దమ్మా, మా అమ్మను పెండ్లాడి తండ్రి గారు ధన్యులైనారా, లేక తండ్రి గారిని చేపట్టి మా అమ్మ ధన్యురాలైందా?
2: ఇద్దరు ధన్యులకు పుట్టిన నీ ధన్యత ఎక్కువరా రాజు. ఊర్కు, బాధపడకు, అపరకర్మలు పెళ్లిలాగా చెయ్యి.
1: అలాగే అలాగే పెద్దమ్మా, ఊరిలో ఎవరిని పొయ్యి ముట్టించునివ్వను.
0: అమ్మా, నాగన్నసేటు నేను రాసిచ్చిన నోటు చించేశాడు. ఆ 100 రూపాయలు ఈ పిన్నమ్మగారే ఇచ్చారట.
2: అలాగా.

0: ఇప్పటికి ఇల్లు గుర్తొచ్చినట్టుందే. టైం ఎంత అయిందో ఏంటో ఏమన్నా తెలుస్తోందా?
1: ఓయ్ ఓయ్, ఏమిటి దౌర్జన్యం? నువ్వు నా నవవధువేనా?
0: అబ్బే లేదు, యుగ యుగాలుగా మిమ్మల్ని పట్టుకుని వేళ్లాడుతున్నా.
1: సరే సరే సరే, నువ్వు పూర్తి చేయకు, నేనే చెప్పేస్తాను. వేళ్లాడుతున్న మాధవీలతవు.
0: ఊడల మరి నేం కాదు. చూడండి, మీ అమ్మగారు,
1: మీ అత్తయ్య కదా,
0: ఎంత బాధపడుతున్నారో తెలుసుగా. ఆమెకు రంగాజీ అత్తయ్య అంటే ఎంత ప్రేమో నాకు ఇప్పుడు తెలిసింది. అన్నం నీళ్లు మానేసి ఏడుస్తూనే ఉన్నారండి. మీరుంటే కాస్త ధైర్యం చెప్పేవారు. అదీగాక ఇంత పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఇద్దరం.
1: ఉండు అమ్మా, పడుకున్నావా? పలహారం చేసావా? ఎందుకమ్మా బాధ? ఆమె అంతటి అదృష్టవంతురాలు మరొకరు ఉండరు.
2: అవునరా నాయన, నాకు అంతటి అదృష్టం ఎప్పుడో అని ఆలోచిస్తున్నానురా.
1: అలా అనకమ్మా, అక్కలు నేను ఏమైపోవాలి? నిన్ను చూసుకునేగా బ్రతుకుతున్నాం. నిజం చెప్తున్నానమ్మా, నాన్న లేని వెలితి కూడా మర్చిపోయి ధైర్యంగా ఉన్నాము అంటే అది నీ వల్లనే. నిన్ను చూసుకునేనమ్మా. అమ్మా, అన్నయ్య కూడా తలడిల్లిపోతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత తల్లిని 3 రోజులైనా సరిగ్గా చూసుకోలేకపోతేనే అని బాధపడుతున్నాడమ్మా. నన్ను పట్టుకుని ఒకటే ఏడుపు, ఎలా విదిలించుకురాను? నువ్వే చెప్పు.
2: నిజమేరా నాన్న, ఎన్నిసార్లు రమ్మని ఉత్తరం రాశాడు. మీ తండ్రి గారు ఏ మట్టిలో కలిశారో నేను ఆ మట్టిలోనే కలుస్తాను అని పట్టుబట్టి సాధించుకుందిరా. రాజు దగ్గరికి వెళ్ళకుండా సుబ్బన్నపేటలోనే.
1: ఊరుకో అమ్మా, అన్నయ్య అదే అంటున్నాడు. సుబ్బన్నపేట నుంచి నాయనగారు గంజాం జిల్లా వెళ్ళటం ఏమిటి? ఈమె ఆయనను అంతగా ప్రేమించటం ఏమిటి? ఆమె శీలము, దివ్యమైన మరణము అంతా పురాణ చరిత్రలాగా ఉంది అన్నాడు.
2: అవునరా నాయన, నిజం. మీ నాయనగారు కూడా నాకు అదే చెప్పారు. మొదట్లో వీరి పెళ్లికి నా గుండె చెరువు అయిందిరా, దిక్కు తోచలేదు. నాన్నగారు నన్ను ఎంతో సముదాయించారురా నాన్న. పిచ్చి సావిత్రి, నువ్వు నా ధర్మపత్నివి, నా పట్టమహిషివి. అవన్నీ జన్మజన్మల బంధాలు, ఇక ముందు కూడా తట్టుకోవాలి, బేలవు కాకు అన్నారా. ఆ ధైర్యమేరా ఈనాటికి నా సపత్నుడను నా స్వంత చెల్లెళ్లలాగా చూసుకునేట్లు చేసిందిరా ధర్మం.
1: అమ్మా, నువ్వు కారణజన్మురాలేవమ్మా.
2: అమ్మా అరుంధతి,
0: అత్తయ్య
2: మడిగట్టుకొని అబ్బాయికి అన్నం వడ్డిచ్చమ్మా. నాకు ఒక గ్లాస్తో మజ్జిగ ఇవ్వు చాలు.
0: అలాగే. ఏమిటి ఆలోచిస్తున్నారు? భోజనానికి రండి.
1: వస్తున్నా.
0: చూస్తుంటే నాకు మీరంతా మనుషులుగా తోచటం లేదు. రంగాజీ అత్తయ్య గారెవరో దేవతాస్త్రీ, లేకపోతే ఆ కస్తూరి ఘుమఘుమలేమిటి, ఆ అత్తరువాసనలేమిటి. ఎంత భోగంగా బ్రతికారో అంత భోగంగానూ వెళ్ళిపోయారు.
2: అవునరా అబ్బాయి.

0: రామచంద్రరాజు పనైపోగానే తుని వెళ్ళిపోతాడంటావా?
1: లేదమ్మా, అన్నయ్య ఇక్కడ ఉండిపోవడానికే నిశ్చయించుకున్నాడు. పనున్నప్పుడు వెళ్ళి వస్తాడు. ఇది వరకు వదిన గారు ఒప్పుకునేవారు కారు, ఇప్పుడు మనందరినీ వదులుకోలేనని చెప్తోందిట.
0: అవునరా నాయన. ఒరే ధర్ము, ఆ బుల్లిరాజు లేడురా, వాడు నాకు బాగా చేరికైనాడురా. వాళ్ళమ్మ నాయనమ్మ గారు మడి ముట్టుకోవద్దు అన్నా కూడా వినకుండా మీది కురుకుతాడురా వాడు.

0: అక్క, నీ ఆడబిడ్డ వచ్చిందమ్మా.
1: ఏ, నీ ఆడబిడ్డ అంటున్నావు? నీకు మాత్రం ఆడబిడ్డ కాదా తను?
0: ఏమోనమ్మా, నాకదేమీ తెలీదు. నేనెప్పటినుంచోనూ నువ్వు మొన్న మొన్న వచ్చావు. ఎప్పుడైనా నా గడప తొక్కిందా? నీ ఇంటికి కదా రోజు వస్తున్నది.
2: చిన్నదినా, నువ్వు వస్తున్నావని నీకోసమే రోజు ఇక్కడికి వస్తున్నాను.
0: అబ్బా, నీకు వీళ్ళింటికి వస్తుంటే అమాయకత్వం పోయి మాయకత్వం వస్తోంది.
1: పోన్లేవే గిరిక, వాళ్ళింటికి కూడా నువ్వు రోజు వెళ్ళు, నేను కూడా అక్కడికి వస్తాలే. మాయకత్వం వద్దు, అమాయకత్వం వద్దు. గిరిక రామ్మా, జడేస్తాను. ఇందాకటి నుంచి గొడవ చేస్తున్నావు దా.
0: అక్క, అలంకారాలు ఊరికే చేస్తావా? నీకేమైనా లంచం ఇస్తుందా?
1: అదేమిస్తుంది, బొట్టి పిసినారి పిట్ట. లంచం కింద నేనే ఓ ముద్దు లాక్కుంటానులే.
0: హెబ్బే, చీచిచిచిచి, ఆ వెన్న దొంగతో సరసాలాడి దీని ముద్దు కూడా వెన్నకంపు కొడుతుంది చూసుకోమ్మా. బే,
1: అవ్వో, అయితే నీకు వెన్న వాసన వేసింది. నీకు వెన్న పడదుగా? నాకైతే వెన్నలు మీగళ్ళు చాలా ఇష్టం.
2: ఛీ, పోండి. ఒకరికి ఇద్దరు వదినలైనారు, ఇంత ఆడిపోసుకోవడం తగునా? నేను వెళ్ళిపోతాను.
1: వెళ్ళు వెళ్ళు. ఈ చింపిరి జుట్టు చూసి ఆ చిలిపి కృష్ణుడు పారిపోతాడు. పట్టుకోవే అరుంధతి, ఇద్దరం చెరవైపు దువ్వుదాం.
2: మా అన్నను రానియండి, మీ పని చెప్తా. అమాయకురాలు చేసి ఇద్దరూ కలిసి ఏడిపిస్తారా?
1: మరే పాపం, నువ్వు చాలా అమాయకురాలివి.
0: అందుకే ఆ జగన్మోహనుడికే ఎసరు పెడుతున్నావు. ఎసరు కళాపెళా ఉడికిపోతోందమ్మోయ్, ఇక దీందే ఆలస్యం.
1: పోతా పోతా అంటావు, ఎక్కడికి పోతావే? మధురక లేక రేపల్లెక? ఉన్న ఊళ్ళోనే ఉన్న వేణుగోపాలుడితో సర్దుకుపోలేవా? ఈసారి పోతానని చెప్పు, పెద్ద చాంతాడితో నిన్ను కట్టి పారేస్తాను.
0: అవునవును సుమా, అంత మర్యాద జరిపి తీరవలసిందే. అమ్మో గిరిక, నీవసలే వేప బెత్తానివి. నీ జడ కూడా బెత్తంలాగానే ఉంది. ఒకవేళ స్వామి మీద జడ విసురుతావేమో, జాగ్రత్తమ్మా.
2: వదినా, నాకంత అదృష్టం పడుతుందా? స్వామి నన్ను అంత దగ్గరగా చేరదీసుకుంటాడా? మీరిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు, స్వామి నన్ను కనికరించి ఒక్క మాటైనా దర్శనం ఇయ్యలేదు. నాకు ఈ అప్రతిష్ట మాత్రం దక్కుతోంది.
1: సరే లేవమ్మా, ఆడపడచా. ఈ మాత్రమన్నా సరదాగా మాట్లాడకుండా మమ్మల్ని నోరు మూసుకోమంటావా ఏమిటి? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే మరో నెలకు నీ వాడు నీ దగ్గరికి రాకపోతాడా? మేము చూడకపోతామా? కొంచెం మమ్మల్ని గురించి కూడా చెప్పవే.
0: ఆయనకేం పోయింది? ఇంటింటా పాలకుండలు, పెరుగుదుత్తలును. ఇది మాత్రం వారానికి 2 రోజులు పచ్చి లంకణాలే.
1: లంకణాలు కాదు, ఉపవాసాలు.
2: సరే, దేవాలయానికి పదండి. మళ్ళీ ఆ రాణిగారు కూడా వస్తే మనల్ని తొలగండి తొలగండి అంటారు.
0: అవునవును, ఇవాళ ఏకాదశి, తొందరగా పదండర్రా. అక్క, నీవి సంగతి గ్రహించావా? అర్చకులు ఆ రాణిగారికంటే మన గిరికనే ఎక్కువగా గౌరవిస్తున్నారు. ముందు తీర్థప్రసాదాలు ఇస్తున్నారు కూడాను.
1: తెలిసింది. నేను అనుకున్నా అరుంధతి, అసలు సంగతి రాణి రుక్మిణమ్మారావు గారు కూడా గ్రహించారు. ఆవిడ మన గిరికను దేవాలయంలో చూస్తే ఆవిడ చూపు కృష్ణుడి మీద కంటే ఈ గోపిక మీద ఎక్కువ ఉంటుంది. మధ్య మధ్యలో తనకంత భక్తి ఏకాగ్రత లేవేమా అని నిట్టూరుస్తూ ఉంటుంది.
0: భలే
2: వదినా, రాచకాంతవు, నువ్వు అందరి మనసులను గడగడా చదివేస్తున్నావు.

0: అరుంధతి, రాణిగారిని చూడు చూడు, అదేమిటో రెండు చేతులు చాచి పడిపోయే పిల్లవాణ్ణి పట్టుకున్నట్లుగా ముందుకు ఒరుగుతోంది. ఆమె కృష్ణమూర్తిని పట్టేసుకుంటుందా అనుకుంటున్నారేమో.
1: ఆ కృష్ణుడు గిరిక కోసం పీఠాన్ని వదిలి పరిగెత్తుకు రావాలని చూస్తున్నాడేమో.
2: వేణుగోపాల, వేణుగోపాల.

0: అరుంధతి పట్టుకో పట్టుకో,
1: అయ్యో
0: గిరికా గిరికా, పడిపోతోంది గిరిక, స్పృహ తప్పుతోంది, నా చేతి నుండి జారి పడిపోయేలా ఉంది, గట్టిగా పట్టుకో గిరికా గిరికా.
1: గిరిక చాలా ఉద్విగ్నంగా ఉంది. తాను భూదేవినైనా కాకపోయానే అని దుఃఖం.

0: కోటలో నుంచేనా రాక?
1: ఆహా, రాణిగారు కబురు పంపితే వెళ్ళాను. రాణిగారు గిరికను చూసి చాలా ముచ్చటపడుతున్నారు. ఆమెకు కూడా చాలా భావావేశం వచ్చింది. ఈ దేవాలయంలో విగ్రహం విగ్రహం కాదు, గిరిక గిరిక కాదు. ఆమె ఒక గోపిక, ఒక మీరాబాయి, మధుర భక్తి సామ్రాజ్యానికి ఒక ఏలిక. ఇంకా చెప్పాలంటే ఆమె ఒక గిరిక, ఆమెకు ఆమె సాటి అన్నారు అరుంధతి.
0: అమ్మో, అంత మాట అన్నారే రాణిగారు. గిరిక స్వరూప స్వభావాలను ఆమె ఇంత చక్కగా అర్థం చేసుకున్నారంటే ఆమె కూడా మహాభక్తురాలే.
1: ఆ ఇద్దరిని అంత పొగుడుతున్నావంటే నువ్వు మాత్రం తక్కువ దానవా? నీకు చాలా భక్తి జ్ఞానం ఉంది.
0: అబ్బో, ఇంకా చాలు, పొగిడితే పొంగిపోయేది లేదు.
1: అరుంధతి, రాణిగారు ఏమన్నారో తెలుసా?
0: చెప్పండి చెప్పండి.
1: బాబు, నేను నీ బిడ్డను, గిరికను రక్షించినట్లు నన్ను రక్షించు అన్నారు. నా చేతులు పట్టుకున్నారు.
0: సరే, చాలా పెద్ద బరువే పెట్టారన్నమాట మీ మీద.
1: అమ్మా, నా చేతిలో ఉంటే నన్ను నేను రక్షించుకోనా? నా చేతుల్లో ఏమీ లేదు తల్లి, అది కేవలం గిరిక జన్మజన్మల తపఫలము అన్నాను.
0: సరే, నేను కూడా అడుగుతున్నాను, మరి నన్ను రక్షిస్తారా?
1: ఉండు, ముందు చెప్పని. గిరిక కారణ జన్మురాలు, దేవదాసి, దైవానికి ఇష్టురాలు, సేవకురాలు, భక్తురాలు, సర్వార్పణం చేసుకున్న త్యాగధనురాలు. వేల సంవత్సరాల నుండి వస్తున్న దేవదాసిత్వం అంతా ముద్ద కట్టిన మూర్తి. ఈనాడు ఈ దేవదాసి వ్యవస్థ నశించిపోయే సమయంలో కళ్ళు జిగేలు మనేలాగా మెరుపు లేనే సౌదామని. ఇక రంగాజమ్మగారు దివ్య ప్రేమకు పాతివ్రత్యానికి చివరి మెరుపు. కృష్ణమ్మ నాయని వారు, రాణి రుక్మిణమ్మారావు గారు రాజరికానికి, రాజ్యత్వానికి పరమ ప్రామాణిక ప్రతీకలు.
0: ఏమిటండి ఇది, యుగాంతమేమీ కాదు కదా?
1: యుగ యుగాలుగా వారసత్వంగా వస్తున్న మన పూర్వ సంప్రదాయాన్ని ఒక కొత్త సంప్రదాయం వెలువలాగా వచ్చి తుడిచిపెట్టేస్తోంది. ఈ కొత్త సంప్రదాయాన్ని కూడా మనం చూస్తూ ఉండాల్సిందే, సాక్షుల్లాగా చూడాల్సిందే.
0: ఈ కొత్త సాంప్రదాయం కూడా తరతరాలు మనగలుగుతుందా?
1: అది ముందు తరాల వారు చెప్పుకోగలుగుతారు.
0: మీరేమనుకుంటున్నారో చెప్పండి.
1: ఒక చ్యుతి అంటూ ప్రారంభమైంది. ఆకాశం నుండి పాతాళానికి చేరిన గంగలాగా అనేకమైన కొత్త కొత్త సంప్రదాయాలు వచ్చి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అటు పాత ఇటు కొత్త కూడా చూసే అవకాశం, సంఘర్షణ మనకు ప్రాప్తమైంది.
0: ఏవైనా సరే, ఈసారి మీరు చదువుకోవడానికి గుంటూరు వెళ్ళేటప్పుడు మేం కూడా మీతో వస్తాం. ఇక్కడిద్దరం ఆడవాళ్ళం ఉండలేకపోతుంది.

0: నాకు మీ మాటలు అసలు భయంగా ఉంటున్నాయి.
1: మరి గిరిక సంగతి ఏం చేస్తావు? నా ప్రతిగా నువ్వు ఉండవా?
0: రథంతరుందిగా
1: రాణిగారు మనకు 50 రూకలు పంపిస్తారు. అది పట్నం కంట్రోల్ బియ్యం. రూపాయి బియ్యానికి రోజంతా శ్రమ పడాల్సి వస్తోంది.
0: తప్పకుండా సరిపెట్టుకుందాం. ఎంతుంటే అంతలోనే తిందాం. ఎంత కష్టమైనా సరే మీతో ఉంటే నాకు అది స్వర్గం అండి.
1: సరే అలాగే వెళదాం. సామాన్ సర్దుకోండి. అరుంధతి, దారిద్ర్యానికి ధర్మారావుకి జన్మ జన్మల బంధం. అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవాడు లేడుట, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడుట.
0: సరి సరి, వేదం చదువుకోకున్నా పనసలు బాగానే వల్లిస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్జా జ్వరానికి పైత్యం మరీ ఎక్కువైనట్టుంది.
1: రాణిగారు పంపిన డబ్బంతా ఈ జ్వరాలకి మందులకి అయిపోయింది. పురపాలకాధ్యక్షుడు తెలిసినవాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఇన్ఫ్లుయెంజా జ్వరం క్యాంపుల్లో పడేసి పెట్టేవారు. అక్కడైతే ఉండేవాణ్ణో ఊడేవాణ్ణో, చావు తప్పి బయటపడ్డాను.
0: ఏమిటి మాటలాపి నా మెడవంక చూస్తున్నారు?
1: నీ మెడవంక చూసినప్పుడల్లా రాణిగారి ధార్మికత్వం తలతళా మెరిచిపోతూ కనిపిస్తుంది.
0: ఎంత కౌలైతే మాత్రం ప్రతిదీ అలంకార శాస్త్రానికి అంటించాలా? చంద్రహారాన్ని గురించేగా మీ ప్రస్తావన.
1: నీలాంటి చురుకైన బుద్ధిగల ఇల్లాలుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడాలి. ఆ చంద్రహారం, దాన్ని నేను చూసినప్పుడల్లా నాకేవో హెచ్చరికలు పంపుతుంది.
0: ఉన్నంతలో జాగ్రత్త చేయడం తప్ప నా వల్ల ఏమవుతుంది? మీ బాధను నేను తుడిచేయలేను కదా.
1: మా నాన్నగారు ఒక యాచకుణ్ణి 3 జన్మల దరిద్రుడు అనేవారు. అతని పేరు భిక్షపతి.
0: జన్మల సిద్ధాంతం బాగుందండి.
1: ఇది ఆయన్నెవరినో నిందించడం కాదు, నా జన్మ కూడా. మొదటిసారి కష్టాలు పడుతున్నాడు. అయ్యో పాపం అని పేద గుండెవాడెవడో సాయం చేస్తాడు. ఒక్కడు ఎంతమందికి సాయం చేస్తాడు? ఎన్నాళ్ళు చేస్తాడు? ఎంతని చేస్తాడు? తప్పదు. దారిద్ర్యం కూడా పూర్వజన్మ కర్మఫలమే.
0: మీకున్న దాంట్లో కాస్తో కూస్తో మీరు సాయం చేస్తున్నారు కదండి. ఇద్దరికి వారాలు పెడుతున్నాం, ఒక అబ్బాయికి స్కూల్ ఫీజు కడుతున్నారు.
1: నిన్న అమ్మ బియ్యం లేవురా అంది. నేను వీధులు వెంటపడ్డాను. ఎవరైనా తెలిసిన వారు కాసులు రాలుస్తారేమోనని తెలిసిన షాపులన్నింటినీ దేవరించగా ఒకడు తిట్టినట్లు తిట్టనట్లు కాకుండా 2 సేర్ల బియ్యం కొలిచాడు. అది వాళ్ళకి సరిపోతుంది. మరి రేపు?
0: రేపు కూడా ఏదో ఒక దోవ దొరక్కపోదులేండి.
1: ఏం దోవ? అమ్మకొక్క దోవతి, నీకొక్క చీరే. చీర ఆరేసుకోవాలంటే దుప్పటి చుట్టుకుంటున్నారు.
0: నా చీరలన్నీ రంగాపురంలో ఉన్నాయి. పోనీ వెళ్ళి తీసుకురండి. దీన్ని కూడా దరిద్రం అనుకుంటే ఎలా చెప్పండి?
1: ఏమిటా బయట గోళ?
0: ఏమో, ఏమీ లేదండి. అత్తయ్య విస్తరి కుట్టుకోవడానికి 4 బాదమాకులు కోసుకుంది. ఆ వెంకయ్య గారు నానా గోళా చేస్తున్నట్టున్నాడు.
1: తెల్లని అరుంధతి ఒళ్ళు కప్పేసిపోయింది. నైగనిజ్ఞం మృగ్యమైపోయింది. తిండి సరిగా లేక చిక్కి సగమైంది. అయినా ఆ కళ్ళు తృప్తితో కళకళ్ళాడుతున్నాయి.
0: మీరు నిస్పృహ చెందకండి. కష్టాలకేముంది? హరిశ్చంద్రాది చక్రవర్తులకే తప్పలేదు. ఇదిగో, మీరు నవ్వుతూ మాట్లాడకపోతే నా మీద ఒట్టే. ఏం లేకపోయినా బ్రతకగలను, కానీ మీ ముఖాన చిరునవ్వు చూడకపోతే నేను బ్రతకలేను.
2: అమ్మా అరుంధతి, పొద్దుండగానే అన్నాలు తినడం కానివ్వండి అమ్మా. కిరసనాయలు కూడా లేదు, బుడ్డి దీపం కూడా వెలిగించలేము.
1: అమ్మా, రాణిగారు డబ్బు ఎందుకు పంపటం లేదో తెలియటం లేదు.
2: నాయనా ధర్మం, ఒక్కసారి సుబ్బన్నపేట వెళ్ళిరా నాయనా.
1: అమ్మా, పోకకు పుట్టెడు ఒడ్లు ఇస్తామంటే పోక ఉండొద్దా? సుబ్బన్నపేట వెళ్ళాలంటే బస్ టికెట్కి దారి ఖర్చులు ఉండొద్దు. దారిద్ర్యం ఉన్ననాళ్ళు ఈ చంద్రహారాన్ని తాకను.
0: ఏమిటి దీర్ఘంగా యోచిస్తున్నారు?
1: నా దారిద్ర్యం వదిలేదాకా ఈ హారాన్ని తాకను. సహవాసం చాలా చెడ్డది. ధనంతో కానీ ధనవంతులతో కానీ చెలిమి పాప చెలిమి. బంగారుపు పొద్దే హేయ.

0: మిమ్మల్నే ఎందుకు నన్ను ఇలా దూరంగా ఉంచుతున్నారు? నేను దగ్గరగా వస్తుంటే మీరు తొలగిపోతున్నారు.
1: అరుంధతి, అంత గగ్గోలు పడకు. ఆ చంద్రహారాన్ని నేను తాకను. హేయమైన ధనమును నేను స్పృశించను. అందులో అది నాది కాదు, తద్గత లోభం కూడా నాకు పోలేదు.
0: నా తప్పు కాని దానికి నన్ను బాధించడం న్యాయమా చెప్పండి? మీకు దూరంగా నేను ఉండలేనని మీకు బాగా తెలిసిన సంగతే కదా. అయినా అది మిమ్మల్ని ఏం చేసింది చెప్పండి? దాన్ని తాకగానే తల్లి లాంటి రుక్మిణమ్మారావు గారు గుర్తురావాలి గాని హేయమని అనకండి.
1: లేదు లేదు లేదు, నాకంత సంయమనం లేదు. దరిద్రాన్ని జయించే శక్తి క్షీణిస్తోంది. నేను దాన్ని ఏ క్షణానైనా తీసుకెళ్లి అమ్మటమో తాకట్టు పెట్టడమో చేస్తానని భయంగా ఉంది అరుంధతి.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 8వ భాగం విన్నారు. నవల మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ, ఇందలి పాత్రలు పాత్రధారులు ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, సావిత్రమ్మ శ్రీమతి కె ఇందిర, గిరిక శ్రీమతి జి శిల్ప, రథంతరి శ్రీమతి కె పరిమళ, ఇంకా శ్రీయుతులు ఎస్ కామేశ్వర శర్మ, ఎన్ దీనబాంధవ, శ్రీమతి ఎం నిర్మల మున్నగవారు పాల్గొన్నారు. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట మా ఇంటి బంగారం చిత్రం నుంచి. పాడినవారు చిన్మయి, పుణ్యసెల్వ. రెహమాన్ గీతానికి సంగీతం సంతోష్ నారాయణ్.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట లెనిన్ చిత్రం నుంచి, పాడినవారు శ్రీకృష్ణ థమన్. భాస్కర్ భట్ల గీతానికి సంగీతం ఎస్ఎస్ థమన్.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఉదయరాగంలో తర్వాత పాట బింబిసారా చిత్రం నుంచి పాడినవారు మోహన భోగరాజు, శాండిల్య. గీతరచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
0: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
1: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఉదయరాగంలో చివరిగా వినబోతున్న పాట డ్రాగన్ చిత్రం నుంచి, పాడినవారు శరత్ సంతోష్, శ్రీనిష. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం లియాన్ జేమ్స్.

0: wait with a low-cost Mars orbiter mission to establishing itself firmly in the club of elite space-faring nations with its superstardom. India has enough claims to space superstardom. Also, India became the third country in the world after the US and China to have private sector capacity in orbital launch, a critical threshold demonstrating technological sophistication. In the Sun-Times headline, Sindhu ends two-year title drought in style, adding the 31-year-old become first Indian to win Japan Open, combining relentless attack and tactical discipline and composure. And finally, coming soon in Gujarat, a life-size Harappan town with markets, dockyards. Very soon, visitors to Lothal, one of the most prominent outposts of the Indus Valley civilization, will be able to get a feel of walking through the Harappan streets and civic spaces, informs the Indian Express. And with that, it's back to you, Shagun.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Monsoon session of Parliament begins today. Government seeks cooperation of all political parties for smooth functioning of Parliament. President Draupadi Murmu to hold delegation-level talks with the Moldovan counterpart Maya Sandu in Chisinau today. Madhya Pradesh Cabinet approves Uniform Civil Code Bill, tribal communities to be kept outside its purview. Flash floods and landslides claim 11 lives in Rajouri and Poonch districts of Jammu and Kashmir, 8 people still missing. And Spain beat defending champions Argentina 1-0 in extra time to win FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: Akashyavani, Karnulu Jilla Samachara Lekha Vintaru, Rachana Sri CH Ramanjaneyulu.
3: కర్నూలు జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని, గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు, కర్నూలు ఎయిర్పోర్టుకు 38.5 ఎకరాల భూసేకరణ, పాఠశాలల అభివృద్ధికి 102.91 కోట్ల నిధులు, మంత్రి టీజీ భరత్ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్ సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో పీఎండిఎస్ పద్ధతి, బహుళ పంటలు, అంతర్పంటల సాగును తప్పనిసరిగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన ప్రకృతి వ్యవసాయం విస్తరణపై కలెక్టర్ సిరి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం, పీఎండిఎస్, బహుళ పంటల సాగును అమలు చేసి వాతావరణ మార్పులను విజయవంతంగా ఎదుర్కొనేలా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులతో సమీక్షించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరంలో చేరటానికి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పద్మావతి సూచించారు. విద్యార్థులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినవారై ఉండి 2026-27 సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. కారుణ్య నియామకాల కింద కర్నూలు జిల్లాలోని 14 ప్రభుత్వ శాఖల పరిధిలో 23 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతేడాది సెప్టెంబర్లో జిల్లాలో తన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాల కింద 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మరో 20 మంది అర్హులను త్వరలోనే వివిధ శాఖల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లా గ్రంథాలయంతో పాటు మండలాల్లోని గ్రంథాలయాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రంథాలయ చైర్మన్ టి నాగేంద్ర చెప్పారు. నగరంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్లూరులో గ్రంథాలయం భవన నిర్మాణానికి పవర్ గ్రిడ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి 12.5 లక్షల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. తుగ్గలి, కోడుమూరు, గార్గేయపురంలో కొత్త భవనాల నిర్మాణానికి 20 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువత కోసం 20 లక్షలతో పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు వచ్చినట్లు తెలిపారు. న్యాయవాదిని నియమించుకునే

0: ఆర్థిక స్తోమత లేని ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు మండల పరిధిలోని జిల్లా కారాగారం బాలల పరిశీలనా గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లా కారాగారంలో ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ములాఖత్ ప్రదేశాలను పరిశీలించారు. ఖైదీలతో సమావేశమై వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చట్టాలు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కర్నూలు విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 38.5 ఎకరాల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎయిర్పోర్ట్ అధికారులు డీఆర్ఓ వెంకటనారాయణమ్మను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఎయిర్పోర్ట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రాష్ గేట్ 10 ద్వారా అగ్నిమాపక వాహనం సులువుగా కదిలేందుకు అదనంగా 3 ఎకరాల భూమి అవసరమని ఎయిర్ఫీల్డ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. వేస్ట్ డిస్పోజల్ యార్డ్ నిర్మాణానికి భూమి గుర్తించినప్పటికీ ఇంకా బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ను కేటాయించాలని, ప్రమాదాల నివారణకు జిల్లా అగ్నిమాపక శాఖ సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీరింతవరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు రత్నదీపికావళి

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఇప్పుడు రత్నదీపికవళిలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు, పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లా గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. భారతీయ పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ జీడి బిర్లా గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరి పూర్తి పేరు ఘనశ్యామ్ దాస్ బిర్లా. ఘనశ్యామ్ దాస్ బిర్లా భారతదేశపు అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు. వీరు భారత పారిశ్రామిక రంగానికి పితామహుడి లాంటివారు మరియు దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి బిర్లా సామ్రాజ్యమైన బిర్లా గ్రూప్ వ్యవస్థాపకులు. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం. మరిన్ని విషయాలు ఈ దేశభక్తి గీతం విన్న తర్వాత తెలుసుకుందాం.

రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, స్వాతంత్ర సమరయోధులు, పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లా గారి గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ జీడి బిర్లా గారు పారిశ్రామిక ప్రస్థానం గురించి కొన్ని వివరాలు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి పోటీగా భారతదేశంలో మొదటి జూటు మిల్లును వీరు స్థాపించారు. ఆ తర్వాత టెక్స్టైల్స్, సిమెంటు, అల్యూమినియము, కెమికల్స్ మరియు పేపర్ రంగాల్లో వ్యాపారాలను విస్తరించారు. నేడు దేశంలోనే ప్రసిద్ధి చెందిన హిందాల్కో, గ్రాసిం వంటి పెద్ద పరిశ్రమల స్థాపనకు వీరే పునాది వేశారు.

ఇంకా జీడి బిర్లా గారు 1894 ఏప్రిల్ 10 రాజస్థాన్లోని పిలానీ అనే గ్రామంలో ఒక సాంప్రదాయ మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వీరు తన తాతగారి వ్యాపార నేపథ్యం నుండి ప్రేరణ పొంది చాలా చిన్న వయసులోనే కలకత్తాలో జూట్ వ్యాపారంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరిన్ని విశేషాలు ఈ దేశభక్తి గీతం విన్న తర్వాత తెలుసుకుందాం.

107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లా గారి జీవిత విశేషాలను గురించి తెలుసుకుంటున్నాం. స్వాతంత్ర ఉద్యమంలో జీడి బిర్లా గారి పాత్ర, ఇంకా గాంధీజీ గారితో వీరికి ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీడి బిర్లా గారు మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహిత మిత్రుడు మరియు బలమైన అనుచరులు. భారత స్వాతంత్ర ఉద్యమానికి మరియు గాంధీజీ నడిపిన అనేక సామాజిక కార్యక్రమాలకు వీరు భారీగా ఆర్థిక సాయం అందించేవారు. ఢిల్లీలోని ప్రసిద్ధ బిర్లా హౌస్, ప్రస్తుతం గాంధీ స్మృతిలోని గాంధీజీ తన చివరి రోజుల్లో నివసించారు. గాంధీజీ గారు తుపాకీ కాల్పులకు గురై అమరవీరులైనది కూడా ఈ బిర్లా హౌస్ ఆవరణలోనే. మరిన్ని విషయాలు ఈ దేశభక్తి గీతం విన్న తర్వాత తెలుసుకుందాం.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: విద్యారంగంలో జీడి బిర్లా గారి సేవల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం వీరు విద్యా సంస్థలను స్థాపించారు. రాజస్థాన్లోని పిలానీలో ఆయన స్థాపించిన బిడ్స్ పిలానీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దేశంలోనే టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు, ఆసుపత్రులు మరియు బిర్లా మందిరాలను నిర్మించారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ బిర్లా మందిరం మరియు బిర్లా ప్లానిటోరియం కూడా వీరి ట్రస్ట్ ద్వారానే నిర్మించబడ్డాయి. మరిన్ని విశేషాలు ఈ దేశభక్తి గీతం తర్వాత.

జీడి బిర్లా గారికి భారత ప్రభుత్వం ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ 1957 సంవత్సరంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. వీరు 1983 సంవత్సరం జూన్ 11న లండన్లో కన్ను మూశారు. ఇంతవరకు రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు, పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లా గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు నచ్చిన పాట వినాలనుకుంటే కార్యక్రమానికి వెంటనే డయల్ చేయండి. మీకు నచ్చిన పాట అడిగి వినండి. కార్యక్రమానికి డయల్ చేయవలసిన మా నెంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం, వారే పాట కోరుతారో చూద్దాం. హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుంచి?
1: నెల్లూరు నుంచి ఫాదర్ భాష మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
1: పాత కావాలి కదా మేడం, వేస్తారా?
0: పాత వద్దండి, కొత్తవే అడగండి.
1: అలాగనా?
0: మీకు తెలుసు అయినా కానీ మమ్మల్ని పరీక్షిస్తారన్నమాట, మీరు వేస్తారా వేయరా చూద్దాము అని, అంతే కదండి?
1: లేదు లేదు మేడం, అడగాలి కదా.
0: అడగాలి, చెప్పండి.
1: మాకు నాగార్జున పాట, ఇది సోగ్గాడే చిన్ని నాయన, నీ నవ్వే హాయిగా ఉంది.
0: సోగ్గాడే చిన్ని నాయన నుంచి వినేద్దామండి.
1: మా శ్రోతలు ఉన్నారు మేడం ఇద్దరు.
0: చెప్పండి చెప్పండి.
1: నమ్ముడు మొహమ్మద్ రఫి, అల్లగడ్డ పోలయ్య గారు.
0: మీకోసం పాట వస్తుంది, వినేద్దామండి.
1: ధన్యవాదాలు మేడం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హలో హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి?
2: మేడం కర్నూలు జిల్లా ఆస్పేట మండలం తంగరవడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం, వర్షం కోసం ఎదురు చూస్తున్నా మేడం. ఆడలే మబ్బులుగా ఉన్నాయి మేడం, వర్షం కురవడం లేదు మేడం.
1: అవునండి, అందరికి అలానే ఉంది ఈసారి.
2: అక్కడ నచ్చే ఉంది
1: అంతే అండి, ఇక్కడ కూడాను.
2: వెంకటేశ్వరుడు అన్న దయ తెలిసి అందరికి కరుణించాలని కోరుకుంటాం మేడం మనస్ఫూర్తిగా.
1: అవునండి, చెప్పండి
2: మేడం. మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్.
1: అర్రే, లైన్ కట్ అయిందండి. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
3: మాకు మేడం, నిన్న రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు కాబట్టి బృందావన సినిమాలో శ్రీరస్తు ఇది పాట మంచి పాట
1: బృందావనం.
3: అవును మేడం,
1: బృందావనంలో
3: రాజేంద్ర ప్రసాద్ మేడం.
1: ఒక్క నిమిషం అండి, చూస్తున్నాను. బృందావనంలో ఏ పాట అన్నారు? మధురమేనా?
3: అవును మేడం, అదే మేడం.
1: వినేద్దామా పాట?
3: ఓకే మేడం, అందరి కోసం మేడం.
1: అందరి కోసం వస్తుంది పాట, వినేద్దాం.

0: பாபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: ప్రతి బ్యాంకుకు వేర్వేరు కేవైసీ పేపర్లు అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్నా
4: ఉందిగా నాన్న
3: సికేవైసీ అంటే
4: బ్యాంక్ మీ కేవైసీ రికార్డ్ వివరాలను సికేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సికేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
3: వా ఆర్బీఐ అంటుంది
4: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
5: 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరుతున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
6: హలో, గుడ్ మార్నింగ్ అండి.
5: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
6: నెల్లూరు జిల్లా కోరుమంగళ గ్రామం నుంచి అండి. మొహమ్మద్ రఫీ.
5: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
6: పిడుగు రాముడు.
5: ఏమండి, కొత్త సినిమా నుంచి కోరుకోరా?
6: అంటే మీరు కోరుకున్న పాటలు చెప్పారు కదండి.
5: ఏమండి, అవునండి, కరెక్టే. కానీ పొద్దున 9 నుంచి 10 వరకు కొత్త సినిమా పాటలు చంక అనమాట మాకు ఇది. అందువల్ల వీలైనంత వరకు కొత్త పాటలు, మరీ కొత్త పాటలు కాకపోయినా కొంచెం మరీ ఓల్డ్ కాకుండా. ఊరికి
6: ఊరి మొనగాడు కృష్ణాది.
5: అందులో ఏ పాట అండి?
6: అందరూని
5: వినేద్దామండి. అయితే
6: కోరుకున్న సోకం బాలాజీ నగర్ నుంచి మా గురువు గారు, మా ఫ్రెండ్స్ అందరి కోసం ఉండే ధన్యవాదాలండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: ఇప్పుడు ఒకే ఒక్కడు చిత్రం నుంచి పాటను విందాం.

0: 107.5 103.2 మెగాహెడ్స్ పై హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: భక్త మహాశైల విజ్ఞప్తి సాంగ్ అమ్మా.
0: భక్త మహాశైలకు విజ్ఞప్తి.
1: సాంగ్ బాగుంటుందమ్మా.
0: ఒక్క నిమిషం అండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం చంద్రగిరిలో. రోజు ప్రోగ్రాం వింటా ఉంటాను.
0: అవునా, ఎలా ఉంటాయండి?
1: సౌండ్ సిస్టము ఫ్యాన్ రిపేర్ చేసే సంగతిలో కూర్చో. బస్ స్టాండ్ అక్కడ మా ఊరు మా చంద్రగిరి.
0: ఓకే అండి.
1: నేను పాత శ్రోత.
0: ఓకే ఓకే.
1: విన్నారు నా పేరు? ఎప్పుడు చంద్రగిరి సుబ్రహ్మణ్యం మేడం.
0: విన్నామండి, విన్నాం. చెప్పండి
1: గారు,
0: ఏ పాట అన్నారు? భర్త మహాశైలికి విజ్ఞప్తిలో అద్దం ముందున
1: సిల్లు బాయ సిమ్ము బాయ
0: స్టార్టింగ్ ఏమని వస్తుందండి? అది
1: అదే మేడం, సిల్లు సిల్లు బాయ సిమ్ము బాయ.
0: అట్లా రావట్లేదు ఇక్కడ మన దగ్గర అయితే.
1: లేకపోతే ఇది పెట్టంటాను. మిత్రమండలి ఇప్పించుకో జానకి. మిత్రమండలి కొత్త పాటలు అడిగారు కదా మీరు.
0: సినిమా పేరేంటి?
1: మిత్రమండలి.
0: మిత్రమండలినా?
1: కత్తించుకో జానకి.
0: లేదండి అదైతే కూడాను.
1: చూడండి మేడం, ఇదే లేదు భక్త మాసిల.
0: అది మీరు చెప్పిన పాట అయితే లేదు, సినిమా అయితే ఉంది. అంటే స్టార్టింగ్ మాకు అలా మీరు చెప్పినట్టు లేదండి.
1: అది ఎట్లా వస్తుంది మేడం?
0: వామో వాయో ఉండొచ్చు ఒకవేళ.
1: అదే మేడం, అదే మేడం.
0: ఓకే ఓకే, పాట వినేద్దాం అయితే.
1: ఓకే మేడం.

0: రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
4: మేడం నమస్తే. మేడం, నా పేరు నాగంతల్ నుంచి పోయింది. మేడం
3: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
4: అజిత్ కుమార్ ది ప్రేమలేఖ.
3: ప్రేమలేఖనా? ఎవరిది?
4: అజిత్. అజిత్
3: అజిత్ది. అందులో ఏ పాట అండి? ప్రేమలేఖ నుంచి వినేద్దామా?
4: ఉందా మేడం. ధన్యవాదాలు మేడం.
3: ఓకే అండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
4: నూట 107.5, 103.2 MHz పై హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
5: హలో,
4: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
5: తిరుపతి నుంచి మేడం, వాసుదేవరెడ్డి మాట్లాడుతున్నాను.
4: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
5: సింహాసనం చిత్రంలో.
4: సింహాసనం నుంచి.
5: ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది.
4: వినేద్దామండి పాట.
5: మొత్తం పాట వేయాలి మేడం, 9 మినిట్స్.
4: నైన్ మినిట్స్ పాట వేయమంటారా? ఉత్తరాలలో రాయొచ్చు కదండి, ఇంత పెద్ద పాట చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా.
5: సరే, 9 మినిట్స్ అది వేయకుంటే ఏ రోజు వాడతా?
4: చెప్పండి.
5: నిర్ణయం చిత్రంలో.
4: నిర్ణయం.
5: హలో గురు, ప్రేమ కోసమే రాజు జీవితం.
4: వినేద్దామండి పాట.
5: కోరుకున్న శ్రోతలు
4: చెప్పండి.
5: అంకిరెడ్డి, నవీన, లక్ష్మి, నిశాంత్,
4: అందరి కోసం మీరు కోరిన నిర్ణయం చిత్రం నుంచి పాట వస్తుందండి, వినేద్దాం.

0: విశేషం.
1: ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సీఏఓ ఫిడే ఆర్బిటర్ శ్రీ వి బాలాజీ ప్రసాద్ చౌదరి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 107.5

0: ఐదు 103.2 మెగాహెడ్స్పై హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. మేడం
0: చెప్పండి.
1: కది నుంచి బాలకాన్ బక్స్ మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
1: ఘనమా దైవమాలో.
0: ఏమండి?
1: ఘనమా దైవమా మేడం.
0: ఏమండి, పాత పాటలు వద్దు, కొత్త సినిమా నుంచి కోరుకోరా.
1: చుట్టూ చెంగావి తీరా మేడం. తూర్పు వెళ్ళే రైలు.
0: తూర్పు వెళ్ళే రైలా?
1: అవును మేడం. వెళ్ళి చెప్పండి మేడం.
0: ఒక్క నిమిషం అండి. తూర్పు వెళ్ళే రైలు నుంచినా ఏ పాట అందులో?
1: చుట్టూ చెంగావి తీరా.
0: వినేద్దామండి పాట.
1: పేర్లు చెప్తాను మేడం.
0: చెప్పండి చెప్పండి.
1: కదిరి, మశానంపేట, బాదల్ ఖాన్ వీధి నుండి, బాదల్ ఖాన్ బక్షు, రామతున్నీసా, బాబాజాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, బక్షు, సమద్, జుబేరియా, సాదియా, మొహిదీన్ మేడం.
0: అందరి కోసం అండి పాట వస్తుంది, వినేద్దాం. ఓకే.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్ని ఇచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి.

0: 7.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
1: హలో, ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: హలో, నమస్కారం మేడం.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట? మగధీరా చిత్రం నుంచి. వినేద్దామండి పాట.

0: హలో ఆకాశవాణిలో చివరి శ్రోతను పలకరిద్దాం. హలో హలో
1: హలో
0: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం, నా పేరు మంజుల మేడం.
0: మంజుల గారు ఎక్కడి నుంచి?
1: మా 35 ఎల్లంపల్లి ఐరాల మండలం మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: శ్రీమంతుడు నుంచి.
0: శ్రీమంతుడు చిత్రం నుంచి ఏ పాట?
1: బులి బులి బుగ్గల ఎర్రని దాన పాట కావాలి మేడం.
0: శ్రీమంతుడులో నా పాట?
1: అవును మేడం, నాగేశ్వరరావు గారి.
0: నాగేశ్వర పాత పాటలు కాదండి, కొత్త పాటల నుంచి కోరుకోండి.
1: సరే మేడం, సంక్రాంతికి వస్తుందా సినిమా నుంచి మీను మీను అనే పాట ఉంది కదా మేడం, అదేంటి మేడం?
0: ఓకే అండి, వినేద్దామా పాట?
1: ఓకే మేడం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

0: ముత్తు పెట్టేశావా?
1: ఇంతవరకు హలో ఆకాశవాణిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీయం రోహిత్ లలిత్ బాబు గారు, చెస్ గ్రాండ్ మాస్టర్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ తెలుసు, ఆటలన్నింటిలో ఆధిపత్యం మానసిక మేధస్సుతో ఆడేదే చెస్ అని. విజయం కోసం ప్రతి కదలిక వెనుక చక్కటి వ్యూహం అవసరం. అలాంటి చెస్ ప్రపంచంలో భారత్ను గర్వించగల స్థాయికి చేర్చిన వారిలో ఒకరు ఈరోజు మనతో ఉన్న గ్రాండ్ మాస్టర్. విజయవాడలో పుట్టి ప్రపంచాన్ని మెప్పించిన తెలుగు వ్యక్తి ఇతను. 2012లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 4వ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్. జూన్లో జరిగిన ఆరియన్ ప్రో ముంబై గ్రాండ్ మాస్టర్ ఓపెన్ 2025 విజేతగా, థాయిలాండ్ పట్టాయ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ గా, 2017లో నేషనల్ చెస్ ఛాంపియన్ గా, 2014లో భారతదేశానికి చెస్ ఒలింపియాడ్ లో మొదటి బ్రాంజ్ మెడల్ తెచ్చిన టీంలో సభ్యుడిగా, సెంచరీలు కాకపోయినా విజయాలపై లెక్కలేనన్ని మెడల్స్, కామన్వెల్త్ గోల్డ్, ఆసియన్ సిల్వర్, ఎన్నో అంతర్జాతీయ గెలుపులు పొందిన ఇతను మరెవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ముస్సునూరి రోహిత్ లలిత్ బాబు గారు. ఈనాటి కార్యక్రమంలో లలిత్ బాబు గారు విజయాల వెనుక ఉన్న శ్రమ, శిక్షణ, స్ట్రాటజీ ఇవన్నీ ఇప్పుడు మనం స్వయంగా ఆయన మాటల్లోనే వినబోతూ ఉన్నాం. మరికెందుకు కలిసిన శ్రోతలు, మన ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారిని పలకరించేద్దామా? సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, మీరు విజయవాడ నుంచి ప్రపంచ స్థాయి చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎదగడం నిజంగా గర్వించదగిన విషయం. సో ఈ యొక్క అద్భుతమైన ప్రయాణం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ఆ విషయాలు ఒకసారి గుర్తు చేసుకోగలరా సార్?
1: ముందుగా అందరికి ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు. నా చెస్ జీవితం అనేది 2003 సుమారుగా తెలియదు గానీ 2002 గానీ 2003 అంటే చెస్ కొంచెం ఓనమాలు పరిచయం అయింది సమయం అయితే అది. చెస్ ఎట్లా అంటే మా కుటుంబంలో ఎవరు స్పోర్ట్స్ ప్లేయర్స్ కారండి. చిన్నప్పుడు ఇప్పటికి మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఆ వీడియో గేమ్స్ ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న మ్యారియో ఇవన్నీ సమ్మర్ హాలిడేస్ లో ఆడుతున్న టైంలో, అంటే నాకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అప్పుడు నాకు బాల ప్రతిభ అవార్డు వచ్చింది. అంటే ఈ కంట్రీస్ ఐడెంటిఫై చేయడం గానీ ఇలా. సో చిన్నప్పుడే కింద టాలెంట్ ఉంది, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వేస్ట్ చేస్తున్నాడని మా అమ్మగారు వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ కూడా పిల్లలు నేర్చుకుంటుంటే ఆ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి అట్లా నా చెస్ ఇంట్రడక్షన్ అది. అసలు చెస్ అంటే ఏంటి, గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి అని అంటే అప్పుడు దాకా ఓనమాలే, ఇప్పుడే చిన్న చిన్న టోర్నమెంట్లు ఇక్కడ ఉండి. సో మా గురువు గారు మురళీకృష్ణ గారు అప్పుడు 2003లో లగాన్ సినిమా రిలీజ్ అయింది హైదరాబాద్ లో ఎల్బి స్టేడియంలో. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కోనేరు హంపి అక్కను, హరికృష్ణ అన్న ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. అప్పుడు మేము ఇప్పుడు శాతవాహన ఎక్స్ప్రెస్ వెళ్ళి సినిమా చూసి సాయంత్రం పెళ్లి స్టేషన్ ఫంక్షన్కి వెళ్ళాం, పెద్ద స్టేడియం అది. సో అది నా ఫస్ట్ ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి, చెస్ అంటే ఏంటి. అప్పుడు మా గురువు గారు నన్ను తీసుకెళ్లి ఇట్లా ఉంటదరా, సో ఇట్లా అయితే నీకు దిస్ ఇస్ వాట్ రికగ్నైజేషన్ అనేది అది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. అప్పుడు ఒక మోటివేషన్ అనమాట, ఓకే మనకి తెలిసేది లేదు అంటే ప్రపంచం అంత తెలియదు మనకి. ఫస్ట్ టైం వాట్ ఈస్ చెస్ త్రూ మై కోచ్ చూపించడం జరిగింది, అంటే ఇటు సాధిస్తే ఎట్లా ఉంటది అనేది ఒక చిన్న మోటివేషన్. అక్కడి నుంచి స్టార్ట్ అయితే అప్పటికే నాకంటే మా చెల్లెలు బాగా ఆడేది, షీఈస్ ఆల్రెడీ 9 under 10 లో కొంచెం నేషనల్ అచీవ్మెంట్స్ కూడా వచ్చింది, నాకేం లేదు. సో ఇద్దరికి కష్టం అని 2005 or 2006 ఆ టైంలో అమ్మ మా కోచ్ ఇద్దరు ఆలోచించుకున్నారు అనమాట. ఎందుకంటే విమెన్స్ లో ఎప్పటికీ దే హావ్ మచ్ మోర్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి, మెన్ లో కాంపిటీషన్ తెలిసిందే. ఎందుకో మరి చెల్లి కూడా స్టడీస్కి వెళ్తానైంది. అప్పుడు నా ఫస్ట్ అంటే ప్లేయర్ గా రికగ్నైజేషన్ వచ్చిన 2005 or 2006 లేదో అక్కడక్కడ అచీవ్మెంట్స్ అయితే ఏం రాలే మెడల్స్. ఫస్ట్ అనేది 2007లో under 17 నేషనల్స్ మేజర్ బ్రేక్ త్రూ, అంటే స్టార్ట్ చేసిన 4-5 ఇయర్స్ లో కూడా అచీవ్మెంట్ ఎవరు ఉండరు కదా, మీకు తెలిసిందే కదా స్పోర్ట్స్ లో. సో అమ్మగారు కూడా చాలా సార్లు ఏంటి అన్న తప్పు చేశాను,

ఆయన ఆడిపించి కోచ్ కూడా. మురళి సార్ మాత్రం ఎప్పుడు కాన్ఫిడెంట్, ఏదో ఒకటి సాధిస్తాడు, మీరు ఉండండి, పేషెన్స్, ఓపిక కావాలని. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ 2007 లో U17 నేషనల్స్. దాని తర్వాత వెంటనే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ముందు ఇంటర్నేషనల్ మాస్టర్ ఉండాలి. సో ఫస్ట్ ఐఎం నామ్, ఇంటర్నేషనల్ నామ్, అట్లా ఇంకప్పుడు కంటిన్యూస్ అచీవ్మెంట్స్ 7, 8, 9 కామన్వెల్త్ కానివ్వండి ఇట్లా. సో అది ఒక నాదొక బిగినింగ్. సో అయిన తర్వాత కూడా అంత సులువుగా అయితే ఏమీ రాలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియాలో అప్పుడు తక్కువ అండి టోర్నమెంట్స్. ఈ నామ్స్ కావాలంటే గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఏవైతే

0: ఒక నాదొక బిగినింగ్. సో అయిన తర్వాత కూడా అంత సులువుగా అయితే ఏమీ రాలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియాలో అప్పుడు తక్కువ అండి టోర్నమెంట్స్. ఈ నామ్స్ కావాలంటే గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఏవైతే నామ్స్ కావాలంటే ఎట్లా అంటే మనొక క్రైటీరియా ఉంటుంది, ఇంతమంది ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్ టైటిల్ హోల్డర్స్ ని కలవాలి. అది కూడా ఆ టైంలో ఎట్లా అంటే, ఇప్పుడు రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఈజీ అయినాయి కానీ ఆ టైంలో ఏంటంటే ఒక 5 to 6 ఫెడరేషన్ నుంచి కలవాలి ఒక టోర్నమెంట్ లో. కలిసి వాళ్ళ మీద 9 రౌండ్స్ లో ఒక 7-7.5 పాయింట్స్ స్కోర్ చేయాలి, అప్పుడు మీకు ఒక నామ్ వస్తుంది. అట్లా 3 నామ్స్ చేయాలి. సో ఇండియాలో అంత పెద్ద టోర్నమెంట్స్ అయితే 1-2 బయటికి వెళ్ళాలంటే అంత స్తోమత ఉండేది కాదు. సో ఇట్లా అండర్-17 అండర్-19 జూనియర్ నేను గెలిచినప్పుడు సాయి వాళ్ళు టాలెంట్ సెర్చ్ స్కీమ్ కింద పంపిస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఎక్స్పోజర్ ట్రిప్ అని నడిచేది. వెళ్ళినప్పుడు 2009 ఫైనల్ నామ్స్ వెంట వెంటనే ఐఎం నామ్స్ వచ్చి ఫస్ట్ జిఎం నామ్ వచ్చింది. జిఎం ఫస్ట్ జిఎం నామ్ కి నా లాస్ట్ జిఎం నామ్ కి మళ్ళీ 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ లో కూడా మళ్ళీ ఇదే. ఈ స్పోర్ట్స్ లైఫ్ ఎట్లా ఉంటది అంటే అండి, మనం ఎంత కష్టమన్నా పండేవండి. కరెక్ట్ ఇంగ్లీష్ లో అంటారు, రైట్ టైం రైట్ ప్లేస్ లో ఉండాలి. హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా చాలా ఉండాలి మనకి. ఎందుకంటే ఆ కరెక్ట్ టైం కి సపోర్ట్ రావాలి, కరెక్ట్ టైం కి మీకు అంత రికగ్నైజేషన్ రావాలి. అన్ని అనుకున్నట్టు జరిగితేనే ఒక ప్లేయర్ గా మీరు రికగ్నైజేషన్ అవుతారు. నాకు ఆ 3 ఇయర్స్ లో మళ్ళీ అసలు ఏంటంటే ఒక 9 to 10 టోర్నమెంట్స్ లో జస్ట్ రౌండ్ డ్రా అయితే ఫైనల్ నామ్ వచ్చేది అనేది ఎన్నిసార్లు పోయిందో ఇంకా ఇప్పటికి సైమల్టేనియస్ గా అర్థమైంది. అమ్మగారికి కూడా ఎట్లా అంటే స్టడీస్ నెగ్లెక్ట్ చేయకూడదని నేను 3rd క్లాస్ తర్వాత మళ్ళీ 4th క్లాస్ చదవాలా, తర్వాత 5th క్లాస్ చదివాను, దాని తర్వాత 6th లేదు. అప్పట్లో 7th పబ్లిక్, 7th ప్రైవేట్ గా రాసా, 8th 9th లేదు. సో 10th మళ్ళీ ప్రైవేట్ గా రాసా. మళ్ళీ ఫైనల్ నామ్ వచ్చే టైం కి ఎట్లా అంటే ఓకే ఇంకా తర్వాత ఫ్యూచర్ ఏం లేదు, అవ్వకపోతే ఏంటి అనే క్లారిటీ లేదు. అప్పట్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ లేవు. అప్పుడు ఒకే సిట్టింగ్ లో 11th and 12th రాసే టైంలో ప్రాక్టికల్లీ గేవ్ అప్. అంటే ఏదో ఇంకా ఆ స్ట్రెస్ అయిపోయి ఆడుతున్న టైంకి అప్పుడు వచ్చింది గ్రాండ్ మాస్టర్ నామ్, అది కూడా హేస్టింగ్స్ లో. అంటే చాలా హ్యాపీ, అఫ్ కోర్స్ ఐ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టోర్నమెంట్ అసలు వస్తుందని కూడా అనుకోలేదు. అలాంటి టైంలో వచ్చినప్పుడు ఇట్ వాజ్ చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ స్ట్రగుల్. అంటే ఆ 10 ఇయర్స్ అప్పటికి చిన్నపిల్ల అంటే మా మదరు స్పాన్సర్షిప్ కానివ్వండి ఎట్లా తిరుగుతున్నారు నేను చూశాను. మనం పడుతున్న కష్టానికి చాలా చోట్ల మీకు రావు, ఎందుకంటే ఒక టోర్నమెంట్ వెళ్తే అందరు గెలడానికి వస్తారు కానీ ఒకళ్ళే గెలుస్తారు. అలా అని మనం ఒక డిసిప్లిన్ ఉంటుంది చూసారా, స్పోర్ట్స్ ప్లేస్ కావాల్సింది అది. నెవర్ గివ్ అప్, ఎంత కష్టమన్నా కానివ్వండి టిల్ ద ఎండ్. సో ఆ డిసిప్లిన్ ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన అది ద 2012 గ్రాండ్ మాస్టర్ టైటిల్. ఇప్పటికీ నేను ఎప్పుడు ఏ టోర్నమెంట్ లన్నా ఐ కీప్ రిమైండింగ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏంటి ఎట్లా ఎంత కష్టపడితే ఓకే ఇక్కడ దాకా వచ్చింది. సో ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట, నాకు కూడా ఒక చిన్న పుష్ లాగా.
1: సార్ ఇంతవరకు అయితే గనక మీరు మీ యొక్క జీవితంలో ఏ దశలో చెస్ వైపు అడుగులు వేశారు, అదేవిధంగా మీ యొక్క తొలి గురువుకి సంబంధించిన పూర్తి సమాచారం, వారి యొక్క ప్రోత్సాహానికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా చెప్పారు కదా సార్. మరి 2012 లో గ్రాండ్ మాస్టర్ హోదా అందుకున్నప్పుడు మీ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? సో ఆ ఘనత వెనుక ప్రయాణం గురించి మేము వినాలనుకుంటున్నాం సార్.
0: అది ఎలా అంటే అండి, మీరు స్కూల్కి వెళ్తాం పొద్దున్న 9 ఇంటికి లేచి మనం సాయంత్రం వస్తాం ట్యూషన్కి వెళ్దాం. సేమ్ నాకు స్కూల్ లేదు కానీ మార్నింగ్ ఎట్లా అంటే సార్ చాలా స్ట్రిక్ట్, అంటే ప్రొఫెషనల్ గా స్కూల్ మా అనేకుండా ఆడే టైంలోనే పాతకాలంలో కర్రలు ఉండేవి, ఇప్పుడంటే పిల్లల్ని ఎవరు కొట్టట్లేదు అనుకోండి. అప్పట్లో తప్పులు చేస్తే అసలు మామూలుగా కొట్టేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు ఎట్లా తీసుకున్నా గానీ పేరెంట్స్ దట్ టైం ఆ భయం ఉంటే గానీ డిసిప్లిన్ ఉండేది కాదు. అంటే ఏమైనా చెయ్యాలన్నా అమ్మో సారు ఏమైనా అంటారని. సో అట్లా సార్ ఎట్లా అంటే, మేము అప్పుడు ఇటు విజయవాడ ఓల్డ్ వన్ టౌన్ లో ఉండేవాళ్ళం, సార్ ఇక్కడ సున్నంబట్టిల్ అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఉండేవాళ్ళు. పొద్దున్నే ఏదో ఒక ఎక్సైజ్ కంపల్సరీ, ఎక్సైజ్ మెడిటేషన్ ఆ రోజు మేము చేసి డైరీలో అమ్మ సైన్ పెట్టాలి, లేదంటే ఆ రోజు క్లాస్ ఉండేది కదా, ఏదో ఒక పనిష్మెంట్. ఇట్లా స్టార్ట్ అయ్యి ఎవ్రీడే క్యారేజ్ కట్టుకొని అట్లా బస్సులో వెళ్ళేవాళ్ళం. ఆ చెల్లి కూడా వచ్చేది. దాని తర్వాత వెళ్ళాం కానీ నేను ఒక్కడనే సైకిల్ మీద వెళ్ళేవాను. అక్కడ నుంచి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది, డైలీ సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ నైట్ 7:30 వచ్చి మళ్ళీ ఎవ్రీడే నో హాలిడేస్ నో మూవీస్ నో ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒక లీవ్ తీసుకుంటే ఆ నెక్స్ట్ రోజు తీవ్రమైన స్ట్రిక్ట్ అనమాట, ఎందుకు లీవ్ తీసుకున్నావు, అసలు నువ్వు నీ గోల్ ఏంటి, ఎంజాయ్ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది. సినిమా అప్పటికి ఏదో ఆది సినిమా ఒకటి రిలీజ్ అయింది, అమ్మని చాలా అడిగేవాను వెళ్ళాలంటే నో మూవీస్. నాకు తెలిసి నేను వెళ్ళిన సినిమా మా కోచే తీసుకెళ్లారు, మంత్ర సినిమా అని. అంటే ఒక ఏజ్ వచ్చిందో తెలుసు కదా, టార్గెట్ పెట్టేవాళ్ళు నీ టోర్నమెంట్ లో ఎచీవ్ తీసుకెళ్తే నీవు సినిమాకి వెళ్ళవాలి. అట్లా అట్లా సార్తోనే నేను ఎక్కువ సినిమాలు చూసింది కూడా. ఫ్రెండ్స్ ఉండేది కాదు ఎప్పుడు, ఇప్పుడు కూడా ఏం లేదు అనుకోండి, చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ చుట్టుపక్కల కానీ ఫ్రెండ్స్ తో నో గ్యాదరింగ్, నో రిలేటివ్స్, ఏం లేదు. ఒక టైం టేబుల్, వెళ్తున్నాం పొద్దున్న వస్తున్నా వెళ్తున్నాం, అట్లా ఒక 4-5 ఇయర్స్ ఇది ఒక డిసిప్లిన్ అండి. తర్వాత కూడా సేమ్ ఇదే సార్, మళ్ళీ ఆయన సొంత ఊరు పొన్నూరు నిడుబ్రోలు. సో తర్వాత కూడా ఇదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేదంటే ప్రాబబ్లీ ఆ భయం లేకుండా మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కదా. పేరెంట్స్ కంటే నేను యాక్చువల్ మా కోచ్ దగ్గర ఎక్కువ ఉండేవాడిని. సో ఆయన పాత్ర అయితే చాలా ఉంది, ఎందుకంటే ఇప్పుడు

0: ఈ నేను మాట్లాడే మాటలు కూడా కొన్ని కొన్ని ఆయన దగ్గర నేర్చుకునే. ఆ స్ట్రిక్ట్నెస్ కానివ్వండి, ఆ డిసిప్లిన్ కానివ్వండి. ఇప్పుడు ఎవరు అడిగినా నేను కొత్తగా వచ్చే పిల్లలు కూడా ఇదే చెప్తాను, అట్లా ఉండబట్టే ప్రాబబ్లీ ఈ మాత్రం సక్సెస్ అన్న వచ్చిందని నేను నమ్ముతాను. అండ్ అది వచ్చిన తర్వాత కూడా, అంటే చెస్ అనేది అప్పటికి అంత రికగ్నైజేషన్ కాదు, ఇప్పుడిప్పుడు కొద్దిగా వస్తుంది కానీ అప్పట్లో గ్రాండ్ మాస్టర్ అంటే కదా వెరీ చాలా కొద్ది మందికే తెలుసు. కానీ ఒక అచీవ్ చేసిన తర్వాత వ్యూవర్స్, నేనైతే అసలు చాలా రిలాక్స్ అయ్యా. ఎందుకంటే ఒక టార్గెట్ 10 ఇయర్స్ దేని నుంచి అయితే ఎంత పడి పడి పడి పడి వచ్చిందో, దెన్ చాలా ఆనందంగా ఉంది. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే, నేను అప్పుడు సిద్ధార్థ కాలేజ్లో మా అమ్మగారు, నువ్వు స్కూల్ లైఫ్ ఎట్లాగో లేదు, నీకు ఫ్రెండ్స్ ఎట్లాగో లేరని, నువ్వు ఎట్లాగో నామ రావట్లేదు అని సిద్ధార్థలో నాకు బీకామ్ కట్టారు. ఇప్పుడు కాలేజ్ మొత్తం నా ఫ్రెండ్స్ అందరు సైన్స్ స్టేషన్కి వచ్చారు, ఇంక్లూడింగ్ అంకమ్ చౌదరి గారు అప్పుడు మా పీడీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు వచ్చిన సపోర్ట్ గా నేను, నాకు మెయిన్ ఫస్ట్ నుంచి మీడియా నేనండి సపోర్ట్. ఎక్కడికి వెళ్ళిన, ఎక్కడ ఏం చేసినా అసలు మీడియా, దే ఆర్ వెరీ హ్యాపీ. నేను గెలిచినా కూడా చాలా చాలా రోజులు అయింది లలిత్ నుంచి అని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లైక్ చాలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్రీ వన్ అండి, ఆ మీడియానే కాదు. తర్వాత మధ్యలో విజయవాడ క్లబ్ లో ఒక ఫారిన్ టోర్నమెంట్ కి వెళ్ళే టైం కి చెప్పాను కదా, చాలా ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా, పైగా నేను ఒక్కడనే వెళ్ళేది కూడా కాదు, అమ్మ కూడా వచ్చేవాళ్ళు. సో విజయవాడ క్లబ్ లో చాలా ప్రాఫిట్ షూ మాట కంపెనీ, పెద్ద పెద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అందరు మెంబర్స్, మెయిన్ బి కోటేశ్వరరావు గారు అని ప్రాఫిట్ షూ మాట. సో ఆయన తీసుకెళ్లి ఫండింగ్ చేశారు, ఫండ్ రేజింగ్ ఒక ఫిలిప్పీన్స్ అండ్ దుబాయ్ టోర్నమెంట్ కి. సో అక్కడ తీసుకెళ్లి అక్కడ తెలుగు అసోసియేషన్ పరిచయం చేసి ఇట్లా ఒక పిల్లోడు వస్తున్నాడని. సో ఆ టైంలో ఇట్లా చాలా మంది చాలా వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని అయితే కాదు.
1: సార్, 2014లో భారత్ తరపున చెస్ ఒలింపియాడ్ లో పాల్గొని టీమ్గా కాంస్య పథకం సాధించిన అనుభవం గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే ఆ జట్టు సహకారం, మ్యాజిక్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయంటారా?
0: అది వెళ్లే ముందండి, అది ఒక అది కూడా సేమ్. ఎట్లా అంటే, బేసిక్ గా మీరు ఇండియన్ టీమ్ లో చెస్ లో వెళ్ళాలంటే ఆ టైంలో 2 నేషనల్స్ జరిగాయి, ఒకటి నేషనల్ బి అని, ఒకటి నేషనల్ ప్రీమియం అని. నేషనల్ బి ఏంటంటే ఓపెన్ 12, టాప్ 10 లో ఉండాలి, అవుట్ ఆఫ్ 400-500 మెంబర్స్ లో టాప్ 10 క్వాలిఫై అయితే నేషనల్ ఏ ప్రీమియం కి వెళ్తాం. అట్లా రేటింగ్ ప్రకారం ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఉంటారు. సో వాళ్ళకి రౌండ్ రాబిన్ జరిగేది. సో అట్లా లాస్ట్ మూమెంట్ లో ఎట్లా అంటే, సో నాగ్పూర్ లో జరిగింది, పూర్ ఆర్ అహ్మదాబాద్ జల్గాం లో 2013 లో జరిగింది నేషనల్స్. సో వెళ్తే నాకు కరెక్ట్ గా 10th వచ్చింది, లక్కీగా ఒకళ్ళు డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయితే దెన్ జల్గాం లో జరిగింది, మహారాష్ట్ర జల్గాం లో జరిగితే దెన్ ఐ వాస్ థర్డ్, సెకండ్ గాని ఫస్ట్ గాని రావాల్సింది. దెన్ టోర్నమెంట్ అంతా బాగా ఆడాను కానీ నేషనల్ సీనియర్స్ లో థర్డ్ వచ్చింది. అప్పటికి ఏంటంటే ఓన్లీ నేషనల్ ఛాంపియన్ ఇండియన్ టీమ్ లోకి వెళ్తారు, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ విశ్వనాథ్ ఆనంద్ గారు, హరికృష్ణ అన్న వీళ్ళందరూ ఉన్నారు. బట్ లక్కీలీ ఆ ఇయర్ ఏమైందో మరి ఏమో తెలియదు కానీ 14 ని యంగ్ టీమ్ ని పంపిద్దామని సెలెక్ట్ చేశారు, ఆనంద్ గారు వాళ్ళ, హరికృష్ణ అన్న వాళ్ళ. ఆడకపోవడంతో మేమందరం సేమ్ ఏజ్ గ్రూప్, అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను అదిబన్, నేను ఒక్కడనే ఏపీ నుంచి, తర్వాత శశి కిరణ్, అదిబన్, సీతారామన్ వీళ్ళు తమిళనాడు నుంచి, పరిమార్జనేగి అని ఢిల్లీ. సో మేము నలుగురు జస్ట్ 93-92 born, సో వెరీ యంగ్. ఇట్స్ డ్రీమ్ అనమాట, మాకు ఒలింపిక్స్ పార్ట్ కాదనే గానీ అది ఒలింపియాడ్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ 184 కంట్రీస్ అయ్యారు. అంటే ఒక స్పోర్ట్ లో మనకు తెలియదు నాకు ఎన్ని కంట్రీస్ చేస్తారు కానీ ఇట్ వాస్ హైయెస్ట్ దట్ టైం. అంటే మాకు తెలిసి ప్రతి 184 కంట్రీస్ నుంచి వచ్చారు ఆల్మోస్ట్ 3000-4000 పార్టిసిపెంట్స్, ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్, వాళ్ళకి మళ్ళీ కోచ్, డెలిగేషన్ మొత్తం. అంటే ఎప్పుడో మేము విన్నాం, ఇప్పుడు ఆనంద్, కాస్పరో వాళ్ళు ఆడిన టైంలో ఒలింపియాడ్ ఒక ప్రిఫరెన్స్ అనేది విన్నాం, కానీ ఫస్ట్ టైం ఎవ్రీ వన్ ఆఫ్ శశికిరణ్ అన్నకు తప్ప ఈజ్ ఆల్రెడీ సీనియర్ మోస్ట్, అందరికి మాకు ఫస్ట్ టైం. మాకు ఆ అట్మాస్ఫియర్ ఏం తెలియదు, అక్కడికి వెళ్తేనే మాకు ఏదో ఒక వింత ప్రపంచం అనమాట. ఎందుకంటే టాప్ ప్లేయర్స్ అప్పుడు దాకా మేము ఫాలో అవుతూ ఉంటాం కదా, టాప్ ప్లేయర్ మ్యాగ్నస్ కార్ల్సన్ కానీ అందరూ ఉన్నారు. మేము ఎట్లా అంటే జస్ట్ సరదాగా జోకులు వేసుకుంటూ ప్రతి రౌండ్ ఏదో టోర్నమెంట్. సో ఫస్ట్ నేను 3 రౌండ్స్ ఆడాను, నేను 2 స్కోర్ చేశాను, 2 డ్రాస్ అయినాయి. దెన్ ఎవ్రీ రౌండ్ మీకు టఫ్ టఫ్ ఓపెన్ ఉండి పడతాడు, ఈజీ అయితే ఉండదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ 184 కంట్రీస్ అంటే మా సీడింగ్ వచ్చేసి చాలా, ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ ఒక చిన్న మూమెంట్ ఏంటంటే ఎవ్రీ 5th రౌండ్ అయిన తర్వాత మాకు టీమ్ డిస్కషన్ ఉండేది, ఎందుకో తెలియదు కానీ ఎవ్రీ రౌండ్ నన్ను అడిగేవాళ్ళు, ఈ రౌండ్ ఎవరు ఆడతారు, ఈ రౌండ్ ఏం చేస్తారు. సో బేసిక్ గా నా జాబ్ ఏంటంటే ఆఫ్టర్ 3 రౌండ్స్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో మిగతా 4 ఆడతాను, సో 5th ప్లేయర్ కింద ఐ వాస్ హెల్పింగ్ ప్రిపరేషన్ అందరికి. సో నన్ను అడిగేవాళ్ళు ఈ రోజు ఏ టీమ్ కి ఆడతారు, ఎంత స్కోర్ చేస్తాను, చిన్న గెస్సింగ్ గేమ్ లాగా. సో నేను చెప్తాను, నేను మన ఈ టీమ్ తో ఆడతాము, మనం ఎంత గెలుస్తామని. సో అట్లా 2 రౌండ్స్ జరిగింది, 6th-7th రౌండ్ జరిగంగానే ఎవ్రీ రౌండ్ నన్ను ఇంకా అడగడం స్టార్ట్ చేస్తారు. అట్లా ఆల్మోస్ట్ గెస్ చేసిన అన్ని టీములతో మేము ఆడాము, అన్ని టీములు మేము గెలిచాం. ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆల్సో చాలా పెరింగ్ లక్ జరిగిందండి మాకు. ఏంటంటే అంటే పెద్ద టీములతో ఆడాము కానీ వీఆర్ వెరీ నారోలీ విన్నింగ్, సో అవుట్ ఆఫ్ 4 వీఆర్ లైక్ 2.5 గెలిస్తే మనం టీం గెలిచినట్టు. లాస్ట్ మూమెంట్ లో కూడా మేము ఎట్లా ఎంత మార్జిన్ లో గెలవాలంటే ఉజ్బెకిస్తాన్ టీం మీద ఆల్మోస్ట్ టై బ్రేక్స్ అన్ని కావాలంటే వీ హావ్ టు బీట్ దెమ్ 3.5 ఆఫ్. బోర్డు చూసాను, ఒక 3 బోర్డులు మనం పోతుంది, రూమ్ కి వచ్చేసాను నేను. అంటే టెన్షన్ ఆగల, అంటే మేమేదో చిల్ గా చిన్న వెళ్ళాం కానీ

0: సరదాగానే అంత మూమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవర్ అచీవ్మెంట్ హిస్టరీలో, ఆల్మోస్ట్ చెస్ హిస్టరీలో నాకు తెలిసి 40 ఇయర్స్ అనుకుంటా, మోర్ దెన్ 40 ఇయర్స్ హిస్టరీలో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆనంద్ గారు ఆడినప్పుడు కూడా రాని అవకాశం మాకు వచ్చింది. నేను వచ్చేసా రూమ్ కి గేమ్స్ చూడలేక అక్కడికి వెళ్ళి, సో మా కోచ్ రమేష్ అన్న కూడా ఉన్నారు అక్కడ, హీ వాజ్ అ టీమ్ కోచ్. సో రూమ్ కి వచ్చేసి నేను టెన్షన్ గా ఎవ్రీ 5 మినిట్స్ కి రిఫ్రెష్ చేస్తాను బోర్డు, సడన్ గా ఒక బోర్డు గెలిచావు గెలిచావు ఓకే, కానీ గెలిస్తే సరిపోదు 3.5 మార్జిన్ లో గెలవాలి. సో లక్కీగా ఏంటంటే ద రిజల్ట్ వాజ్ ఇన్ అగైన్ చెప్తున్నాం కదా, మనం ఒకటి అనుకుంటే ప్రాబబ్లీ దట్ వీ హావ్ టు కీప్ ఆన్ థింకింగ్ దట్ మైండ్ ఏమో తెలియదు, కానీ దట్ రిజల్ట్ వాజ్ ఇన్ ఫేవర్. అండ్ నాట్ ఓన్లీ దట్, మేము గెలిచిందే కాకుండా పక్కన బోర్డ్స్ కూడా వీ హావ్ టు బి ఇన్ అవర్ ఫేవర్ అనమాట, టు గెట్ ఎ సిల్వర్ ఆర్ బ్రాంజ్. గోల్డ్ కి ఛాన్స్ లేదు అప్పటికే, బికాస్ ఒక రౌండ్ మేము ఓడిపోయాం మధ్యలో, బట్ ఎనీ మెడల్ ఈస్ గుడ్ ఫర్ అస్, వీ వర్ వెరీ హ్యాపీ. రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాం, అందరు గెలిచి వచ్చిన తర్వాత నేను రూమ్ లో పరిగెత్తుకుంటూ వచ్చేసాను, అందరం కలిసి 5 గ్రూప్ డాన్స్ చేస్తాం. బట్ దిస్ స్పెషల్ మూమెంట్ అండి, ఎందుకంటే ఫస్ట్ ఎవర్ హిస్టారిక్ మెడల్. కానీ ప్రాబ్లమ్ ఏమైందంటే ఇట్ వాస్ నాట్ రికగ్నైజ్డ్, ఎవరికి ఆ మెడల్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి. తర్వాత లాక్డౌన్ లో అందరూ ఆన్లైన్ లో వచ్చి వీకి ఇప్పుడు తెలుస్తుంది కానీ చెన్నైలో ఒలింపియాడ్ అని మెడల్ ఒక ఇది అట్లాగే ఎట్లా అంటే తవ్వకాల్లో ఎప్పుడో బయటపడి ఇంకా పడాల్సిందే కానీ అట్లా మరుగున పడిపోయింది. బట్ యాజ్ ఏ ప్లేయర్ చాలా మంది డ్రీమ్ అనమాట, ఒక కంట్రీకి సాధించలేంది, చెస్ ఒలింపిక్స్ అనలేదు కానీ ఈ కాల్ ఇట్ చెస్ ఒలింపియాడ్ బికాస్ ఒలింపిక్స్ పార్ట్ కాదు కాబట్టి. బట్ స్టిల్ 184 కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి స్టిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. స్టిల్ మాకేంటంటే వెన్ ఎవర్ వి మీట్ వి గెట్ దట్ గూస్ బంప్స్, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అగైన్ మళ్ళీ మళ్ళీ రాదు. బికాస్ ఎట్లా అంటే లైక్ ఫ్రెష్ బ్యాచ్ అనమాట, ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు ఇంత కొత్తదనం ఉంటుంది చూడండి, దట్ న్యూ స్టఫ్, సమ్ సో మెనీ డ్రీమ్స్, సో ఆ ఆనందం ఉంది కాలేజ్ లైఫ్ దట్ అస్ అచ్ సేమ్. అదే దాంతో వీఆర్ లైక్ స్మాల్ కిడ్స్, వి వెంట్ టు ఎంజాయ్, బట్ వి కేమ్ విత్ మెడల్
1: సార్. అదేవిధంగా కామన్వెల్త్ గోల్డ్, ఆసియన్ సిల్వర్, నేషనల్ ఛాంపియన్ టైటిల్స్, పట్టయ్యా ఇంటర్నేషనల్ ఓపెన్, ఆరియన్ ప్రో, గ్రాండ్ మాస్టర్ ఓపెన్ ఛాంపియన్షిప్స్, సో ఈ అన్ని విజయాల వెనుక ఉన్న కష్ట సాధన, ప్రాక్టీస్ పద్ధతులు, మానసిక స్థైర్యం ఎలా ఉండేవి సార్?
0: సో నాకు యాక్చువల్లీ గోల్డెన్ పీరియడ్ చెప్పాలంటే అండి 2011 నుంచి 14 వరకు, లెట్స్ సే 15, ఎందుకంటే దట్ పీరియడ్ ఒక ప్లేయర్ కింద ఏమేమి గెలవాలో నేను అన్ని గెలిచాను. ఏషియన్ మెడల్ ఉంది, కామన్వెల్త్ మెడల్ ఉంది, దెన్ చెస్ ఒలింపియాడ్, దెన్ ఓన్లీ నేషనల్ టైటిల్ ఒకటే లేదు, ఓల్డ్ టీమ్స్ అన్ని ఇంకోటి జరిగేది, అది కూడా లేదు. ఐ వాజ్ ఇన్ మై పీక్, ఇండియాలో ఐ వాజ్ ఇన్ 7th ర్యాంక్, 6th ర్యాంక్, మంచిగా ఐ వాజ్ గోయింగ్. కానీ ప్రాబ్లమ్ ఏమైందంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 16 నుంచి 18 టోర్నమెంట్లు ఆడేవాడిని కంటిన్యూస్ గా. అప్పటికి మురళీ సార్, అప్పటికి నేను కొంచెం వెళ్ళాను కాబట్టి మురళీ సార్ దగ్గర ట్రైనింగ్ లేదు, సో నేను ఒక్కడే, మరి ఏమైందో తెలియదు కానీ మేబీ అచీవ్మెంట్స్ ఏమో కంటిన్యూస్ గా ఇది, నో ప్రాపర్ ట్రైనింగ్, కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను ఇంకంతే, అది స్టాగ్నేట్, ప్రతి కొండ టాప్ ఉంటది మళ్ళీ డౌన్ అట్లా స్టాగ్నేట్ అయిపోయాను. ఎందుకంటే ఒక ప్లేయర్ ఒక వెళ్ళిన తర్వాత ఒక గేమ్ స్టైల్ ఏదైనా కానివ్వండి, వెళ్ళిపోయిన తర్వాత అందరికి తెలుస్తుంది ఎట్లా ఆడతారు, సో ఒక కొత్తదనం తీసుకురాపోతే అందరు ప్రిపేర్ అయ్యి వస్తారు. సో అట్లా హియర్ అండ్ దేర్ చిన్న చిన్న చేంజెస్ చేయగలిగాను, కానీ నా అంతటా నేను ఆ చేంజెస్ తో వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయ్యగలను, బట్ ఫస్ట్ రౌండ్ లోనే ఐ గాట్ ఎలిమినేటెడ్, సో అనుకున్నంత వరల్డ్ కప్ లో లేదు. ఇట్లా వెళ్ళిన టోర్నమెంట్స్ అలా పెర్ఫామ్ అయితే ఏం లేదు, అచీవ్మెంట్స్ అయితే వస్తున్నాయి కానీ దెన్ అగైన్ రేటింగ్ అయితే డిక్రీజ్ అయిపోతుంది. సో మళ్ళీ నేను సార్కి వెళ్ళా, సార్ అప్పటికి విజయవాడ నుంచి పోతే ఒక పొన్నూరు వచ్చేయమన్నారు. సో అమ్మ నేను మళ్ళీ 2016 or 17 వన్ ఇయర్ మళ్ళీ పొన్నూరు వెళ్తే, సో అగైన్ సేమ్ డిసిప్లిన్, ఇక్కడ మనం అంత చేయం కదా, వర్క్ అయితే చేస్తాం కానీ ఇట్స్ నాట్ ఇన్ డిసిప్లిన్ వే, అంటే ఒక మానిటరింగ్ లేదు. ఇప్పుడు మన తప్పు మనం గ్రహించాం చాలా వరకు, ఎవరో చెప్తే తప్ప ఏంటంటే ఓకే ఇదేగా మన తర్వాత చూసుకుందా అని వదిలేస్తాం. పక్కన ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి మన ఆటోమేటిక్ గా ఏంటంటే ఫోకస్ ఉంటది, ఆ భయం అనేది ఉంటది. సో మళ్ళీ 1 ఇయర్, సో అప్పుడు నేను యాక్చువల్లీ టేబుల్ టెన్నిస్ ఎక్కువ ఆడుతుండే, నాకు టేబుల్ టెన్నిస్ కూడా ఇష్టం, స్విమ్మింగ్ కూడా. సో సార్ టేబుల్ టెన్నిస్ బోర్డ్ ఒకటి కొన్నాడు, చిన్నది ఒకటి పెద్దదొకటి, కాన్సన్ట్రేషన్ కోసం చిన్నది ఆడిచ్చి ఇది. సో మళ్ళీ ఆ ట్రైనింగ్ చేస్తే అప్పుడు వచ్చిన బ్రేక్ త్రూ నేషనల్ ఛాంపియన్షిప్, ద ఓన్లీ మెడల్ విచ్ ఐ వాజ్ మిస్సింగ్, నేషనల్ ఛాంపియన్షిప్. అండ్ వెంటనే చైనాలో ఇంకో టోర్నమెంట్ కూడా. యాజ్ ఏ ప్లేయర్ గా అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి, ఒక ప్లేయర్ కి ఎప్పుడన్నా ఏంటంటే ఒక పీక్ ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ పీరియడ్, ఏదైతే చేయగలగాలో అన్ని ఆ టైంలో వెళ్ళిపోతాయి, మీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ ఒక స్టాగ్నేట్ అయిన తర్వాత మళ్ళీ రీఇన్వెన్మెంట్ చేయగలగాలి అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఒక ప్లేయర్ గా మీరు చాలా మారాలి. ఇప్పుడు లలిత్ వేరు, అప్పుడున్న లలిత్ వేరు, ఎందుకంటే ఇప్పుడు లలిత్ ఇట్లా ఆడారు అనుకోండి నెక్స్ట్ వచ్చే లలిత్ అట్లా ఆడడానికి వీలేదు, ఇట్స్ ఆల్రెడీ దేర్, అందరికి కనిపిస్తుంది ఎవరైనా కానివ్వండి. సో ఆ గేమ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మార్చాలి. ఆ గేమ్ స్టైల్ ఎట్లా మార్చాలి అంటే మీ మొత్తం మీ క్యారెక్టర్ యాటిట్యూడ్ మొత్తం మారిపోవాలి. ఇప్పుడు నేను భయంగా తీసుకునే డెసిషన్ ఉంది చూసారు, ఆ భయం పోవాలి. ఇప్పుడు ధైర్యంగా డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, భయం భయంగా డెసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే కంప్లీట్ చేంజ్ మేక్ ఓవర్ లాగా అయిపోవాలి. ఒక సినిమాలో మనం క్యారెక్టర్ చూస్తాం చూడండి, అపరిచితుల్లో 3, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం కొత్తదనం బయటికి తీసుకురా వస్తుండాలి. ఒక చెస్

0: నేను కాదులేండి, ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వాట్సాప్ అనేది, ఈవెన్ ఎవరో ఒకరు ఏదో ఒక చోట వెరైటీగా ఆలోచించకపోతే, కొత్తగా ఆలోచించకపోతే ఇవన్నీ వచ్చేవి కావు. సో ఒక స్పోర్ట్ లో కూడా, చెస్ లో కూడా ఇంతే. మనం ఏదో ఒక చోట మనం కొత్తగా మనం తీసుకురాలేదనుకోండి, ఆ వెనక ఎలుపు పడిపోతూ ఉండవు. ఆ కొత్త తరంలోకి మళ్ళీ రావంటే గేమ్ జరుగుతుంది. పక్కన ఏం చేస్తున్నాం, వాటి కొత్తగా ఏం వచ్చినాయి, మనం దాని తగ్గట్టుగా ఏం మారాలి, మనం ఏం తప్పులు చేస్తున్నాం. సో ఇవన్నీ ఆ 1 ఇయర్ ఏదైతే నేను పొన్నూరులో వెళ్ళానో మళ్ళీ రిఫ్రెష్ అయ్యి రీషేప్ అయ్యి మళ్ళీ వచ్చిన. బట్ అగైన్ లాక్ డౌన్ లో కొద్దిగా గ్యాప్ వచ్చింది. బట్ యా, ఎనీవే నౌ ఐ ఫీల్ మళ్ళీ కొంచెం ట్రాక్ లో పడ్డా అని. సో చూడాలి.
1: సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ
0: వచ్చింది
1: సార్. ఇంతవరకు అయితే కనుక మీరు మీకు ఒత్తిడి గెలుపోవటం మధ్య ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారో ఆ వివరాలు మాకు అందించారు కదా. మరి ప్రస్తుత కాలం ఉన్న పిల్లలకు ఈ యొక్క చెస్ ఆటపై మక్కువ ఏ విధంగా ఉందంటారు, వీటికి సంబంధించిన వివరాలు సార్?
0: లాక్ డౌన్ తర్వాత ఎందుకో తెలియదు కానీ, మేబీ ఇంట్లో ఆడే గేమ్ గానీ, చాలా మందికి చెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంతముందు పిల్లలు అంటే చెస్ అంటే, చెస్ అంటే బేసిక్ ఏంటంటే కూర్చోవాలి, డిసిప్లిన్, కుదురు కావాలి. చిన్నపిల్లలు చాలా మందికి కూర్చోరు, ఎప్పుడప్పుడు ఏదో ఒకటి గెంతాలి అని. కానీ ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నా కదా బయట, అంటే రీసెంట్ గా నేను ఆడిన టోర్నమెంట్ లో కూడా యావరేజ్ ఆఫ్ పిల్లలు ఏజ్ తగ్గిపోయింది. 5-6 ఇయర్స్ నుంచి బిట్వీన్ 11-12 ఇయర్స్ అందరూ వాళ్ళే. అంటే మీరు నమ్మకపోవచ్చు కానీ చాలా మంది, మాకు ఆ ఏజ్ లో ఎవరు అంత నాలెడ్జ్ లేదు చెస్ అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ 11-12 ఇయర్ కే గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి, బిలో 15 మేము గ్రాండ్ మాస్టర్ అయిపోవాలన్న కసిత ఆడుతున్నారు. ఇప్పుడు చాలా మందికి ఎస్పెషల్లీ తమిళనాడులో అయితే వాళ్ళకి గుకేష్ కూడా వరల్డ్ ఛాంపియన్ కాబట్టి దే ఆర్ లాట్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ ఎక్కువ మంది తెలుస్తుంది కాబట్టి దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అఫీషియల్ స్పోర్ట్. కానీ ఏపీలో కూడా చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా, ఎందుకంటే ఒక స్పోర్ట్ అనే కాదు తీసేసేయండి, ఇట్ డిసిప్లిన్, మెమరీ పవర్, ఇవన్నీ చాలా నేర్పుతాయి చెస్ అనే గేమ్. ఎందుకంటే నేను స్టడీస్ కూడా చేయగలిగిన కారణం ఏంటంటే సేమ్ ఆ మెమరీ పవర్, ఆ డిసిప్లిన్ మూలంగా. సో మీరు చెస్ ప్రొఫెషనల్ గా తీసుకోకపోయినా చాలా మంది చిన్నపిల్లలు ఎందుకు తీసుకుంటున్నారంటే, అండ్ తీసుకోవాలి కూడా, ఎందుకంటే సేమ్ మీకు మిగతా లైఫ్ డెసిషన్ మేకింగ్ కానీ, మీరు జీవితంలో ప్లానింగ్ చేయడానికి కానీ, ఏముంది చెస్ ఇది రెండో ఒకటే, మీరు బోర్డు మీద తీసుకుంటారు అక్కడ జీవితంలో. సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఇలాంటి చాలా నేర్పిస్తుంది మీకు చెస్. సో అందుకని చెస్ అనేది నేను చాలా మంది పిల్లలకు కూడా నేర్పించేది ఎందుకంటే, మీకు ఒక డిసిప్లిన్, ఒక కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ మీకు మామూలుగానే కాకుండా జీవితంలో కూడా చాలా నేర్పిస్తుంది. సో అందుకని, కానీ ఆశ్చర్యపోయిందంటే నెంబర్స్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏంటంటే అసలు చాలా మంది అండి చెస్ చెస్ చెస్ చెస్ అసలు యూట్యూబ్ లో వీడియోస్ కానీ ఎక్కువైపోయింది. ఆ క్వీన్స్ గాంబిట్ షో వచ్చిన తర్వాత అసలు ఇంకా చాలా మందికి, ఎక్కువ మందికి రీచ్ అయింది.
1: సార్ యువత చెస్ లాంటి ఆటల్లో గొప్ప స్థాయికి చేరాలి అంటే అవసరమైన వనరులు ఏముంటాయి సార్? అండ్ ఇందులో మనకి ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు ఏ విధంగా సహకారాన్ని అందిస్తే బాగుంటుంది, అండ్ ఏ విధంగా అందిస్తూ ఉన్నాయి?
0: అనుకుంటే గవర్నమెంట్ అసోసియేషన్ కలిపి చేయొచ్చండి. చెస్ ఇన్ స్కూల్స్ అని వేరే ఇతర రాష్ట్రాల్లో చేశారు కానీ మన ఇంకా మన స్టేట్ లో స్టార్ట్ అవ్వలేదు. కానీ చేయగలిగితే అది చాలా బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మన యోగా ఇవన్నీ ఎట్లా చేస్తున్నామో అట్లాగే చెస్ బోర్డు ఎక్కువేమి ఉండదు. అది నేర్పించి ఒక ప్రతిరోజు ఒక 1/2 అవర్ కానీ ఏదో ఒక కోచింగ్ పంపించి నేర్పిస్తే నాకు తెలిసి చాలా మంది కూడా టాలెంటెడ్ ఉన్నోళ్ళు ఉంటారు. మనకి తెలియదు ఎవరు ఎక్కడ ఎట్లా ఏ టైంలో బయటకు వస్తారు. సో అక్కడ కూడా టాలెంట్ తీయచ్చు. ఈ విచిత్రం ఏంటంటే, నేను యాక్చువల్లీ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత నన్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మనెంట్ జాబ్ లో తీసుకున్నారు. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పరివర్ధన్ అని, ప్రెసెంట్ పరేడ్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. బేసిక్ గా ఏంటంటే ప్రిజన్స్, జువెనైల్స్ ఉంటాయి, హోమ్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మేము చెస్ నెత్తులకి ఎవరెవరైతే రిక్రూట్ చేసుకున్నారు ఇండియన్ ఆయిల్ చెస్ ప్లేయర్స్, నేను పర్సనల్ గా అయితే చాలా ప్రిజన్స్ కి వెళ్ళాను. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు చెప్తున్నానంటే, మనం అక్కడికే వెళ్ళి నేర్పించలేనప్పుడు గ్రామీణ ప్రాంతంలో, పల్లెటూరుల్లో, స్కూల్లో ఇంకా ఎక్కువ ముందు తీసుకెళ్లొచ్చు వాళ్ళకి. అక్కడ నేను నేర్పించిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఉందంటే, చాలా మంది ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు ఇది ఉన్నారు, వాళ్ళకి ఒక కొత్త జీవితం. ఓకే, బయటకు వస్తే మేము ఏదో ఒకటి చేసుకోవచ్చు, నేను వెళ్ళినప్పుడల్లా మేము ఎట్లా ఆడాలి సార్ అంటే, ఆన్లైన్ లో కాబట్టి ఏంటంటే ఇంటర్ ప్రిజన్ అని ఆన్లైన్ లో పెడతారు వీళ్ళు, నేషనలైజేషన్. సో వాళ్ళు ఎప్పుడైతే, నేను ప్రతిసారి వెళ్తాను కదా, గెలిచిన ప్రతిసారి వాళ్ళు అడుగుతారు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మేము బయటకు వెళ్తే మేము ఎట్లా ఎట్లా ఆడచ్చు మీతో. సో మేము బయటకు వెళ్తే ఇప్పుడు మాకు సర్టిఫికేట్, మాకు ఒక జీవితం ఉంది అట్లా. సో వాళ్ళకే మనం వీళ్ళు చేసినప్పుడు మనం ఇంకా స్కూల్స్ అయితే చాలా చేయొచ్చండి. ఎందుకంటే ఇవాళ రేపు చెస్ అనేది మీరు ఎక్కడన్నా కూర్చొని ఆడొచ్చు, ఫోన్ లో ఆడొచ్చు, బోర్డు అనేది అవసరం లేదు. మీకు యాప్స్ వచ్చినాయి చాలా, ఒక కంప్యూటర్ ఉంటే ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బుక్స్ చాలా ఉన్నాయి. సో ఒక చిన్న మినీ లైబ్రరీ మనం క్రియేట్ చేయొచ్చు. సో తీసుకెళ్ళగలిగితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఫిజికల్ స్పోర్ట్ చాలా మంది ఆడొచ్చు, ఆడకపోవచ్చు, ఎఫోర్డ్ కూడా చేయలేరు మిగతా ఇవన్నీ. ఇదైతే కరెక్ట్ గా ఫోకస్ చేసి చేస్తే, ఒక మంచి ప్రణాళికతో స్కూల్స్ లోకి తీసుకెళ్లగలిగితే చాలా బెస్ట్.
1: కార్యక్రమంలో చివరిగా ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా మన రాష్ట్ర యువతకు మరియు ఆసక్తి ఉన్న కొత్త క్రీడాకారులకు మీరు అందించే సందేశం ఏంటి సార్?
0: ముందుగా అందరికి ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే అండి, చెస్ ఇప్పుడు అన్ని కాంపిటీటివ్ ఎక్కువైపోయింది. పేరెంట్స్ కూడా

0: మీరు మీ పిల్లల్ని దేంట్లో అన్న జాయిన్ చేసేటప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకురాగండి. ఎందుకంటే ఏదన్నా ఒక ఫ్రీ మైండ్తో ఉండాలి, చెస్కి ఇంకా ఎక్కువ ఉండాలి. మీ పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి, ముందు ఆ రుచి చెస్ ఒక రుచి మీ పిల్లలకి చూపించండి. ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఇప్పుడు కూడా చాలా మంది ఆడుతూ ఉంటారు సరదాగా, సో అట్లా నేర్పించండి. చెస్ అనేది మీకు చాలా చోట్ల మీ మైండ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీకు ఆడితే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అర్థం చేసుకోవడం చాలా స్టార్టింగ్ లో కష్టం ఉంటుంది, కానీ వన్స్ అర్థం చేసుకుంటే మీరు కూర్చుంటే మీకు టైం కూడా తెలియదు. ఇంట్లో మనం ఈ ఫోన్లు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసేదానికంటే పిల్లలకి ఇది చాలా ఉత్తమం. చెస్ లేదంటే కొన్ని కొన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి, బట్ ఎనీవే చెస్ ఎందుకన్నా అంటే సో యాజ్ ఎ స్పోర్ట్ కింద ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నేను చెప్పే యువతకి కూడా అదే, చెస్ నేర్చుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. రిజల్ట్ ఓరియంటెడ్ అనేది అది మీ ఓన్ డిసిషన్, అందుకు వదిలేస్తాను. కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఆ స్పోర్ట్ ని ఎంజాయ్ చేయండి. సో యాజ్ ఎ టేకప్ ఏదో ఒక టైంలో ట్రై టు ప్లే. మీకు చాలా ఆన్లైన్ లో వెబ్సైట్లు వచ్చినాయి, బట్ వన్స్ మీరు అది చేసింది అది ఓకే నేను సాధించాలనుకున్నప్పుడు డోంట్ గివ్ అప్, వెనకడుగైతే వేయకండి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ దారిలో ఒక డిసిప్లిన్ ఏం చేయాలి, ఏం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఇది ఆ ప్రణాళిక ప్రకారం బుక్స్ కానీ ఏది కానీ అన్ని మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. దాని ప్రకారం మీరు రోజు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా మీకు సక్సెస్ ఇమీడియట్ గా వస్తుంది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఉంటుందో ఆటోమేటిక్ గా మీకు చాలా చోట్ల లక్ కూడా ఫేవర్ చేస్తుంది. సో దట్ ఈస్ కంపల్సరీ, ప్రొఫెషనల్ తీసుకునే వారికి ఇది నాకు సలహా, డోంట్ బ్యాక్అప్, ఎప్పుడు నెవర్ గివ్ అప్, పట్టుదల కంపల్సరీ, అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్. చాలా మంది ఏమనుకుంటాను పోయి పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చుంటాను సార్ అని, కూర్చుంటున్నారు కరెక్ట్, ఏం చేస్తున్నారు, ఎంత ప్రొడక్టివ్ వర్క్ జరిగింది, అది మనం క్వశ్చన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కానీ కొత్త వాళ్ళకి డెఫినెట్ గా చెస్ అనేది ట్రై చేయండి, బికాస్ ఇట్స్ అ వండర్ఫుల్ స్పోర్ట్. మీకు చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఫ్యూచర్ లో కూడా.
1: సార్, ఈరోజు మీరు ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి మీకు గ్రాండ్ మాస్టర్ జర్నీకి సంబంధించిన ఉడిదుడుకులు, విజయ ఘట్టాలు, ఆత్మస్థైర్యం, అంకిత భావం గురించి మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
0: చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్.
2: ఇంతవరకు ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఇంకా ఎవరెవరు మెసేజ్ చేశారు అంటే జి చంద్రశేఖర్ కొల్లపూర్ నుంచి అయితే మెసేజ్ చేశారు, వెల్కమ్ టు హర్వీలు అని. ఇంకా పెడన జోగనంద కాలనీ అప్పలరాజ్ గారు, హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారంటూ వెల్కమ్ టు హర్వీలు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ పంపించారనమాట. కొనగండ రమణారావు బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే థ్యాంక్ యూ అండి. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సౌజ్ఞ గారు హర్విల్లో నా ఆన్సర్ అంటూ కాదండి రాంగ్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ సౌజ్ఞ అంటూ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అనమాట. మరి చాలా కొంతమంది పంపించారు, ఇంకా ఎవరు పంపిస్తారు చూద్దాం. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 3 సెకండ్లు కావస్తుంది. ఆన్సర్ రివీల్ చేసే ముందు ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మన మ్యాథ్స్లో నెంబర్స్కి చాలా వాల్యూ ఉంటుంది, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, అలా పెరుగుతూ ఉంటుంది. కానీ నెంబర్ సిస్టంలో నెంబర్ వాల్యూ పెంచాలని చూస్తే అక్షరాల సంఖ్య తగ్గుతుంది. అది ఏ నెంబర్ సిస్టంలో అని అడిగాను కదా, ఆన్సర్ ఏంటి అంటే రోమన్ న్యూమరల్స్లో అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 అనుకోండి, 8ని ఎలా రాస్తాం, VIII గా రాస్తాం కదా, అంటే 4 అక్షరాలు ఉంటాయి. 9IX అని రాస్తాం కదా, అందులో 2A ఉంటాయన్నమాట. వాల్యూ పెరుగుద్ది కానీ అక్షరాల సంఖ్య అనేది తగ్గుతుంది అనమాట రోమన్ నెంబర్స్లో, అదనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ఒక పెద్ద ఖాళీ డ్రమ్ ఉందనుకుందాం, అందులో ఏమైనా వస్తువులు వేస్తే జనరల్గా దాని బరువు పెరుగుతుంది, కానీ లాజిక్ ప్రకారం అందులో కొన్నిటిని పెంచుకుంటూ పోతే ఆ డ్రమ్ బరువు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట, ఏంటా వింత? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఓ పెద్ద ఖాళీ డ్రమ్ ఉందనుకుందాం, అందులో మనం ఏదైనా వస్తువులు వేస్తే జనరల్గా దాని బరువు పెరుగుతుంది, కానీ లాజిక్ ప్రకారం అందులో కొన్నిటిని పెంచుకుంటూ పోతుంటే ఆ డ్రమ్ బరువు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, ఏంటది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866243884కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతీయ FM 101.3.

0: శాంతి ఎఫ్ఎం 101.3.
1: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
0: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.9. మీ అజే సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 2 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్ల. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక పెద్ద ఖాళీ డ్రమ్ ఉందనుకుందాం, అందులో మనం ఏదైనా వస్తువులు వేస్తే జనరల్ గా దాని బరువు పెరుగుతుంది, కానీ లాజిక్ ప్రకారం అందులో కొన్నిటిని పెంచుకుంటూ పోతే ఆ డ్రమ్ బరువు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, ఏంటా వింత అని అడిగాను. చాలా మంది మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ సౌజన్య అంటూ ఆత్కూర్ నుంచి ఆశీష్ గారు మెసేజ్ చేశారు, అనంతపురం నుంచి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్ కి రోమన్ సంఖ్యలను పంపించారు కరెక్ట్ ఆన్సర్, హాయ్ సౌజన్య గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. దూది అని పంపించారు, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. దూది కాదండి, గాలి లేదా నీళ్లు, గాలిని ఎలా నింపుతామండి, కుదరదు కదా, నీళ్లు పెడితే బరువు ఇంకా పెరుగుతుంది కదా. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట, ప్రశ్న సరిగా వినలేకపోయాను, దయచేసి ఇంకోసారి వినిపించగలరు అని మెసేజ్ చేశారు. ఖచ్చితంగా చెప్తానండి రమణారావు గారు. ఇంకా పెడన జోగరేంద్ర కాలనీ అప్పలరాజు గారు ఐస్ వేస్తే అండి పంపించారు, వేసే పదార్థం దాని బరువు కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న పాత పదార్థాన్ని బయటకు పంపితే బాబు ఇది కాదండి భాస్కర్ పడని నుంచి. ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే హోల్స్ అనమాట, రంధ్రాలు. డ్రమ్కి హోల్స్ పెట్టే కొద్దీ అందులో ఉన్న మెటీరియల్ అంతా పోయి బరువు అనేది తగ్గిపోతుంది కదా, అది మాట లాజిక్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:50 కావస్తుంది. సో ఈనాటి హర్బిల్కి అయితే బాబే చెప్పారు.

నను అలాగే ఈనాటి నా షో కూడా బై బై చెప్పేసే టైం ఎంత వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై మంత్రి అనిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 1వ తేదీ భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమ మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు సమావేశమవుతున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్టంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడరేవు వద్ద సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 April 25 తేదీన ఇటలీలోని బొలాగ్నోలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. 1909 కార్ల్ ఫెడర్నాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 29 కన్నుమూశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

0: Shakti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ ఆర్జే తేజు. మరిక మనమైతే సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు కూడా వివిధ రకాల ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో మాట్లాడుతూ మంచి మంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటాను. మరిక ఫస్ట్ అయితే సినిమా కబుర్లో ఏ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం అంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ మూవీ గురించి అనమాట. సో ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్పిరిట్ మూవీ అయితే మాత్రం 2027 మార్చ్ 5th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న న్యూస్ ఏంటంటే ఈ మూవీ అంట చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ట్విస్ట్ తో కూడినట్టుగా ఉంటుందంట. అండ్ మెయిన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని మాత్రం తెలుస్తోంది వార్తలు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక కేసును ఛేదించే క్రమంలో ఒక హీరో అండ్ విలన్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మాత్రం ఇంటర్వెల్ ముందు వరకు కూడా చూపిస్తారు. ఇక ఇంటర్వెల్ తర్వాత కూడా రివీల్ చేస్తారు అనేది మాత్రం స్టోరీ లైన్ కొంచెం అలా బయటకు లీక్ అయిపోయింది. మొత్తానికి ఇది ఎంతవరకు నిజం అండ్ నిజంగానే సినిమా ఇలానే ఉండబోతుంది అనేది మాత్రం తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇదొక ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్ట్ అనమాట. సో ఈ మాటలు అయితే చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ స్పిరిట్ సినిమా అనేది మాత్రం. సో దానికంటే ముందు మరిన్ని అప్డేట్స్ ఇంకా మరి తెలుసుకునే ముందు మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వర్షం నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ టైం ఎగ్జాక్ట్లీ 11:14 దాటి అలా సెకండ్స్ పరుగులు తీస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత సాంగ్ ప్లే చేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రే నందు, బెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరే మా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: FM 101.3.

0: Bharti FM 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంతటల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

విండో చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 11:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇందాక మీరు విన్న సాంగ్ 35, ఇది చిన్న కథ కాదు. సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాము. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కేవలం 2 సినిమాలకు మాత్రమే జాతీయ ఉత్తమ బాలల చిత్ర పురస్కారాన్ని దక్కించుకున్నాయి, తెలుసా? అయితే అది ఏవే మూవీస్ తెలుసు, అంటే ఏ మూవీస్ కి జాతీయ అవార్డు వచ్చింది అంటే 1996 లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బాల రామాయణం సినిమాకి. అప్పట్లో ఒక తెలుగు ఫస్ట్ తెలుగు సినిమాగా ఘనత దక్కించుకుందనమాట ఉత్తమ బాలల చిత్ర పురస్కారం, అది కూడా జాతీయ అవార్డు అనమాట. సో ఇక 1996 తర్వాత మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత 2024 లో వచ్చిన ఈ 35 చిన్న కథ కాదు ఈ మూవీకి గాను. సో రీసెంట్ గా అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లో దీనికి కూడా అవార్డు వచ్చింది. సో ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు దక్కించుకోవడం జరిగిందనమాట. సూపర్ కదా. సో 1996 తర్వాత మళ్ళీ 2024 మళ్ళీ ఇంకా ఇలాంటి అవార్డ్స్ పిల్లలకి సంబంధించిన మూవీస్ కి మళ్ళీ ఇంకా రావాలని మనం కూడా కోరుకుందాం. ఎనీహౌ, మరిన్ని మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం మంగారాజు సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వీటి ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి రామ్ పోతనేని నటించిన హీరోయిన్ తమన్నా, మరి ఎందుకంటే ప్రేమంట సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 11:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక సినిమా గబుల్ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక ప్రెసెంట్ అయితే రామ్ చాలా బిజీ బిజీగా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. సో రాపో 23 స్వయంగా ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయనే హీరోగా నటిస్తున్నారు కదా. అయితే తనకు రాబోయే ఈ సినిమాలో ఒక సినిమా గురించి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా హీరోకి ధీటుగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ కి బాలీవుడ్ యాక్టర్ జాకీ స్ట్రాఫ్ అయితే బాగుంటుంది అని మాత్రం ఆలోచించేసి వెంటనే ఆయన సంప్రదించడం కూడా జరిగింది అని కూడా తెలుస్తోంది. మరి చూడాలి, గతంలో జాకీ స్ట్రాఫ్ గారు అస్త్రం సినిమా, శక్తి, పంజా, సాహో ఇలాంటి మూవీస్ లో కనిపించారు మనకి. సో ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. సో రామ్ పొత్తినేని డైరెక్టర్ గా పరిచయం అవుతూ తన ఓన్ ప్రాజెక్ట్ అనమాట. మరి ఇందులో హీరోకి రామ్ కి కరెక్ట్ గా ధీటుగా ఉండే ఒక విలన్ క్యారెక్టర్ జాకీ స్ట్రాఫ్ గారు ప్లే చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. మరి చూద్దాం ఎంతవరకు కరెక్ట్, ఎలా ఉండబోతుంది మూవీ. కొన్ని ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో మీ అందరి కోసం శక్తి ఫిల్మ్ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను వింటూ. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం సినిమా గబుర్లు ప్రోగ్రామ్ లో.
5: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸುಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
2: చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబులు ప్రోగ్రామ్ లో కదా. మరి నెక్స్ట్ అయితే ప్రభాస్ గారు నటిస్తున్న మూవీస్ గురించి అందరికి ఈగర్ గా బాగా వెయిట్ చేస్తున్నాము. సో వరుసగా చాలా మూవీస్ అయితే లైన్ లో ఉన్నాయి కదా. మెయిన్ గా స్పిరిట్ సినిమా గురించి ఇందాక ఒక అప్డేట్ తెలుసుకున్నాము, తర్వాత ఫౌజీ మూవీ, తర్వాత కల్కి 2 ఎప్పుడు వస్తుందో సో దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ మూడిట్లో అయితే మాత్రం ఫస్ట్ మనకి ఫౌజీ అయితే మన ముందుకు రాబోతుంది అని మాత్రం తెలుస్తోంది. సో మనకి సీతారామం లాంటి క్లాస్ మూవీని అందించిన డైరెక్టర్ హను రాఘవపూడి ప్రజెంట్ అయితే ఒక రేంజ్ లో ఒక మాస్ రోల్లో మనల్ని చూపించబోతున్నారు ప్రభాస్ గారిని మనకి. సో ఆల్రెడీ మీరు రిలీజ్ అయిన పోస్టర్ చూసే ఉంటారు కదా, గన్ చేతిలో పట్టుకొని బ్యాటిల్ ఫీల్డ్ లో రక్తంతో తడిసిపోయి ఉండడం, జంధ్యంతో కనిపించడం. సో ప్రభాస్ లుక్ అయితే మాత్రం నిజంగా జనాలందరిలో క్యూరియాసిటీని పెంచేసిందని చెప్పాలి ఈ మూవీ మీద. ఒక్క పోస్టర్తో అలా మూవీ మీద భారీ అంచనాలు అయితే వచ్చేసాయి. అండ్ మొత్తానికి ఈ సినిమాని మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించేశారు కూడా. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు, విశాల్ మ్యూజిక్ అందిస్తున్నారనమాట, అలాగే ఇమాన్వి ఇందులో హీరోయిన్. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఫౌజీ సినిమా అనేది మాత్రం. చూడాలి తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మీకోసం అయితే సీతారామం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంట్ అధ్యకులు ఇగోర్ గ్రోస్తో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్టపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్టపతి రొమేనియా చేరుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ

0: BFM 101.3.
1: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఎస్వింటనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం మనం బ్రహ్మోత్సవం సినిమా నుంచి. అండ్ ఇక 12:46 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇండియాలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, టికెట్ కన్ఫర్మ్ కూడా అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మనం ఒక్కొక్కసారి ఆ జర్నీ చేయలేకపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి వచ్చే వెంటనే ఐడియా ఏంటంటే, సరే మనం ఎలాగో జర్నీ చేయలేకపోతున్నాం, ఆ టికెట్ ఎందుకు వేస్ట్ చేయడం, ఇంకెవరికైనా ఇచ్చేస్తే మన బదులు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు కదా అని అనుకుంటాం కదా. కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? మన టికెట్ మీద ఇంకొకరు ట్రావెల్ చేయొచ్చా? ఒకవేళ ట్రావెల్ చేస్తే ఏం జరుగుతుంది? రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయి? సో ఇవి కూడా ఖచ్చితంగా అందరం తెలుసుకొని తీరాల్సిందే అనమాట. సో ఒకప్పటిలాగా లేదనమాట, ప్రతిదీ ఇప్పుడు ట్రైన్ జర్నీ సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా అందరూ పాటించి తీరాల్సిందే. సో అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉంటేనే బెటర్ అనమాట. సో దీని గురించి మనం తెలుసుకుందాం. మనం బుక్ చేసుకున్న టికెట్ మన పేరు మీద ఉన్న టికెట్తో వేరే ఎవరైనా ట్రావెల్ చేయొచ్చా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ భద్రా సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

రేడియో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. భద్రా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:52 దాటి 39 seconds అవుతోంది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు, ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం. సో మనం బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ ఒకవేళ మనం ఆ టైంకి జర్నీ చేయలేకపోతే ఆ టికెట్ వేస్ట్ చేయడం ఎందుకు, ఎవరికైనా ఇచ్చేద్దాం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ అది అలా వర్కౌట్ అవ్వదు. సో ఒకప్పుడు ఏమన్నా ఇలా ఒకరు బుక్ చేసుకున్న టికెట్స్తో వేరొకరు ట్రావెల్ చేస్తుంటారేమో, కానీ ప్రజెంట్ మాత్రం ఇలాంటి ఫెసిలిటీ అయితే లేదన్నమాట. సో రైల్వేస్కి సంబంధించి కొన్ని నిబంధనలైతే ఉన్నాయి, అవి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. సో టికెట్ మీద ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రయాణించాలి. టీసీ వచ్చి చెక్ చేస్తారు కదా, సో ఆయనకి ముందుగానే తెలిసిపోతుంది కదా పలానా ట్రావెలర్ ఏజ్తో సహా ఒక్కొక్కసారి అందరిని ఎంక్వైరీ చేస్తారు, మీ పేరేంటి, ఏజ్ ఎంత అనేది కూడా అడుగుతారు కదా. సపోజ్ ఒకరి టికెట్తో ఇంకొకరు కనుక ట్రావెల్ చేస్తే టికెట్ లేని వ్యక్తిగానే పరిగణిస్తారు వాళ్ళని. సో రైల్వే చట్టం ప్రకారం వేరొకరి టికెట్ మీద ట్రావెల్ చేస్తే ఫైన్ విధిస్తారు, అండ్ కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధిస్తారు. అంతటి కఠినమైన నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ టికెట్ని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే బదిలీ చేయించుకోవచ్చు తెలుసా, ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. మీ ఫ్రెండ్స్ ఆర్ బయట ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కుదరదు, కానీ ఓన్లీ మీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, అంటే మీ వైఫ్, మీ పిల్లలు, మీ సిబ్లింగ్స్, లేకపోతే మీ పేరెంట్స్, ఇలా మీ రక్త సంబంధీకులకు మాత్రమే మీరు బుక్ చేసుకున్న టికెట్ని మీరు దాన్ని మార్చొచ్చు అనమాట. ఎలా అంటే, ఒకవేళ మీరు బుక్ చేసుకున్న టికెట్ని మీ ఫ్యామిలీలోనే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే, ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఒక 24 hours ముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని సంప్రదించాలి. అక్కడ వాళ్ళకి మీరు బుక్ చేసుకున్న టికెట్ని చూపించాలి. అట్ ద సేమ్ టైం మీ ఐడి కార్డు, అంటే గుర్తింపు కార్డు ఉంటుంది కదా, సో అదొకటి. అండ్ అలాగే మీరు ఎవరి పేరు మీదకైతే మార్చాలనుకుంటున్నారో, మీ చెల్లి ఆర్ అక్క, మీ పిల్లలు, మీ వైఫ్, మీ పేరెంట్స్, ఇలా మీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, వాళ్ళు మీకు మీ సొంత వాళ్లే అని ఉద్దేశం అని ప్రూఫ్ కోసం ఒక కార్డు కూడా, గుర్తింపు కార్డు కూడా చూపించాలన్నమాట. సో ఆ టికెట్ని కూడా, ఆ కార్డ్ని కూడా చూపిస్తే దెన్ ఆ టికెట్ని వాళ్ళ పేరు మీదకి మార్చే ఛాన్స్ ఉంది. అది కూడా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 24 hours ముందు. సో ఈ ఒక్క ఫెసిలిటీ మాత్రమే ఉంది మార్చాలి అంటే. ఇంకా లేదు అంటే మనం టికెట్ క్యాన్సిల్ చేసుకోవడమే, లేదు మనం ఈ జర్నీని రీషెడ్యూల్ చేసుకోవాలి, సో ఈరోజు నేను అనుకోకుండా ట్రావెల్ చేయలేకపోతున్నాను టికెట్ బుక్ చేసుకున్నది, సో ఇదే టికెట్ మీద నేను నెక్స్ట్ ఇంకొక రోజున ట్రావెల్ చేస్తాను అని అనుకున్నప్పుడు

దీనికి సంబంధించి కూడా మీరు రైల్వే అధికారులను సంప్రదించి మీ జర్నీని రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. సో అదొక అవకాశం కూడా ఉందన్నమాట. అంతేగాని ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ ఇంకెవరైనా దూరపు బంధువులు కానీ ఎవరూ కూడా మీ టికెట్ మీద ట్రావెల్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు, అది విషయం. సో ఇంకా ఇలాంటివి కనుక చేస్తే ఒకవేళ ఎవరు పట్టించుకోరలేదు తెలియదు కదా అని అనుకుంటే మాత్రం రాంగ్. సో ఇప్పుడు అలా నార్మల్గా అయితే లేదనమాట. సో చాలా బాగా చెక్ చేస్తున్నారు కాబట్టి రైల్వే శాఖ వారు కఠిన చర్యలు కూడా తీసుకుంటారు ఎవరైనా దొరికితే, అది మ్యాటర్. ఇంకా ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మీ అందరి కోసం ప్రేమలేఖ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రజెంట్. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: న్యూస్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని హోంమంత్రి వంగలపూడి అంతా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపత్ర ఆహార తయారీ కేంద్రాన్ని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహార నాణ్యతను పరిశీలించి అధికారులు అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సన్మానించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. మనగానపల్లిలోని బీసీ బాలికల హాస్టల్ను మంత్రి సందర్శించారు. కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్టంలో విద్యా విధానాలు అమలవుతున్నాయని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతపురం జిల్లాలోని హంజ్రీ నీవా ప్రాజెక్టు కాలువ చెరువులను రాప్తాడు శాసనసభ్యులు పెరటాల సునీత, మడకతిరి శాసనసభ్యులు ఎంఎస్ రాజు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నిల్వలు, కాలువల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పెరటాల సునీత మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అభివృద్ది, సాగునీటి ప్రాజెక్టుల అమలుపై దృష్టి సారిస్తోందని తెలిపారు. అడ్వాన్స్డ్ చిప్ డిజైనింగ్ కోసం భారతీయ చిప్ తయారీ సంస్థలకు సెమికాన్ 2.0 కింద ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల భారీ స్థాయి పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని భావిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎంఎస్ కృష్ణన్ తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: ఏం సంధ్యా, ఏంటి అంతటల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్లీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: FM 101.3.

రుద్రమదేవి ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1 గంట దాటి 9 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు, ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఈ రోజు ధీరాలో ఒక గొప్ప జానపద నృత్య కళాకారిణి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆవిడ పేరు విదాబాయి బౌమంగ్ నారాయణ గోయింకర్. సో ఈవిడ మహారాష్ట్ర జానపద కళా ప్రపంచంలో ఒక గొప్ప కళాకారిణిగా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మరి ఆవిడ గురించి కొన్ని విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. 1935 జూలై 1 మహారాష్ట్రలోని పంధర్పూర్లో జన్మించారు విదాబాయి గారు. అయితే ఆమెకు చిన్నతనం నుంచే కళల వాతావరణంలో పెరగడం వల్ల ఏంటంటే ఆమె ఫ్యామిలీకి తరతరాలుగా జానపద కళలతో అనుబంధం కూడా ఉంది. ఆవిడ తాతగారు, తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అంటే వీళ్ళు మెయిన్గా తమాషా కళలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. తమాషా అంటే అర్థం మహారాష్ట్రలోని ఒక ట్రెడిషనల్ ఫోక్ డాన్స్. మరి ఆ విధంగా తమాషా, లవ్ని, గవ్లాన్ అనే ఈ జానపద కళారూపాలను విదాబాయి గారు కూడా వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా మొత్తం మా ఫ్యామిలీ అలా కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈవిడ కూడా అవే కళలను నేర్చుకున్నారు. ఇక చాలా ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉండేవారు అనమాట వేదికపై చిన్నతనం నుంచి కూడా. సో అలా ఆమె లైఫ్లో ఎన్నో రకాల అప్స్ అండ్ డౌన్స్ కూడా చూశారు. అంటే లైఫ్ అలా సాఫీగా హ్యాపీగా ఏం సాగిపోలేదు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే ఈ తమాషా ఫోక్ డాన్స్ కానివ్వండి, లవ్ని కళ్ళను కానివ్వండి, వీటిని మాత్రం విడిచిపెట్టకుండా వాటి అభివృద్ధికి కూడా ఎంతగానో కృషి చేశారు. మరి మెయిన్గా గ్రామీణ మహారాష్ట్ర జానపద కళలకు ఆమె చేసిన సేవ కారణంగా ఆమెను ఎంప్రెస్ ఆఫ్ తమాషాగా పిలుస్తారు, తెలుసా? సో ఎంప్రెస్ ఆఫ్ తమాషాగా పిలుస్తారు విదాబాయి బౌమంగ్ నారాయణ గోయింకర్ గారిని. ఇంకా ఆవిడ పేరు అలా చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పచ్చు. ఇంకా ఆవిడ చేసిన సేవల గురించి, మెయిన్గా ఆమెకు కళల పట్ల ఎంత అంకిత భావంతో ఉండేవారో దీన్ని తెలియజేసేవి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఒక సంఘటన కూడా చెప్తాను. అది కూడా మాట్లాడుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

1:15 PM క్లాక్ లో టైం. నేను మీ ఆర్జే తేజు, ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అండ్ బాహుబలి సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా, మీకు గుర్తుంటే ఈ బాహుబలి సినిమాలో దేవసేన శత్రువులతో పోరాడే టైంలో ధరించే శారీస్ ఎలాంటి శారీస్ ధరిస్తుంది అంటే, ఎలాంటి స్టైల్లో తను డ్రేప్ చేస్తుంది అంటే, ధోతి స్టైల్లో చీరని ధరించడం మనం చూసే ఉంటాము ఈ సినిమాలో, బాహుబలిలో. సో వీరనారులు అందరూ కూడా, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా రాణి రుద్రమదేవి, వీళ్ళందరూ కూడా చాలా మంది మనకి చరిత్రలో చూసుకుంటే యుద్ధాల్లో పాల్గొనేవారు కదా. సో వాళ్ళు ధోతి స్టైల్లో చీరని ధరించి గుర్రపు స్వారీ చేయడం కానివ్వండి, యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి ఎంతో మందిని చంపడం కానీ ఇలాంటివి చేశారు. సో అది చాలా కంఫర్టబుల్గా ఉండే స్టైల్ అనమాట. దాన్ని మహారాష్ట్రలో అదొక ట్రెడిషనల్ శారీగా మాట్లాడతారు, నవారీ శారీ అని చెప్పి పిలుస్తారు. సో ఈ నవారీ శారీ అనేది మహారాష్ట్రియన్ ట్రెడిషనల్ శారీగా మాట్లాడచ్చు. సో మెయిన్గా అది ధరించి, అలాంటి ధోతి స్టైల్ శారీస్ని ధరించి వితాభాయ్ గారు కూడా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. తమాషా, ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఆర్ట్ ఫోక్ డాన్స్ పేర్లు చెప్పాను కదా, తమాషా, లవ్ని, గవ్లన్ అనే ఒక జానపద కళారూపాలను స్టేజ్ మీద ప్రదర్శించేటప్పుడు ఈ నవారీ శారీ ధోతి స్టైల్లో ధరించి

వితాభాయి గారు కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. నిజంగా ఆ శారీ కూడా తరతరాలుగా అలా వస్తోంది. చాలా మందికి ఇప్పుడు ఒక అది ట్రెడిషనల్ వేర్ అనమాట, మెయిన్గా మహారాష్ట్ర వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంకా మితాబాయి గారి గురించి కొన్ని చెప్పాలి అంటే విశేషాలు, ఆవిడకి కళలు పట్ల ఎంత అంకిత భావం ఉండేది అంటే ఆమె ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉండేవారంట. ఈవెన్ 9th month కూడా డెలివరీ డేట్ టైంలో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అని ఆమె లైఫ్ హిస్టరీ కనుక చదివితే తెలుస్తుందండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఆమె ఎంత డెడికేటెడ్గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. సో 2002 జనవరి 15 మితాబాయి గారు మరణించారు. అయినప్పటికీ మహారాష్ట్ర జానపద కళా చరిత్రలో ఆమె ఒక ప్రతిభావంతమైన, ధైర్యవంతమైన, అంకిత భావం కలిగిన కళాకారిణిగా గుర్తిండిపోయారు. ఇక ఆమె జీవితం కళాకారుల పట్టుదలకు, మహిళల ధైర్యానికి, భారతీయ జానపద కళల గొప్పతనానికి ఒక ఇన్స్పిరేషన్గా చెప్పచ్చు. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఒక ఫిల్మ్ కూడా రాబోతోందన్నమాట. ప్రజెంట్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో మితాబాయి గారి బయోపిక్ ని ఈతా అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మంత్ మేబీ August 24 అనుకుంటా, సో ఆ టైంలో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సినిమా కనుక చూస్తే ఆవిడ జీవిత చరిత్ర ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నిజంగా చాలా కష్టపడి ఆమె నేర్చుకున్న ఆ కళలని ఇంకా ముందు తరాల వాళ్ళకి అందించే ప్రయత్నం చేశారనమాట. సో అంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము. ఇక నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. తర్వాత న్యూస్ అయితే వచ్చేస్తాయి ప్రాంతీయ వార్తలు 1:20 నిమిషాలకు. వింటూ స్టేడియం 2 వివిధ్ భారతి FM 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రుతుపవనాలు వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేలు చేస్తాయో అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు ప్రపంచ వేదికపై గౌరవం, గుర్తింపు పెరుగుతోందని పేర్కొన్నారు. దేశ యువత అపారమైన సామర్థ్యం, వికసిత భారత

0: నిర్మాణానికి ప్రధాన బలంగా నిలుస్తోందని అన్నారు. ప్రజా ప్రయోజనాలే సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తూ,
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక సిద్ధియా ప్రాప్త కీ హై, చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో, భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి వేగంగా చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో ప్రధానమంత్రికి స్వాగతం చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రాన్ని రాష్ట పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించి అధికారులు అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం, స్టీమ్ రైస్ అందుబాటు లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 43,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము అందించే పౌష్టికాహారం తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా ఇంటి నుంచి టిఫిన్ క్యారియర్ తీసుకురాకుండా ఉండాలనేది మా ధ్యేయం. అటువంటి పౌష్టికాహారం సాంబార్ కానివ్వండి, దాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అదేవిధంగా వీరుకున్న మెనూ ప్రకారంగా రకరకాల మార్పులు చేసి ప్రతిరోజు వారంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా ప్రయత్నం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పార్కులుగా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కును ఆయన ఈరోజు పరిశీలించి చేపట్టనున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రజలు కూడా సమాచారం అందించాలని, గుర్తించిన ప్రతి ప్రభుత్వ స్థలాన్ని దశల వారీగా పార్కులుగా అభివృద్ది చేస్తామని చెప్పారు. చిల్డ్రన్స్ పార్కులో పిల్లలను ఆకట్టుకునే ఆధునిక ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్కు తరహాలో నెల్లూరు పార్కును అభివృద్ది చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని రహదారులు భవనాల శాఖ

0: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఆహార నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని మంత్రి సూచిస్తూ,
1: చదువు ఎంత ముఖ్యమో పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. మీరందరూ కూడా బాగా చదువుకొని విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలి. మీ తల్లిదండ్రులకు పేరు గౌరవిస్తలు తేవాలి. మీరు చదువుకునేటువంటి స్కూళ్లలో కూడా చేయాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ బాగా మానేది తల్లి. అందరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒత్తిడి కావాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
0: దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్టంలో విద్యా విధానాలు అమలవుతున్నాయని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, వినూత్న విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు. లీప్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో చేపడుతున్న రహదారులు, డ్రైనేజీలు, పంట కాలువలు, జల్జీవన్ మిషన్ పనులు, పార్కులు, శ్మశాన వాటికల అభివృద్ది పనులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: Bharti FM 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. 1:38 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ వినేశారు. ఇక ఉమెన్ రోల్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ గురించి మాట్లాడుకుందామా. సో ప్రజెంట్ చాలా మంది, ఒకప్పుడైతే డాన్స్, మ్యూజిక్, జానపద కళలు, హస్తకళలు, చేనేత రంగం, చిత్రలేఖనం, బొమ్మల తయారీ, కథాగానం, ఇలాంటి అనేక సాంప్రదాయ కళారూపాల్లో మహిళలు శతాబ్దాలుగా తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. ఇంటి దగ్గరే ఉంటూ అన్ని నేర్చుకుంటూ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి క్లాసెస్ చెప్తూ, సో ఇలాంటివన్నీ కూడా ప్రెజెంట్ డేస్తో పోలిస్తే ఒకప్పుడు మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్సెస్ కానీ, ఎక్కువ మంది లేడీస్ దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. మరి ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలకు అందించడంలో మహిళలు కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పచ్చు. మెయిన్గా కోవిడ్ టైంలో చూసుకుంటే చాలామంది ఇక మాకు అయిపోయింది, మేము ఇంకా ఉపాధి కోల్పోతాం కదా, మాకు వచ్చినవి అన్నిటినీ నేర్పించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని బాధపడిన టైంలో మనకి ఇంట్లో నుంచి కూడా నేర్పించవచ్చు. సో డిజిటలైజేషన్, సో మెయిన్గా సోషల్ మీడియా వల్ల ఎంతోమంది మహిళలు ప్రజెంట్ వాళ్ళకున్న కళలని నేర్పించగలుగుతున్నారు, చాలామందికి ఈ ప్రపంచానికి పరిచయం చేయగలుగుతున్నారు వాళ్ళ టాలెంట్ని. ఇక ఇప్పటికీ కూడా చాలామంది మహిళలు ఫెస్టివల్స్ టైంలో, పెళ్ళిళ్ళు, ఇంకా సామాజిక వేడుకల టైంలో కూడా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకా చేనేత హస్తకళల్లో కూడా ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తరతరాలకు అందిస్తూ ఉన్నారన్నమాట. అలాగే వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించడం, స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకోవడం జరుగుతోంది. మళ్ళీ మరి ఈ కళారూపాలను సంరక్షించుకునే బాధ్యత మనందరికీ కూడా ఉంది. సో వాళ్ళు ముందు తరాలకి అందిస్తూనే, సో వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళు, ఇంకా మనం కూడా దీన్ని వాటిని కాపాడుకునే బాధ్యత మనకు కూడా ఉంది కదా. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్స్ అని, స్కాలర్షిప్స్ అని, ఇంకా మంచిగా ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ కూడా అందించడం జరుగుతోంది. సో మనం వింటూ ఉంటాం, ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి జాతీయ స్థాయిలో కొన్ని రకాల పురస్కారాలను కూడా అందిస్తూ ఉంటుంది మన గవర్నమెంట్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉంటుంది, ప్రోత్సాహం లభిస్తుంది అన్నమాట. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. మెయిన్ గా ధీరౌట్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఉమెన్ రోల్ ఇన్ ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్స్, ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఓన్లీ చదువులే కాకుండా మిగతావి కళలు కూడా నేర్చుకోవాలి, సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇంకా ఫంక్షన్స్ కి ఎలా వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మంచిగా ప్రదర్శించే స్టేజ్ ఫార్మ్స్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది పిల్లలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సో చేనేత హస్తకళల్లో కూడా ఎంతో నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని కూడా ట్రై చేస్తున్నారు. అండ్ చాలా మంది మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకుంటున్నారనమాట వాళ్ళకు వచ్చిన కళని నమ్ముకుని. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా ఈజీగా వాళ్ళ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. అండ్ మహిళా కళాకారులకు కూడా ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి, రుణాలు, అలాగే మార్కెటింగ్ అవకాశాలు కూడా కల్పిస్తున్నారనమాట. సో ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుంటే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి వీటిని కాపాడటం కేవలం కళాకారుల బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత కూడా. సో అది విషయం. ఇక మీ అందరి కోసం ఓ చిన్నదాన మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Ek Bharti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సందరేశ్వరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ఫస్ట్ అయితే టెలిఫోన్ ధ్వనిలా అంటూ భారతీయుడు సినిమా నుంచి సాంగ్ వినేశారు. 2:27 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉంది. ఇక టైం చూస్తే సందరేశ్వరిలో మరి నేను అడిగే క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, నెంబర్ 8662488 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చాలా మంది గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందేశ్ నడి అంటూ మెసేజ్లు అయితే చేస్తున్నారు. ఓకే, ఇక ఎగ్జాక్ట్గా 2 మినిట్స్లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడిగేస్తాను ఇవాళ మన షోలో ఫస్ట్ క్వశ్చన్. మరి వెయిట్ చేస్తూ హ్యాపీగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు,
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సందర్శ నడిలో ఈ రోజు మనం బోల్డ్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీరు ఆన్సర్స్ కూడా ఎలా పంపించాలో తెలుసు కదా. 8662488 నెంబర్కి మీ ఆన్సర్స్ ని పంపించవచ్చు. మరి ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తోటలో కనిపిస్తుంది పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది, ఇంతకీ ఏంటది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. విన్నారు కదా, తోటలో కనిపిస్తుంది పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి సాంగ్ వినేశారు. 2:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందరే సందరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకీ ఏంటది? మనకి సమ్మర్ లో రీసెంట్ గా, అంటే సమ్మర్ లో విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్ లో ఒక స్పెషల్ పార్క్ కూడా ఓపెన్ చేశారండి. ఈ థీమ్ నేను చెప్పిన క్వశ్చన్లో ఆన్సర్ అయితే ఆన్సర్కి సంబంధించి నేను ఒక చిన్న క్లూ ఇచ్చానన్నమాట. సో విజయవాడలో ఒక పార్క్ కూడా స్టార్ట్ చేశారు. సో సమ్మర్లో ఏప్రిల్ ఆ టైంలో అందరూ విజిట్ చేసి చక్కగా చూశారనమాట. సో ఇంతకీ ఏంటి, చాలా ఈజీ ఆన్సర్. తోటలో చిన్న చిన్న పార్కుల్లో కనబడుతూ ఉంటుంది. అసలు నిజంగా సిటీస్లో అయితే చాలా తక్కువ కనిపించదు, అసలు ఉండదు కూడా. సో గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. చాలా ఈజీ ఆన్సర్. మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. చాలామంది నేను ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అని చెప్పేసి అడిగారు కదా, అందుకోసం నేను రిపీట్ చేశాను. ఇంకొక సాంగ్ అయితే విందాము, దాని తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ కూడా చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకీ ఏంటది?

రో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యూ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు సందర్శనది ప్రోగ్రామ్ లో మనమున్నాం. 2:44 PM క్లాక్ లో టైం. ఇక నేను అడిగిన క్వశ్చన్, తోటలో కనిపిస్తుంది పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. దీన్ని కూడా స్పెషల్ గా ఒక థీమ్ ఏర్పాటు చేసి ఈ థీమ్ తో ఒక పార్క్ కూడా పెట్టాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. ఎక్కడో పల్లెటూళ్ళలో కనపడుతుంది ఇది, ఒక ప్రాణి, చిన్ని ప్రాణం. సిటీస్ లో అసలు చాలా తక్కువే అనమాట, అసలు కనపడదు. ఇక చూద్దాం ఆన్సర్స్. నేను అడిగిన క్వశ్చన్ కి అందరూ గెస్ చేశారా లేదా. పెడిన జగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ రాంగ్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఏదో టైప్ చేస్తున్నారు, చూద్దాం. కనకరావు గారు ఫ్రమ్ పెడన, రాంగ్ ఆన్సర్ అండి. అందరూ గాలిపటాలు ఎందుకు వెళ్తున్నారు? గాలిపటాలు తోటలో కనిపిస్తుందా? గాలిపటం ఏమన్నా లేదు కదా, సో గాలిపటం అయితే కాదు. నెక్స్ట్, దేవనూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, చెట్టు లేదా చెట్టులో కొమ్మ లేదా ఊయల అంటున్నారు, ఇవేవి కావండి. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ కొత్తగూడ నుంచి యాకూబ్ బాషా గారు, నుర్జహాన్ గారు మెసేజ్ పంపించారు, ఓన్లీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్, కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్, బంగారాజు గారు ఆదోని నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కమతో మెగట్ లక్ష్మీరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గాలిపటం అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కరెక్ట్ ఆన్సర్. జయం బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, వివి రెడ్డి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు. ముళ్ళగుర్తి విలేజ్ కోడుమూరు మండలం నుంచి అనమాట, కర్నూలు జిల్లా. కరెక్ట్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు, గాలి అని పెట్టారు మీరేంటో, గాలి కాదు. సాంబశివరావు గారు వేటపాల నుంచి మెసేజ్ పంపించారు, గాలిపటం అంటూ, రాంగ్ ఆన్సర్. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గాలిపటం అని చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, గుడ్ ఆఫ్టర్నూన్ బట్ రాంగ్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. తేజుజీ మీరు విజయవాడలో అని క్లూ ఇచ్చేసారుగా, అందుకే గెస్ట్ చేయగలిగామని చెప్తూ మెసేజ్ పంపించారు.

అనగే శ్రీనివాస్ గారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. అదే కదా, ఏప్రిల్లో ఈ థీమ్ తో ఒక పార్క్ పెట్టారు ఇక్కడ బబ్బూరి గ్రౌండ్స్ లో. సో చాలా మంది పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు వచ్చి. సో ఇక నెక్స్ట్ నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. నదీ తీరం అంటున్నారు ఏంటో, కానీ రాంగ్ అండి. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి మెసేజ్, ఇమాంబి జైనాబ్ అండ్ వలి భాష కరెక్ట్ ఆన్సర్. తెనాలి టు తెనాలి నుంచి కరుముల గారు, రాంగ్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు మెసేజ్ టైప్ చేయకుండా సింబల్ పెట్టారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు అమలాపురం నుంచి, రాంగ్ అండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు రాంగ్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, పక్షులు అంటున్నారు, రాంగ్ అండి. సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పిచ్చుకలు అంటున్నారు కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, కాదు రాంగ్. పెడల జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు ఉయ్యాల అంటున్నారు, కాదు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష ఉయ్యాల అంటున్నారు, మీరు కూడా ఉయ్యాల, రాంగ్ అండి. మువ్వు మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి ఆన్సర్ పంపించారు, తేనె పట్టు అంటున్నారు, కాదు. ఇంకొకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కానీ మీ పేరైతే రాలేదు, ఓకే. హాయ్ అండి అంటూ మునెమ్మ పెద్ద పరియ నుంచి తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, పిచ్చుకలు అంటున్నారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ తో బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని. తర్వాత అయ్యా కరెక్ట్ ఆన్సర్ తో దేవనూరు మజురా చిన్నంబల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు రాంగ్ ఆన్సర్ అండి. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొల్లుపారు నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి, రాంగ్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు కానీ ఆన్సర్ తెలియదు అంటున్నారు, ఓకే నేను చెప్తాను. పెడన జోగనందర్ కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. తరాళ్లపల్లి గ్రామం నుంచి హనుమకొండ జిల్లా జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. పవన్ పీలేరు అనమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. ఇంకొక త్రీ ఉన్నాయి చూద్దాం. నెమలి అంటూ గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి. తర్వాత ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇంతకీ ఏంటంటే,

Is Vintu Nijesu Naru Sandaris Nadi from Vibit Bharati FM 101.3 Asha Srinivas Garu from Bangalore Balloon and Narendi Kadi Kadu Sai Kumari Garu from Ramanagar. Yes, correct answer. Butterfly is the correct answer. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకేంటి, సీతాకొక్క చిలుక బటర్ఫ్లై. సో రీసెంట్గా అంటే ఏప్రిల్లో బటర్ఫ్లై థీమ్ పార్క్ కూడా పెట్టారు కదా విజయవాడలో. సో ఆ క్లూ కూడా ఇచ్చాను నేను మీకు. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ కరిముల్ల గారు ఫ్రమ్ తెనాలి. యా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను, చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పెడతారు. సో జాగ్రత్తగా వినండి. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ న్యూస్ పేపర్ కాదు, దీనికోసం పోటీ కూడా పడతారు కానీ ఆట కాదు, ఇంతకీ ఏంటది? సో వింటే మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్స్ పంపించేసేయచ్చు 8662438114 అనే నెంబర్కి. ఇంటి ముందు ఉంటుంది

అనే తలుపు కాదు. రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు, అదే న్యూస్ పేపర్ కాదు. దీనికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. ఇంతకు ఏంటది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ అడ్రస్ ని. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

PFM 101.3. భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. స్టాలిన్ సినిమా నుంచి తోబా రితోబా సాంగ్ వినిసం. 257 దాటి 30 సెకండ్స్ అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంటి ముందుంటుంది కానీ తలుపు కాదు. రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు. దీనికోసం పోటీలు కూడా పడతారు కానీ ఆట కాదు. సో ఏంటది, చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. పోటీలు పడతారు అనగానే అర్థమైపోయి ఉండాలి నాకు తెలిసి. ఇక కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి కరిముల్లా గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్, మీ సాంగ్స్ సూపర్ మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అసలే మనం ఏంటంటే మధ్యాహ్నం టైంలో భోజనం చేసిన తర్వాత కొంచెం నిద్ర కూడా వస్తూ ఉంటుంది కదా. సో చిన్నగా సూదింగ్గా ఉండే పాటలు వేస్తే నిద్ర కూడా పోవాలనిపిస్తుంది. కాబట్టి నాకైతే ఏమనిపిస్తుంది, ఫాస్ట్ బీట్ మంచిగా ఊపుండే పాటలు వేసుకుంటే హాయిగా ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు అలా అనిపిస్తుంది. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పవన్ గారు మెసేజ్ పంపించారు రాజమండ్రి నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. మునమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారి గారు ఫ్రమ్ రామానగర్. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు. కరెక్ట్ ఆన్సర్. మువ్వ మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇక నెక్స్ట్ రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ. కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్. కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ గొల్లిపారి నుంచి మౌలాలి గారు. కరెక్ట్ ఆన్సర్. జయం భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కర్నూలు నుంచి పాపారావు గారు, టీ నర్సాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రెడ్డి గారు, వనజమ్మ, వెంకట భావన, తాటిపత్రి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ విజయవాడ నుంచి భార్గవి గారు. కరెక్ట్ ఆన్సర్. మహేశ్వరి ఫ్రమ్ నందికొట్కూర్. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి గారు, సారీ, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష. కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ చెప్తాను, మీ నేమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ విందాం, తర్వాత మరిన్ని మెసేజెస్ చదువుదాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఢిల్లీలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది రుతుపవనాలు సమృద్దిగా కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని, అదేవిధంగా పార్లమెంట్ సమాపేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్టంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం, స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు మంత్రి

వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పార్కులుగా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కును ఆయన ఈరోజు పరిశీలించి చేపట్టనున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25 తేదీన ఇటలీలోని బోలోగ్నాలో జన్మించిన ఆయన రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జులై 20 తేదీన కన్నుమూశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అధికారులు ముఖ్య నాయకులతో కూడిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 136 సంచిక ఈ నెల 26 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సందరిస్తున్నది ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు, దీనికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? ఇంకా కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయి. దేవనూరు మజురా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. జగదీష్ కుమార్ గారు ఎమ్మిగన్నూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్.
1: By Valsa Williams. The monsoon session of Parliament began today. Both houses have been adjourned for the day amid opposition protest over the NEET paper leak issue. When the House met after the third adjournment at 1 p.m, the opposition members continued with their protest over the NEET issue. Presiding Officer Dilip Saikia tried to take up the scheduled business, but the opposition members did not pay heed to the chair's advice and continued with their protest. Amid the uproar, the Lok Sabha was adjourned till 2 p.m. Earlier, when the Lok Sabha met at 11 a.m, the House paid tributes to six of its former members who passed away recently. When the Speaker tried to take up the question hour, the opposition members, including from the Congress and the Samajwadi Party, raised the issue of paper leak of NEET examination. At 12:50 p.m, the opposition MPs again raised slogans over the NEET paper leak issue. Chairman C.P. Radhakrishnan urged the members to maintain decorum and allow the House to function. Prime Minister Narendra Modi has said, be it the monsoon or the monsoon session, if both are proactive, they prove to be highly productive. Speaking to the media before the beginning of the monsoon session of Parliament, he said, when both are productive, it leads to the welfare of the nation and the well-being of all living beings. Mr. Modi said it is a powerful message that the potential and aspirations of the country's youth are as boundless as space itself.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మహర్షి ఫిలం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు. మరి వింటో చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక సందడి సందడి ప్రోగ్రామ్ లో మనమున్న 3:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే భక్త ప్రహ్లాద కథ ఏ పురాణానికి సంబంధించింది అని అడిగాను కదా. మరి చాలా మంది మెసేజ్లు పంపించేశారు, చూద్దాం కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వచ్చేసాయి. వై గోపి గారు పతిబండ్ల, మేడం నా ఆన్సర్ కరెక్టేనా, నేను వినలేదు ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సరా, కరెక్టే మరి ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడా. ఓకే కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రాంగ్ ఆన్సర్ అండి. మోహన్ రెడ్డి గారు కున్నూరు విలేజ్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి ముగ్గు అని చెప్పేస్తూ. ఇక పెట్టిన జోగరంజన కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. హరిగారు నెక్స్ట్, హరిగారు పురాణం, హరిపురాణం అని అంటున్నారు. కాదు కాదు, మీరు ఆన్సర్ పెట్టారా హరిపురాణం అని చెప్పి పెట్టినట్టున్నారు. ఓకే ఇంకొక ఆన్సర్ కూడా పెట్టారు, అదైతే కరెక్ట్ ఆన్సరే. పెద్ద కాకాయన నుంచి పద్మశేఖర్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. మహేశ్వరి గారు నందికొట్కూరు నుంచి పంపించారు, కానీ సరిగ్గా చూసుకోవాల్సింది మీరు, అది కాదనుకుంటున్నా. దేవనూరు నుంచి మధుర చిన్నపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు, రాంగ్ ఆన్సర్ అండి. రాజోలు నుంచి జయన్న గారు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ గారు ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడన, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ పెట్టారు మొత్తానికి, మీరు కూడా ఒకసారి రాంగ్ ఆన్సర్. జగదీష్ కుమార్ ఫ్రమ్ ఎమ్మిగొన్నూర్, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్ అండి. విజయ గారు ఫ్రమ్ రామాపురం, రాంగ్ ఆన్సర్. వైవి రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి ఫ్రమ్ నంద్యాల, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. కీర్తి ఫ్రమ్ కూచినపూడి, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాపల్లి గ్రామం, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, రాంగ్ ఆన్సర్ అండి. ఇంతకీ పురాణం పేరు చెప్పలేదు మీరు. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ భాషా గారు, జాను, ఓకే కరెక్ట్ ఆన్సర్. స్వప్న గారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. వినుకొండ నుంచి తోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. ఏ వెంకటరెడ్డి గారు, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ బాషా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తెనాల నుంచి కరిముల గారు, కరెక్ట్ ఆన్సర్. జానకీరామ్ గారు, పి జానకీరామ్ ఫ్రమ్ నందిగమ్మ, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ.

ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గోనగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మార్కండేయ పురాణం అని చెప్తున్నారు సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, కానీ కాదు భాగవతం. సో భాగవతం నుంచి భక్త ప్రహ్లాద కథ భాగవతానికి సంబంధించింది, లేదా విష్ణు పురాణం అని కూడా చెప్పచ్చు. సో యమున చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇప్పుడే వచ్చింది మెసేజ్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. చాలామంది కొంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు, కొంతమంది వేరే ఆన్సర్స్ పెట్టారు, కానీ ఇట్స్ ఓకే. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇక

0: ఎస్. ఇక నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ రోజు మన సందర్శన నదిలో ఏంటంటే, ఈ రోజు ఇంటర్నేషనల్ చెస్ డే అనమాట. మరి చెస్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం మిమ్మల్ని అనుకుంటున్నాను. మరి చెస్ బోర్డు మీరు చూసుంటే గనక స్క్వేర్ షేప్ లో కొన్ని గళ్ళు ఉంటాయి కదా, సో చెస్ గేమ్ లో ఐ మీన్ చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎన్ని గళ్ళు ఉంటాయి? అండ్ ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ ఒకటి ఉంటుంది చెస్ కాయిన్స్ లో, సో ఆ ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ పేరేంటి? అండ్ చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి? సో ఇదన్నమాట నా క్వశ్చన్. జాగ్రత్తగా విన్నారు కదా, చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Man is moon, moonlight is Roma, both are loving together, Chanda Mama, Chanda Mama.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

చెస్ గేమ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగేశాను కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 3:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. టైం చూస్తే మాత్రం చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటి అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు, నాకైతే 55 మెసేజెస్ వచ్చేసాయి ఇప్పటిదాకా. క్యాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. సో అందరూ కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి టకటక మీ నేమ్స్ చదివేస్తాను, ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, సరేనా. లక్ష్మి గారు ఫ్రమ్ గుంటూర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అరుణ జగదీష్ ఫ్రమ్ ఎమిగొన్నూర్, సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, పీలేరు నుంచి సిద్దేశ్వరి, శశికుమారి అండ్ పవన్ కుమార్, అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగరంజన కాలనీ నుంచి అప్పలరాజు గారు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, భాస్కర్ ఫ్రమ్ పెడన, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. తర్వాత రాంగ్ ఆన్సర్తో మనకి మెసేజ్ వచ్చింది, పేరు ఎక్కడ, పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్. నెక్స్ట్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు, అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రాజుల నుంచి జయన్న గారు, తెనాల నుంచి కరిముల్లా. నేను అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ అయితే కరెక్ట్గానే పెట్టారు, మిగతా సగం రాంగ్ అండి. ఎన్ని గళ్ళుంటాయి అనే దానికి రాంగ్గా గెస్ చేశారు. జయం బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్. ఇక నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, లక్ష్మీదేవి గారు ఫ్రమ్ నంద్యాల, కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ గోదావరి.

పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, చైతన్య వేల్వలూరి వాలయపాడ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూల్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు, దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా, వై వెంకటరెడ్డి గారు ఫ్రం లక్కవరం, అనంతపూర్ నుంచి మస్తాన్ ఫ్యామిలీ, ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రం పెడన, ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రం కందికాయపల్లి విలేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, బంగారరాజు గారు ఫ్రం ఆదోని, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు, దామర్ల పెదమస్తన్రావు గారు, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ అండ్ వలీ బాషా, వైవి రావు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రం వెల్లుల్లా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం అమలాపురం, గడ్డ మాంకయ్య గారు ఫ్రం బందరుపల్లి నెల్లూరు డిస్టిక్, పి ఉమా గారు ఫ్రం నందిగామ, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, స్వప్న గారు, ఏకంగా ఎన్ని గళ్ళుంటాయి అంటే మీరేంటి 164 పెట్టారు, అదైతే రాంగ్. నాగార్జున గారు అండ్ లక్ష్మి గారు ఫ్రం మడియంపేట అనంతపూర్, ఓకే కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అందరికి, అందరి దగ్గర నుంచి. తిరుమలేష్ గారు, రవిచంద్ర సాగర్ అండ్ రాజు ఫ్రం అనంతపూర్, కనకారావు గారు ఫ్రం పెడన, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, సోమనాథం జనార్దనరావు గారు, వనజమ్మ గారు, వెంకట భావన తాటిపత్తి గ్రామం నుంచి. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. 164 అండ్ ఒకళ్ళు పెట్టారు అంతే. అండ్ టోర్నమెంట్లో మనము ఈ ఎల్ షేప్లో జంప్ చేసేదాన్ని పేరు వేరుగా పిలుస్తాము, ఆ పేరుతో కూడా నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారు, సూపర్ అసలు. ఓకే దెన్, సో ఆన్సర్స్ అయితే ఇంతకి, ఇంకా ఆన్సర్ ఏంటంటే 64 అనమాట. చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయంటే 64, అండ్ ఎల్ షేప్లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటంటే హార్స్. సో టోర్నమెంట్లో మనం నైట్ అని చెప్పి పిలుస్తాం, అదనమాట విషయం. హార్స్ ఆర్ నైట్, ఈ రెండింటిలో ఏదైనా పెట్టచ్చు. సరే, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు.

ఎస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సన్రైజ్ నది ప్రోగ్రామ్ లో ఉంటే సినిమాలు బాగా చూస్తారు కదా, సో సినిమాల్లో హీరోలు చేసే పనులు ఏంటి, వాళ్ళు ఏ వ్యాపారాలు చేసేవాళ్ళు ఏంటి, ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా టక్కున ఆన్సర్స్ చెప్పేసేయాలబ్బా. సో సినిమాలు చూసామంటే చూసాం కదా, అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దృశ్యం సినిమా వెంకటేష్ గారు, మీనా గారు వీళ్ళు అందరు కలిసి నటించారు కదా. సో దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ప్రొఫెషన్ ఏంటి, ఏ పని చేస్తూ ఉంటారు? సో విన్నారు కదా, దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ఏ పని చేస్తూ ఉంటారు? తెలిస్తే నాకు వాట్సాప్లో మీ ఆన్సర్స్ని పంపిస్తూ ఉండండి 8662438114 నెంబర్కి. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: CFM 101.3.
1: భారతీ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తున్నారు సందరే సుందరి అండ్ మైండ్ బ్లాక్ సాంగ్ వినేశారు ఫ్రమ్ ద మూవీ సరిలేరు నీకెవరు. ఇక నెక్స్ట్ 3:45 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి సందరే సుందరిలో నేను అడిగిన క్వశ్చన్, దృశ్యం సినిమాలో వెంకటేష్ గారి ప్రొఫెషన్ ఏంటి? ఈ క్వశ్చన్ అట్లా అడిగాను లేదో టక్కటక్క మెసేజ్లు అయితే వచ్చేస్తాయి. కరెక్ట్ ఆన్సర్స్ చాలా మంది పంపించేశారు. సో మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా. చిలుకు నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇక కరెక్ట్ ఆన్సర్సే వచ్చేసాయి కాబట్టి ఓన్లీ నేమ్స్. ఓకే, శాంతినగర్ నుంచి ఓకే ఒకడు గారు, తర్వాత పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కనకారావు గారు ఫ్రమ్ పెడన, నెక్స్ట్ పెదకాకారి నుంచి పద్మశేఖర్, కొల్లిపారి నుంచి మౌలాలి గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూర్, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన తాటిపతి గ్రామం, బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, భాస్కర్ టైలర్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, తర్వాత రాజు, తిరుమలేష్, రవిచంద్ర, సాగర్ ఫ్రమ్ అనంతపూర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, లక్ష్మీదేవి గారు నంద్యాల నుంచి, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, నెక్స్ట్ మెసేజ్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, రామలకోట నుంచి దుబాయ్ భాష, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్.

సుందరి గారు ఫ్రమ్ పెనంలూర్, ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, అనంతపురం నుంచి అనురాధ గారు, రాజోలు నుంచి జయన్న గారు, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడన, వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం, మల్లికార్జున్ అలాగే అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు, వైవి రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, రాధాగారు జయరాం కొడుమూర్ కర్నూలు డిస్టిక్ నుంచి. నెక్స్ట్ పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, చంద్రశేఖర్ చాకపూర్ విలేజ్ వనపతి డిస్టిక్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా, పైడిపల్లి శంకర్ గారు ఫ్రమ్ వరంగల్, అరుణ జగదీష్ ఎమ్మిగనూరు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ, తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు కడప జిల్లా, వెంకటచలపతి గారు రమేష్ అనంతపూర్ నుంచి, జయం బాషా ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అన్నమాట. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాపల్లి గ్రామం, శ్రీనాథ్ రామాపురం నుంచి, వెంకటేష్ గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, చైతన్య వెల్వలూరి రమాదేవి వయల్పాడ్ అన్నమయ్య డిస్టిక్. ఒక్కటి కూడా రాంగ్ ఆన్సర్ రాలేదు. మూవీస్ గురించి అడిగితే ఎంతైనా అసలు భలే చెప్పేస్తారు. చిత్తూరు పెనుమూర్ చెక్పోస్ట్ చిత్తూర్ అని చెప్తూ మెసేజ్ పంపించారు. ఇంతకీ మీ పేరైతే సరిగ్గా రాలేదు. నుండి నుంచి శోభారాణి గారు, సాగర అవినాష్ రంగారావు వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ మచిలీపట్నం, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు డిస్టిక్. నెక్స్ట్ మెసేజ్ తెనాలి నుంచి కరిముల్ల గారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ, షబీనా ఇంతగా ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో అర్థం కాల, షబీనా గారు ఓకే. కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పంపించారు. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ, సురేష్ ఫ్రమ్ కూచినపూడి, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబీ అక్తర్ అండ్ వలీబాష, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ, రాంబాబు గారు పాండురంగ గారు, కిషోర్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, తర్వాత రెడ్డి తిరుపతమ్మ గారు, పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి, ఇక కోల నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి, కీర్తి ఫ్రమ్ కూచినపూడి. అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారండి, ఒక్కటి కూడా రాంగ్ ఆన్సర్ లేదు. సూపర్. అసలు ఇంతకీ దృశ్యం మూవీలో వెంకటేష్ గారు ఏం చేస్తారు, కేబుల్ ఆపరేటర్గా వర్క్ చేస్తారనమాట. సో కేబుల్ టీవీ ఆపరేటర్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:51 కదా, మనకి ఇప్పుడు 4:00కి స్పాన్సర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు 2 సాంగ్స్తో ఈరోజు మన సందేశ నడికి ఇలా బాయ్ బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: Bharati FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

యూ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:30 అయిపోయింది అనమాట. అయితే ఇక ఈ రోజు వివిధాలో మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ మనం వినబోతున్నాం. మరి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ గారి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. టెంపర్ మూవీ తర్వాత సోగ్గడే చిన్న నాయన, పిల్లా నువ్వు లేని జీవితం, ఇలా వండర్ఫుల్ సాంగ్స్ అనూప్ రుబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినవి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम 101.3
1: వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. ఇప్పుడు వివిధ అయిపోయింది కదా, ఇప్పుడు సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.
2: వెన్నెల

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన, వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా

0: చిన్నపిల్లలున్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది, వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా కానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది, కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్ ఇదేంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, కానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది, ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్

పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే, ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే, ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or messages on 095-15-227039. That's 095-15-227039. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle, spice.lamhe.venela. That's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 14 సెకండ్లు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ముఖాన మొటిమల
8: సైబాల్,
7: గజ్జా బొబ్బల
8: సైబాల్,
7: నడుగులో తామరా
8: సైబాల్,
7: బురద పుల్ల
8: సైబాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఈనాటి వనితలోకం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళా రైతు శ్రీమతి బి మల్లిక గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
1: నమస్కారం అండి. నేను పొద్దున్న ఆవుల దగ్గరికి పోయి అక్కడ ఆవుల దగ్గర పేడ అంతా క్లీన్ చేసి వాటికి దాణా వేసి మళ్ళీ పాలు పితకడం ఆ పని చేసి మళ్ళీ ఇంట్లో వంట పని చేసి పొలానికి వెళ్తాము. పొలానికి వెళ్ళి అక్కడ ఆవులకు గడ్డి అంతా చేసి అక్కడ ఆవులు కడిగి శుభ్రం చేసి మళ్ళీ వాటికి జొన్నకర్రలు అంతా మూడు రకాల గడ్డి వేసి దాన్ని వేసి మళ్ళీ 12 అట్లా నీళ్ళు అంతా మేపేసి మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తాం.
2: ఇంతకీ ఆవులు అంటున్నారు, ఎన్ని ఉన్నాయండి ఆవులు మీకు?
1: 4 ఆవులు 2 దూడలు ఉన్నాయి మేడం. అవి 4 ఆవులు ఇస్తాయి, 2 సూటు 2 దూడలు ఉన్నాయి, అవి మేపేస్తాం వాటికి.
2: ఇప్పుడు మేపు అన్నారు, వాటికి మేపు ఎక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకుంటారా, మీరే పొలంలో పండించుకుంటారా?
1: బయట నుంచి ఎండుగడ్డి అవి కొనుక్కొచ్చుకుంటాం మేడం. మళ్ళీ ఇంటికాడ పొలంలో హైబ్రిడ్ రకం గడ్డి ఉన్నది, అది కోసేస్తాము. జొన్నకర్రలు అవంతా వేస్తాం.
2: మరి ఇవన్నీ కూడా మీరే చేస్తారా, మీ ఇంట్లో సహాయం చేస్తారా? అవి పండించుకుంటూ ఆవుల్ని చూసుకోవాలంటే కష్టం కదండి. అంటే ఇవన్నీ కూడా మీ సొంతంగా మీరు చేసుకుంటారు?
1: సొంతంగానే నేను మా వారు ఇద్దరు చేస్తాము కలిసి. ఇద్దరు ఎవరికి పని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం మేడం. గడ్డి కోసి ఒకరు గడ్డి కోస్తాము, ఒకరు ఆవులు కడుగుతాము, చేస్తూ ఉంటాం.
2: ఈ ఆవులు కడిగే క్రమంలో వాటికి వాటిని ఎంత శుభ్రంగా ఉంచాలి? కొంతమంది శుభ్రంగా పెట్టరు, దానివల్ల వాటికి ఎన్నో జబ్బులు వస్తాయి అని వింటుంటాం మేము. అవి ఎంతవరకు నిజమంటారు? వాటిని ఎంత శుభ్రంగా పెట్టాలి, ఎలా వాటిని మెయింటైన్ చేయాలి చెప్పండి.
1: రోజు కడగల మేడం పాలిచ్చే వాటిని. వాటికి పదువు ఆకులు అన్నీ రాకుండా కింద ఎండుది వేస్ట్ గడ్డి పాడు ఉంటే వాటి కింద వేస్తాము. సాయంత్రము ఆవులు షెడ్లో వేసి రోజు వేస్తాం, మళ్ళీ పొద్దున్నే తీసేస్తాం. రోజు ఒక రోజు వేసింది ఇంకో అమర్చి రోజు తీసేస్తాము. అట్లా వేస్తాం మేడం, రోజు అట్లా చేస్తాం. ఆవులకు పొదుగు వాపు అవి రాకుండా ఉంటాయి.
2: అంటే దీన్ని బట్టి మీరు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా, వాటి సాయంత్రం వేళ పడుకునే ప్రదేశాల్లో అవి పడుకు
1: కింద తడి ఉండకుండా నీట్గా పెట్టాలి మేడం. లేకపోతే పొదుగు వాపులు కంపల్సరీగా వస్తాయి.
2: అప్పుడు పొదుగు వాపు వచ్చేదాన్ని మీకు ఎలా తెలుస్తుందండి?
1: పాలల్లో పోసు పోసుగా తెల్లగా రావడము అట్లా వస్తుంది. ఆవులు తంతాయి మేడం, నిలబడవు. పాలు పిండేటప్పుడు అవి నిలకడగా ఉండవు, తన్నేది అట్లా చేస్తాయి. దానివల్ల తెలుస్తుంది అది వాపు. దానికి ఏదన్నా జబ్బు ఉంటేనే అవి తంతాయి, లేకపోతే తన్నవు.
2: అలాంటప్పుడు ఇవి దీనికి జబ్బు ఉందని తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరేం చేస్తారు?
1: ట్రీట్మెంట్ ఇస్తాం మేడం. డాక్టర్ని రమ్మని, వాపు ఉంటే వాపుకు, ఏది జబ్బు ఉంటే ఆ జబ్బుకు ట్రీట్మెంట్ ఇస్తారు.
2: ఓకే. అవి అలా ఎప్పుడన్నా మీ ఆవులకి రావడం కానీ దానివల్ల మీరు ఏదన్నా అప్పుడు పాలు పిండి ఏం చేస్తారంటే వచ్చిన పాలని, పాలు పొదుగు వ్యాధి ఉన్నప్పుడు ఆ పాలుని మీరు పితకడము లేకుంటే వాటిని వదిలేయడమా, పారబోయి ఏం చేస్తారు మామూలుగా?
1: మేడం పిండి బయట పడేసేలా, బయట పోసేలా. అవి ఎట్లే ఉంటే పొదుగు వాపు తగ్గదు, ఇంకా ఎక్కువయ్యి ఎక్కువయ్యే ఆస్కారం ఉంటుంది. అవి టయానికి అరగంటకోసారి పిండి బయట పోసేయాలి. అట్లే పెడితే వాపు ఎక్కువ, పాలు ఎక్కువయ్యి వాపు కంపల్సరిగా ఇంకా ఎక్కువ అవుతుంది.
2: మరి అలాంటప్పుడు ఆ దూడకి పాలు ఇస్తారు కదా, మరి అవి దూడలను తాగచ్చా? మరి వాటిని ఎలా దాటికేం ఆహారం ఇస్తారు?
1: దూడకు అవే ఎక్కువ వాపు ఉంటే తాపిచ్చరు మేడం. అవి ఆ పాలు తాగకూడదు. కొంచెం ఇదిగా ఉంటే తాపుతారు. వాపు తగ్గేదానికి అది కొంచెం పాలు తాగేటప్పుడు గుద్దితే అది వాపు తగ్గుతుందని అది ఇది చెప్తారు మేడం డాక్టర్లే. దాన్నే వదిలేస్తాం, పిండ ఉండేటివి పిండేసి దూడకు వదిలేస్తాం.
2: అంటే ఇప్పుడు
1: కదా మేడం అవి, దానివల్ల వదిలేస్తాము, దూడనే వదిలేస్తాం.
2: దూడ తాగచ్చంటారా?
1: ఎక్కువ ఎరుపు రంగులో అట్లుంటే దూడలు కూడా తాగకూడదు. కొంచెం తెలుపు పోసు పోసుగా ఉంటే అది కంట్రోల్ అవుతుంది.
2: దానివల్ల తల్లికి మంచిది, బిడ్డకి మంచిది అంటారు.
1: రెంట్కి మంచిది. దానివల్ల దూడ తాగి అది ఆ వాపు గుద్ది తాగిన దానివల్ల ఆ వాపు కూడా కరుగుతుంది, వాపు బిన్న తగ్గుతుంది.
2: అలా బిడ్డ గుద్ది తాగుతున్నప్పుడు దానికి నొప్పి అనిపించినట్టుగా మీకేమన్నా సూచనలు చెప్తుందా?
1: అంతాయి మేడం.

0: ఆవులు అవి నొప్పి ఉంటుంది కదా వాపున్నప్పుడు, తమతాయి ఆవులు. అప్పుడు మనం ఇంజక్షన్లు వాటికి ట్యూబులు అవి వాడతాము, ఎక్కించాల పొదుగు వాపుకు అట్లా చేయాలి, క్లీన్ చేసుకోవాలి ఆవులు.
1: అదే మనుషులైతే నొప్పికి చెప్పుకుంటారు, వాటికి నోరు లేదు కాబట్టి అవి సూచనలు అలా తనడం, అలా దాని ద్వారా తనకు నొప్పి జబ్బు ఉందని తెలియజేస్తాయి. అప్పుడు మీరు ఒక బిడ్డలాగా చూసుకుంటున్న ఆవు మీరు ఎంత వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి తగ్గుతుంది అంటారు?
0: 3 రోజులకు తగ్గిపోవాలి మేడం. అది ఎక్కువ ఉంటేనే 4 రోజులు 5 రోజులు అట్లా ఎక్కువలో పోతుంది. తక్కువ ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు క్లియర్ అయిపోతుంది. ఎక్కువలో ఉన్నప్పుడు అది భిన్నాభం క్లియర్ కాదు, ఎక్కువ ఎరుపు రంగులో వస్తాయి పాలు ఎక్కువ ఉంటే. అప్పుడు కొద్ది రోజులు వారం టైము దానికి మించి కూడా పడుతుంది, టైం పడుతుంది. తక్కువలో ఉంటే 3 రోజులకి అట్లాగా క్లియర్ అయిపోతుంది.
1: మరి అది అది ఎవరన్నా కనిపెట్టలేక మరి యజమానులు చూసుకోకుండా పోతే దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉందంటారా?
0: ఆవులే మళ్ళీ పాలు రావు, అవి మూసుకుపోతాయి, హోళ్ళు ఉంటాయి కదా మేడం, దానికి ఆ హోళ్ళు మూసు

0: ఎక్కువ ఉంటే అప్పుడు కొద్ది రోజులు వారం టైం దానికి మించి కూడా పడుతుంది, టైం పడుతుంది. తక్కువలో ఉంటే 3 రోజులకి అట్లాగా క్లియర్ అయిపోతుంది.
1: మరి అది అది ఎవరన్నా కనిపెట్టలేక మరి యజమానులు చూసుకోకుండా పోతే దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉందంటారా?
0: ఆవులే మళ్ళా పాలు రావు, అవి మూసుకుపోతాయి, హోళ్ళు ఉంటాయి కదా మేడం దానికి, ఆ హోళ్ళు మూసుకుపోయి మళ్ళా పాలు ఇవ్వకుండా పాలే రావు. ఆ రొమ్ములు వాపు వచ్చిన రొమ్ములు పాలు కంపల్సరిగా రావు, ఎక్కువ ఉండే దాంట్లో అప్పుడే తేడా వస్తుంది. దాంట్లో పాలు ఎక్కువ కూడా ఉండవు, ఎక్కువ వాపు ఉండే దాంట్లో. తక్కువ వాపు వచ్చి 2-3 రోజులు క్లియర్ అయినట్టు మామూలు కంట్రోల్కి వస్తాయి. ఎక్కువ రోజులు వాపు ఉంటే అవి కంట్రోల్కి రాలేవు, ఎక్కువ రోజులు జరిగితే. అది మళ్ళీ కానీ లాస్ట్కు ఆవులు అమ్ముకోవడమో పాలు ఇవ్వలేదనేసి ఆవులు అమ్మేసేది అట్లా చేస్తారు రైతులు.
1: అప్పుడు ఆవులు అమ్మేసిన తర్వాత అవి మళ్ళీ బాగవడము, దానివల్ల మనం యూజ్ అవ్వడం ఏమి ఉండదు.
0: అప్పుడు మనకు ఆవులు నష్టమే కదా మేడం, వాపు వచ్చిన దానివల్ల మనం రైతు ఆవులు పెంచే అతనికి నష్టం వస్తుంది. ఆవును అమ్ముకోవడము దానివల్ల, అదే మనకు ఇంట్లో ఇంటి దగ్గర పాలు ఇస్తా ఉంటే దానివల్ల మళ్ళా 2-3 ఈత లాభాలు ఉంటాయి ఆవుల దగ్గర. అది లేనప్పుడు అది ఎక్కువ అయ్యి అమ్ముకునే దానివల్ల మనకు లాభాలు ఏముండవు కదా, నష్టాలే కదా రైతుకు. అట్లా
1: బాగుందండి మల్లిక గారు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలు పిండిన తర్వాత ఎన్నిసార్లు రోజుకి ఎన్నిసార్లు పిండుతారు, ఆ పిండిన తర్వాత దాన్ని ఎలా మీరు మార్కెటింగ్ చేసుకుంటారు?
0: పిండిన తర్వాత డైరీ పోస్తాం మేడం, శ్రీజ డైరీ మేము, అక్కడ పోస్తాము. అక్కడ వాళ్ళు లీటర్కు పోసే ఒక లేడీస్ పేరు మీద ఇస్తారు మేడం. మాకాడ మగ జెంట్స్ కేరు వాళ్ళ భార్య పేరు మీద కానీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళ పేరు మీద ఇస్తారు. నా పేరు మళ్ళీ నా పేరు మీద ఇచ్చినారు, 1 లీటర్కు 1 రూపాయి కమిషన్. ఆ ఎవరి పేరుతో అంటే వాళ్ళకు ఎన్ని లీటర్లు అయితే 1 రూపాయలు వేస్తారు, మళ్ళా 1 నెలలకు డిపాజిట్ పంపిస్తారు వాళ్ళు ఆ డైరీ తరఫున ఇస్తారు. అది మన అకౌంట్లోనే ఉంటుంది, మన అకౌంట్కి వేస్తారు. మిగిలింది మన పాల పేమెంట్ మా మన పేరు మీద ఎవరి పేరు మీద వస్తే అది పాల డబ్బు వాళ్ళ పేరు మీద డైరీకి ఆడ వేస్తారు బ్యాంకులో.
1: వాళ్ళు బ్యాంకులోనే వేస్తారు, చేతికి ఎవరు అంటారు?
0: చేతికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరు పోస్తారో పాలు ఎవరికి ఎవరు.
1: అవునండి. మరి రోజుకి ఎన్నిసార్లు పిండుతారు మీరు?
0: పొద్దున్నే సాయంత్రం 2 సార్లు పిండుతాం.
1: అప్పుడు మీరు పొద్దున్న పిండినప్పుడు 8 లీటర్లు ఇస్తుందండి?
0: పొద్దున్నే ఎక్కువ ఉంటాయి మేడం, పొద్దున్నే 11-12 అట్లు ఇస్తాయి. సాయంత్రం వేసే దానాన్ని బట్టి పాలు పేమెంట్ పాలు కూడా పెరుగుతాయి.
1: ఓకే, మీరు మధ్యలో వేసే దానాన్ని బట్టి సాయంత్రం కూడా పాలు పెరుగుతాయి అంటారు?
0: సాయంత్రం కూడా మనం తిండి బాగా వేస్తే అవి పెరుగుతాయి, తిండి తగ్గింది అవి తగ్గిపోతాయి.
1: కాబట్టి ఇలా మీరు పెంచడం వల్ల మీకు రోజువారి 8 లీటర్లు వస్తాయి అంటారు?
0: రోజుకి 20 లీటర్లు. ఆవులు చాలా 2-3 పోసేటప్పుడు అయితే 20 లీటర్లు 15 లీటర్లు అట్లా పోస్తాం మేడం. తక్కువ 1-2 పోసేటప్పుడు 15-12 అట్లా పోస్తాం.
1: ఇప్పుడు ఆవులు కట్టుకొచ్చినప్పుడు పాలు ఇవ్వవు కాబట్టి అప్పుడు వాటిని ఎలా మీరు పోషిస్తారు? అంటే ఇప్పుడు మనకు పాలు ఇవ్వవు కదా, దీన్ని అనుకుంటారు దీనివల్ల నెక్స్ట్ దీనిలో కడుపులో బిడ్డ
0: తక్కువగా వేయం మేడం. అవి తక్కువగా వేసిన దానివల్ల మళ్ళా ఇంకోసారి సూలు వస్తాయి కదా, అప్పుడు పాలు అనేది ఉత్పత్తి ఉండదు ఎక్కువ. మనం మామూలుగా వేస్తా వస్తే మామూలు ఎట్ట వస్తాయో అట్లే వస్తాయి పాలు. ఇప్పుడు 10 లీటర్లు ఇస్తాను, ఇంకా 1 లీటర్ పెరగచ్చు, 2 లీటర్లు పెరగచ్చు, దానా ఎక్కువ వేస్తే ఇంకా పెరగచ్చు అట్లా.
1: ఇప్పుడు కొత్తగా పాలు పట్టాలని చెప్పి ఆ మందులు ఈ మందులు వచ్చాయంటారు అని అంటుంటారు, అది ఎంతవరకు నిజం? ఆ మందులు వేయడం మంచిదా అంటారా, లేకుంటే మామూలుగా మీరు పొలంలో పెంచుకునే పచ్చిగడ్డి ఎండుగడ్డి అదే బెస్ట్ అంటారా?
0: ఒకే రకం గడ్డి వేస్తే పాల ఉత్పత్తి ఎక్కువ ఉండదు మేడం. 3 రకాలు 4 రకాలు దాణ వేస్తే 4 రకాలు వాడితే, పచ్చిగడ్డి, జొన్నకర్రలు, హైబ్రిడ్ రకం గడ్డి, మళ్ళా ఒరిగడ్డి అంటాం కదా మేడం, అది అన్ని రకాలు తండు, అవి 4 రకాలు వేస్తే ఇంకా 4 లీటర్లు పెరుగుతాయి. ఒకే రకం వేస్తే ఇంకా 2 లీటర్లు తగ్గుతాయి అట్లు మేడం.
1: బాగుందండి, చాలా బాగా చెప్తున్నారు మల్లిక గారు. మరి మీకు ఇంట్లో ఇంత పనికి ఇంట్లో సహాయం ఇస్తారంటారా?
0: ఇస్తారు మేడం, మా వారన్నిటికీ సహాయపడతాడు, ప్రతి ఒక్క దాంట్లోనూ ఇద్దరు షేర్ చేసుకుంటాం మేడం,
1: అన్ని పనులు షేర్ చేసుకుంటాం. ఏం పనులు చేస్తారండి?
0: పాలు పిండుతాము, పేడ ఎత్తేటప్పుడు అన్ని సాయంగా

0: ఉంటాము, ఇద్దరూ చేస్తాం.
1: ఇప్పుడు పాలు పిండికే
0: నేను ఒక దాన్నే చేస్తాను, మళ్ళీ అన్ని పనులు ఇద్దరు కలిసి చేస్తాం.
1: అలా చేసుకోవడం వల్లనే మీకు మంచి ఆదాయాలు వస్తున్నాయంటారు?
0: వస్తాయి మేడం.
1: ఇప్పుడు పాలు పిండడం కూడా చాలా మంది కష్టపడుతూ ఉంటారు, దానికి ఏదైనా కొత్త పద్ధతి వచ్చిందా లేకుంటే మనం చేతితో పిండుకోవడమేనా?
0: మిషన్లు ఉన్నాయి కదా మేడం, ఎక్కువైతే మనం వల్ల కాలేదనుకుంటే మిషన్ తెచ్చుకోవచ్చు, అవి పెట్టి పిండుకోవచ్చు. గడ్డి కోయలేమన్నా మిషన్లు వచ్చినాయి, కత్తిరించాలన్నా మిషన్లు, మనకేం లేవు. కానీ బయట వాళ్ళు తెచ్చుకున్నారు, మేమే చేసుకుంటాను.
1: నేను ఈ మధ్య విన్నాను, రోజుకి ఎన్నిసార్లు దాణా వేయాలి ఆవులకి, బాగా పాలు ఇచ్చే ఆవులకి ఎన్నిసార్లు వేస్తానంటారు, అది మీరు ఎట్లా పాటిస్తున్నారు?
0: బాగా ఇచ్చే వాటికి పొద్దున్నే మధ్యాహ్నము సాయంత్రం కూడా వేస్తారు మేడం. కొందరు ఎయిరు మధ్యాహ్నము, కష్టంగా ఉండే వాళ్ళు ఎయిరు, బాగుండే వాళ్ళు వేస్తారు, మూడు పూటలు వేస్తారు.
1: మరి రాత్రిపూట మధ్యరాత్రిలో కొంతమంది వేసినట్టు వింటాం, అది ఎంతవరకు
0: రాత్రిలో ఎవరు నేను ఎక్కడా చూడలేదు. మధ్యరాత్రిలో మధ్యాహ్నం మటుకు వేస్తారు, పొద్దున్న మధ్యాహ్నము సాయంత్రం మూడు. ఎవరు కొంచెం తక్కువ వేసేవాళ్ళు పొద్దున్నే సాయంత్రం వేస్తారు.
1: మంచిదండి, చాలా బాగా చెప్పారు. అయితే వీటికి నీళ్లు నీళ్లు పడతారు కదా, ఆ నీళ్లు ఎలాంటి నీళ్లు ఇస్తారు?
0: దేనికి మేడం?
1: ఆవులకి నీళ్లు పెడతారు, అదేమో కుడితే అంటారు, అది ఎట్లా మీరు సేకరిస్తారు?
0: ఆవులకు పిండి, మొక్కజొన్న పిండి, చెనిగి పిండి అవన్నీ కలిపి వేస్తాం మేడం. అట్లా
1: అలా వేయటం వల్ల
0: సద్దాల పిండి అన్ని కలిపి వేస్తా, తౌడు అన్ని వేస్తాం, నాలుగు రకాలు.
1: అలా వేయటం వల్ల అవి బాగా సంతోషంగా అవి తింటాం,
0: పాలు ఇస్తాయి మేడం.
1: బాగుందండి, చాలా బాగా మరి మీ వ్యవసాయం బాగుంది. మరి ఈ ఆవులు మేపుకుంటూ ఇంకా ఏమైనా మీరు పొలంలో ఏమైనా చేస్తుంటారా?
0: చేస్తాం మేడం, కూరగాయలు పండిస్తాము, వేరుశనగ వేస్తాము, వరి వేస్తాము, వేస్తాం మేడం. మామిడి తోటలు ఉన్నాయి, వేస్తాం.
1: మరి మీరు ఆవుల్ని ఇంటి దగ్గర కట్టేసుకుంటారా, పొలం దగ్గర కట్టేసుకుంటారా?
0: దగ్గర కట్టేసుకుంటాం మేడం, మాకు ఇంటి దగ్గర స్థలం లేదు. నైట్ మట్టుకే ఇటుకి తీసుకొచ్చుకుంటాం, పగులు అక్కడే ఉంటాయి, అక్కడే నీళ్లు తొట్టి అంతా కట్టుకున్నాము. బోర్ దగ్గర అన్ని ఆడే కడిగేది, అన్ని క్లీన్ చేసుకునేది, గడ్డి వేసేది, మనల కింద కట్టేసేసి
1: వాటికి కొట్టం లాంటిది వేస్తారు కదండి, నీట్గా ఉండాలి, ఎండ వడదెబ్బ కొట్టకుండా అంట, అలాంటిది ఏమైనా చేశారా?
0: లేదు మేడం, ఇంకా ఏం చేయలేదు.
1: మామూలుగా చెట్టు కిందనే కట్టేస్తారు, చట్నీ అన్నీ ఉంటాయి,
0: చట్నీ అన్నీ ఉంటాయి.
1: మరి దాని కింద ఎట్లాంటి నీట్నెస్ ఉంది? ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, బాగా తడి ఉంటుంది, ఇప్పుడు మీరు ఎటు కొట్టమే లేదు కదా, అట్లాంటప్పుడు అవి ఆ తడిలోనే పడుకుంటాయా, ఎలా వాటికి శుభ్రంగా పెడతారు?
0: మిట్ట ప్రాంతం ఉందో అక్కడ మార్చి కట్టేసుకుంటాం మేడం, తగ్గులో ఉంటే నీళ్ళు నిలుస్తాయి కదా, మిట్ట ప్రాంతంలో కట్టేసుకుంటాం. ఎక్కడ క్లీన్గా ఉంటుందో, నీళ్లు నిలకుండా తెమ్మ లేకుండా ఉంటుంది కదా, అక్కడ కట్టేస్తాం.
1: ప్రతి రైతు ఏం చేయాలంటే అలా ఆవులున్న వాళ్ళు కొంచెం మిట్ట ప్రదేశంలో తడి ఎక్కువగా అంటే ఎంత పెద్ద వాహనం వచ్చినా కూడా వెంటనే ఆడ పొడిగా ఎక్కడన్నా అంటే బండ ప్రదేశాలు
0: అట్లా మిట్ట ప్రాంతంలో కట్టేస్తాం.
1: ఆ మిట్ట ప్రాంతంలో కూడా మట్టి ఎట్లా ఉంటే బురద ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు మీరు?
0: బురద ఏమి ఉండదు మేడం, వాళ్ళుగా ఉన్నప్పుడు వెళ్ళిపోతాయి కదా డౌన్కి నీళ్ళు, మిట్టలో ఏమి అట్లా నీట్గా ఉంటుంది.
1: అప్పుడు దానివల్ల
0: పొట్టు, వరి పొట్టు అంతా ఉంటుంది కదా మేడం, అది పలుసుగా చల్లేస్తాము, పొదుగు వాపు వస్తుందని అట్లా క్లీన్గా పెట్టుకోవాలి.
1: ఇప్పుడు ఏంటంటే ఆవులు, ఆవులు మెయిన్ ముఖ్యం ఏంటంటే వాటిని ఎంత శుభ్రంగా పెడితే అంత ఆరోగ్యకరంగా ఉంటాయి, అంత బాగా పాలిస్తాయంటారు.
0: అట్లా నీట్గా పెడితే అవి పాలు ఉత్పత్తి పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి కదా, రైతులకు అన్నీ బాగా ఉంటాయి.
1: మంచిదండి మల్లిక గారు, మరి పులిచెర్ల మండలం బాలెడ్డి వారిపల్లిలో మరి ఒక మహిళ రైతుగా ఆవుల్ని చక్కగా పెంచుకుంటూ మంచి ఇన్ని లీటర్ల పాలు తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ, అలాగే వ్యవసాయంలో కూరగాయలు పండించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యవసాయం చేసుకుంటూ తోడు నీడగా మరి ఇంటిని చక్కగా నడుపుకుంటున్నారు. మీరు ఇంత చక్కగా పనిచేస్తున్నారు, చాలామందికి స్ఫూర్తినిచ్చారు. మరి ఇది వినటం వల్ల చాలామంది వాళ్ళ ఆవుల్ని ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, వాళ్ళ మరి ఆవులు కట్ చేసుకునే ప్రదేశం ఎలా ఉండాలి, పాలు ఎక్కువగా పొందాలంటే ఏమేమి వేయాలి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు వనితాలోకం కార్యక్రమంలో మహిళా రైతు శ్రీమతి బి మల్లిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మలా.

ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఉయ్యాల జంపాల చిత్రం నుండి హర్షిక అనుదీప్ దేవ్ పాడిన వాసు వలభోజ గీతం, సంగీతం సమకూర్చిన వారు సన్నీ.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.

వనితాలోకం స్త్రీల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 6,715. బ్యాంకుల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 1900 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1100 పోస్టులు, కెనరా బ్యాంక్ 1500 పోస్టులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550 పోస్టులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504 పోస్టులు, పంజాబ్ సింధ్ బ్యాంక్ 161 పోస్టులు. అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 21/7/2026.

వెబ్సైట్ https://www.ibps.in అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు. మరొక ప్రకటన, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 745. ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్. ఇక పోస్టుల వివరాలు. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 190 పోస్టులు, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 60 పోస్టులు, ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 301 పోస్టులు, లా ఆఫీసర్ స్కేల్ 1 105 పోస్టులు, రాజభాషా అధికారి స్కేల్ 1 89 పోస్టులు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి ఐటీ ఆఫీసర్కు బీఈ, బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా పీజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ నందు బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. ఎంపిక విధానం వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 21/7/2026. వెబ్సైట్ https://www.ibps.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఇప్పుడు వినండి. ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సీఏఓ ఫిడే ఆర్బిటర్ శ్రీ వి బాలాజీ ప్రసాద్ చౌదరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. చదరంగం లేదా చెస్, ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఆలోచనలకు పదును పెట్టే విజ్ఞాన సాధనం. సహనం, ఏకాగ్రత, వ్యూహరచన, నిర్ణయ సామర్థ్యం వంటి ఎన్నో జీవిత నైపుణ్యాలను పెంపొందించే మేధో క్రీడ చెస్. ఒక ఎత్తు వేసే ముందు ఎన్నో అవకాశాలను అంచనా వేయడం, ప్రత్యర్థి వ్యూహాన్ని ముందుగానే ఊహించడం, క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడం వంటి లక్షణాలను చదరంగం ఆట అలవాటు చేస్తుంది. ప్రతి సంవత్సరం జూలై 20వ తేదీన అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడ అభివృద్ధికి, దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడానికి, యువతలో మేధో వికాసాన్ని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేడు భారతదేశం ప్రపంచ చెస్ రంగంలో అగ్రస్థానాన్ని చేరుకునే దిశగా దూసుకెళ్తుంది. యువ గ్రాండ్ మాస్టర్లు, అంతర్జాతీయ విజయాలు, ప్రపంచ ఛాంపియన్షిప్లలో భారత క్రీడాకారుల ప్రతిభ దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. మరి ఈ తరుణంలో చెస్ క్రీడ వైశిష్ట్యంతో పాటు ఇందులో ఉన్న అవకాశాల గురించి మనకు తెలియచేయడానికి తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సిఏఓ ఫిడే ఆర్బిటర్ వి బాలాజీ చౌదరి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, అయితే చెస్ క్రీడ గురించి తెలుసుకునే ముందు ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం నేపథ్యం గురించి ఒకసారి మన శ్రోతలకు తెలియచేస్తారా?
2: ఖచ్చితంగా సార్. మొదటగా శ్రోతలకి నా నమస్కారం. చెస్ అత్యంత పురాతన క్రీడ. ఇది విశ్వవ్యాప్తమైన తర్వాత 1924 జూలై 20న ప్యారిస్ కేంద్రంగా ఫిడే ఏర్పడింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ హెచ్ఎస్ అనే ఈ ఫ్రెంచ్ పదానికి అంతర్జాతీయ చదరంగ సమాఖ్య, ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్ అని అర్థం. ఈ ఫిడే ఏర్పడిన

0: జూలై 20వ తేదీని మనం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ చెస్ డేగా జరుపుకుంటాం.
1: సార్, ముందుగా చెస్తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది, ఆ అనుబంధం తర్వాత ఎలా కొనసాగిందో మన శ్రోతలకు ఒకసారి తెలియచేస్తారా?
0: ఖచ్చితంగా. నేను పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో 7వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఈ చదరంగం క్రీడని ఆడడం జరిగింది. తదుపరి కాలంలో నేను ఈ క్రీడకి బాగా ఆకర్షితుడనై స్కూల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో టోర్నమెంట్లలో పాల్గొంటూ నా ఆటని మెరుగుపరుచుకోవడం ద్వారా, అలాగే ఉన్నత స్థాయి క్రీడాకారులతో పరిచయం వల్ల, వాళ్ళ ఆట తీరును గమనించడం వల్ల ఎప్పటికప్పుడు నా ఆటను మెరుగుపరుచుకొని నా చుట్టూ ఉన్న పిల్లలకి నేర్పడం మొదలుపెట్టాను. అలాగా నా పాఠశాల స్థాయిలోనే ఈ క్రీడతో నా అనుబంధం మొదలైంది. తదుపరి కాలంలో నేను కళాశాల స్థాయిలో చెస్ ఆర్గనైజర్గా, ట్రైనర్గా, ఆర్బిటర్గా విశేష కృషి చేసి ఈ చెస్ని వ్యాప్తి చేయడానికి నా వంతు పాత్ర పోషిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు చెస్తో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను.
1: సార్, మరి ఇప్పుడు ఈ చదరంగం ఆట చరిత్ర గురించి సంక్షిప్తంగా మన శ్రోతలకు వివరిస్తారా?
0: ఈ చదరంగానికి పుట్టినిల్లు భారతదేశం. మొదట 6వ శతాబ్దంలో చతురంగ అనే పేరుతో ఈ క్రీడ భారతదేశంలో గుప్తుల కాలంలో విరివిగా ఆడబడేది. తదుపరి కాలంలో పర్షియా, నేటి ఇరాన్, తద్వారా అరబ్ దేశాల గుండా యూరోప్ అంతా వ్యాపించి 15వ శతాబ్దం నాటికి ఇది విశ్వవ్యాప్తమై నేటి ఆధునిక చదరంగం రూపు సంతరించుకుంది.
1: సరే, అయితే ప్రపంచంలో ఎన్నో మేధో క్రీడలున్నాయి, కానీ చెస్ను మేధో క్రీడల రాజుగా అంటారు, ఎందుకని?
0: చెస్ మేధోపరమైన క్రీడలకి రాజుగా అనడానికి కారణం, ఒక్క చిన్న తప్పు చేసినా చెస్ క్రీడలో ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. మనం అనుక్షేతం జాగరూకతతో ప్రత్యర్థి ఆటశైలిని గమనిస్తూ తప్పులను ఒడిసిపెట్టుకొని ఈ క్రీడని ఆడాల్సి వస్తుంది. ఈ క్రమంలో మనం మానసికంగా పూర్తి సంసిద్ధతతో ఎటువంటి తప్పులకి అవకాశం లేకుండా ఆడితేనే ఈ క్రీడలో విజయం సాధించగలం. ఈ సందర్భంగా ఒక ఫేమస్ కోట్, ఫ్రెంచి గణితవేత్త పాస్కల్ అన్నదేంటంటే, చెస్ ఈజ్ ద జిమ్నాజియం ఆఫ్ మైండ్, చెస్ అనే క్రీడ మన మెదడుకు వ్యాయామశాల లాంటిది అని. సో ఈ క్రీడని మేధోపరమైన క్రీడల్లో రారాజుగా మనం అభివర్ణించవచ్చు.
1: సరే, ఇప్పుడు చిన్నపిల్లలు చెస్ నేర్చుకోవడం వల్ల ప్రధానంగా వారికి కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: చిన్నపిల్లలకి చెస్ నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మొదట వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది, అలాగే వాళ్ళ బుద్ధి మేధో వికాసానికి చెస్ క్రీడ ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత లాజికల్గా ఆలోచించడం, జ్ఞాపక శక్తి మెరుగుపరచుకోవడం, వీటి ద్వారా వాళ్ళు వాళ్ళ తరగతిలో కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశాలు ఉంటాయి.
1: సార్, ఇప్పుడు మీరు ఇందాక జ్ఞాపక శక్తి అన్నారు, అయితే ఈ చెస్ ఆట ఏకాగ్రతను కానీ, జ్ఞాపక శక్తిని కానీ, అలాగే ఈ నిర్ణయ సామర్థ్యాలను కానీ ఎలా పెంచుతుందంటారు?
0: మొదట ఏకాగ్రత. చెస్ క్రీడ ఎదుటి ప్రత్యర్థి ఎత్తులని గమనిస్తూ తన ఆలోచన సరణిని వడిసిపట్టుకొని దానికి అనుగుణంగా మన ఎత్తుల్ని నిర్ణయించుకోవాలంటే చాలా ఏకాగ్రత అవసరం. తరువాత డెసిషన్ మేకింగ్, మనము మన ఎత్తుల్ని నిర్ణయించుకునే సామర్థ్యాన్ని సరైన సమయంలో ప్రత్యర్థికి దీటుగా జవాబు ఇవ్వడానికి సరైన ఎత్తుని ఎంచుకునే సామర్థ్యాన్ని మనం చెస్ క్రీడ ద్వారా పెంచుకోవచ్చు. అలాగే జ్ఞాపక శక్తి, మనము రెగ్యులర్గా చెస్ క్రీడని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రారంభంలో ఓపెనింగ్స్ని గుర్తుంచుకోవడం, అలాగే మనము అంతకు మునుపు ఆడిన గేమ్లో చేసిన తప్పుల్ని సరిచేసుకోవడం, విశ్లేషణ చేసుకోవడం, అండ్ మన ప్రత్యర్థి యొక్క ఆట తీరుని గుర్తుంచుకోవడం, వీటి ద్వారా మన జ్ఞాపక శక్తి ఖచ్చితంగా మెరుగవుతుంది.
1: సార్, అయితే ఒక మంచి చెస్ క్రీడాకారుడిగా ఎదగాలంటే నిర్దిష్టంగా ఈ లక్షణాలు ఉండాలి అని ఏమైనా ఉన్నాయా?
0: ఖచ్చితంగా సార్. ఒక మంచి చెస్ క్రీడాకారుడికి డిసిప్లిన్ చాలా అవసరం, అలాగే నియమానుసారంగా తను గేమ్ని ప్రాక్టీస్ చేయడం, ఒక మంచి చెస్ కోచ్ పర్యవేక్షణలో తన ఆట తీరుని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడం, అండ్ రెగ్యులర్గా చెస్ టోర్నమెంట్లలో ఆడుతూ తన స్థాయిని, ప్రతిభని మెరుగుపరుచుకోవడం, ఇవి ఒక మంచి లక్షణం.
1: సార్, అయితే ఇప్పుడు ఈ చెస్ ఆటలో ఈ ఓపెనింగ్ గేమ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ అంటుంటారు కదా, వీటి ప్రాధాన్యత ఏంటి? దీంట్లో ఏదైనా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదా?
0: చెస్ ఈజ్ ఎ లెంగ్తి గేమ్. ఇది చెస్ ఈజ్ డిజైన్ టు ప్లే 60 మూవ్స్ యాజ్ యావరేజ్ అంటాం. ఇది ఒక 60 ఎత్తులు ఆడడం కోసం తయారైన క్రీడ. దీంట్లో ప్రారంభ దశని ఓపెనింగ్స్ అంటాం. ఓపెనింగ్స్లో మనం మన పావుల్ని వీలైనంత త్వరగా

0: ఇంప్రూవ్ చేసుకుని మన రాజుని సురక్షితమైన స్థానానికి జరుపుకొని మన సేనని యుద్ధానికి సన్నద్ధం చేసుకోవడం. తరువాతి దశ మిడిల్ గేమ్, మధ్య దశ. ఇది యుద్ధానికి సరైన దశ. ఇక్కడ మన పావులతో ఎదుటి పావుల మీద దాడి చేయడం, స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం, టాక్టిక్స్ ద్వారా వాళ్ళ పావుల్ని చంపడం, తద్వారా మిడిల్ గేమ్లో మనము ఎదుటి ప్రత్యర్థి మీద ఆధిక్యతని సాధించడం, ఇది జరుగుతుంది. తర్వాత చివరి దశ ఎండ్ గేమ్లో అప్పటికీ చెస్ బోర్డు మీద సాధించిన ఆధిక్యత ద్వారా ప్రత్యర్థి లోటుపాట్లను గమనించి తన రాజుని కార్నర్ చేయడం, మన పావులతో రాజుని చెక్మేట్ దిశగా నడిపించడం, చివరికి చెక్మేట్ ద్వారా విజయం సాధించడం. మధ్య దశలో వచ్చిన ఆధిక్యతని ఎండ్ గేమ్లో విజయంగా మలుచుకోవడం. ఈ మూడు దశలు ముఖ్యమైనవే, కానీ మిడిల్ గేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. మనం ఓపెనింగ్స్లో మన పావుల్ని సిద్ధం చేసుకుని మిడిల్ గేమ్లో ఆధిక్యత కోసం పోటీ పడతాం. మిడిల్ గేమ్లో వచ్చిన ఆధిక్యత ద్వారా ఎండ్ గేమ్లో విజయానికి చేరువవుతాం. కాబట్టి ఈ మూడు దశల్లో మిడిల్ గేమ్ అనేది అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తాను.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ స్ట్రాటజీస్ టాక్టిక్స్ అన్నారు, అంటే ఈ వ్యూహాలు ఇంకా ఈ ఎత్తుగడల మధ్య తేడా ఏంటి?
0: వ్యూహం, స్ట్రాటజీ, చెస్ గేము మొదటి ఎత్తు నుండి చివరి వరకు మనం గేమ్ని ఎలా మొదలు పెడుతున్నాం, ఎలాంటి ఓపెనింగ్స్ ఎంచుకుంటాం, ప్రత్యర్థి వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయో గమనించి ఎలా దాడి చేయబోతున్నాం, మిడిల్ గేమ్లో ఎలాంటి టాక్టిక్స్తో మన మెటీరియల్ అడ్వాంటేజ్ సంపాదించబోతున్నాం అన్నది, ఇది ఒక దీర్ఘకాల ప్రణాళిక. మొదటి ఎత్తు నుండి చెక్మేట్ జరిగే వరకు జరిగే ప్రణాళికని మనం స్ట్రాటజీ అంటాం. టాక్టిక్స్, టాక్టిక్స్ ఈజ్ స్ట్రాటజికల్ అటాక్స్, ప్రణాళికతో కూడుకున్న దాడులని టాక్టిక్స్ అంటాం. ఇవి ఒకటి రెండు ఎత్తులలో ప్రత్యర్థి మీద దాడి చేసి వాళ్ళ పావుల్ని కబలించడం, వాళ్ళ పావులని చంపడం ద్వారా సాధ్యమవుతుంది. సో ఇవి షార్ట్ టైం స్ట్రాటజీస్.
1: సార్, అయితే మనం ఇప్పుడు ఈ చెస్ క్రీడలో ఈ ప్రారంభ స్థాయి క్రీడాకారులు ఎక్కువగా చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా నివారించుకోవాలి?
0: చెస్ ఆడడం మొదలుపెట్టిన తర్వాత ప్రారంభ స్థాయిలో క్రీడాకారులు తరచుగా చేసే తప్పులు ఏంటంటే, మొదట వాళ్ళు గేమ్ని వాళ్ళ వైపు నుండే చూస్తుంటారు, ప్రత్యర్థి యొక్క ఎత్తుగడల్ని అసలు పరిశీలించరు. ఈ క్రమంలో వాళ్ళు తరచుగా తమ పీసుల్ని కోల్పోవడం జరుగుతుంటుంది. తర్వాత రాజు భద్రత అత్యంత ముఖ్యం, ఈ విషయం తెలియక త్వరగా చెక్మేట్కు గురవడం, త్వరగా దాడులకు గురవడం జరుగుతుంటుంది. చెస్ ఒక ప్రత్యర్థి క్రీడ. చెస్లో ఈ బిగినర్స్ మిస్టేక్స్ని మనం సరి చేసుకోవాలంటే ప్రత్యర్థి క్రీడాశైలిని గమనించడం, తన పౌల కదలికను గమనించడం, మన మీద దాడులుంటే మన పౌలని సురక్షిత స్థానాలకి జరుపుకోవడం, తర్వాత మనము ప్రత్యర్థి పావుల మీద దాడి చేసి వాటిని కబలించడం, ఇవి చేయడం ద్వారా మనం మన కాస్తని మెరుగుపరుచుకొని ఈ ప్రారంభ దశలో చేసే పొరపాట్ల నుండి బయటకు పడవచ్చు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు ఈ చెస్ ఆటలో గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్తుంటారు, ఇది ఎంతవరకు నిజము? ఈ ఓటమి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు?
0: ఇది అక్షరాల నిజం. గెలుపు మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఓటమి మనకి పాఠాలను నేర్పుతుంది. మనం గెలిచిన ప్రతిసారి కొత్తగా అందులో నేర్చుకోవడానికి ఏమి ఉండదు, కానీ మనం ఓడిన ప్రతిసారి ఆ గేమ్ని విశ్లేషించుకోవడం ద్వారా మన తప్పొప్పుల్ని సరిదిద్దుకొని అక్కడ సరైన ఎత్తు ఏంటో కనుక్కొని తదుపరి మనం ఆడుతున్న క్రీడల్లో మన తప్పుల్ని సరిదిద్దుకొని సరిగ్గా ఆడడం నేర్చుకోవడం వల్ల మనం మన ఆటని మరింత మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి మనం ఓడిన ప్రతిసారి మన తప్పొప్పుల్ని సరిదిద్దుకోవడం, మన ఆట నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం మనకు గేమ్లో ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది.
1: సార్, అయితే ప్రస్తుత సమయంలో ప్రపంచ చెస్లో భారతదేశం స్థానం ఎలా ఉంది, అలాగే ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారులు ఎక్కువగా మన దేశం నుంచి ఇప్పుడు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి?
0: చెస్కి పుట్టినిల్లు భారతదేశమే అయినా మనము మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి మోడర్న్ చెస్ దిశగా అడుగులు వేయడానికి చాలా కాలమే పట్టింది. మొట్టమొదట విశ్వనాథ ఆనంద గారు 1998 గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత చాలామంది ఔత్సాహిక క్రీడాకారులకి ఆట పట్ల మంచి అవగాహన, వాళ్ళు కూడా ఏదన్నా సాధించాలనే పట్టుదల కలిగింది. తదుపరి 2000 నుండి రెగ్యులర్గా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఆడడం ద్వారా భారతదేశం నుండి ఎక్కువ సంఖ్యలో గ్రాండ్ మాస్టర్లు తయారగడం, అతి పిన్న వయసులోనే గుకేష్ లాంటి గ్రాండ్ మాస్టర్లు తయారై 2024 గుకేష్ గారు ప్రపంచ చెస్ ఛాంపియన్గా

0: అవతరించడం. ఇలాంటి వాటి వల్ల యువ క్రీడాకారులను మరింత ఉత్తేజపరిచి ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం చెస్లో అత్యున్నత స్థానం దిశగా అడుగులు వేస్తుంది. గ్రాండ్ మాస్టర్ల దిశగా చూస్తే ఇప్పుడు మనం రష్యా, అమెరికా, జర్మనీ తర్వాత ఈ మధ్యనే 97వ గ్రాండ్ మాస్టర్ ద్వారా మనం 4వ స్థానంలో ఉన్నాం. అత్యంత సమీప భవిష్యత్తులో ప్రపంచంలో భారతదేశం ఉన్నత స్థానానికి 1 పొజిషన్కి చేరుకుంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు.
1: సరే, అయితే ఇప్పుడు ఈ చెస్ క్రీడలో ఇప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేకంగా తమ పిల్లలను చెస్ వైపు ప్రోత్సహించేటప్పుడు ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి?
0: తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చెస్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చెస్లో విజయం రాత్రికి రాత్రి రాదు. చెస్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం చెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొదట వాళ్ళని చెస్ గేమ్ ఆసక్తికరంగా ఉండేలాగా మలుచుకోవాలి. తద్వారా ఒక మంచి శిక్షకుడి దగ్గర వాళ్ళకి చెస్ థియరీని అర్థమయ్యేలాగా చేసి ప్రారంభ దశలోనే వాళ్ళు చెస్ని సరైన విధానంలో అర్థం చేసుకోలేగా చేయగలిగితే వాళ్ళు చెస్ని ఇష్టపడి వాళ్ళ అభ్యాసన సామర్థ్యాలతో పాటు చెస్ని మెరుగుపరుచుకోవడం ద్వారా వాళ్ళు మంచి క్రీడాకారులు అవుతారు. అలాగే తరచుగా జరిగే లోకల్ టోర్నమెంట్లలో పిల్లల్ని పరిచయం చేయిస్తూ వాళ్ళు చెస్లో ఎదిగేదానికి సరైన ఎత్తులు వేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు.
1: సరే, అయితే ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే ఈ చదరంగం క్రీడకున్న క్రేజ్ మరింతగా పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ వైపు ప్రోత్సహించేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తున్నారు. ఇది వారి ప్రదర్శనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
0: గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో చెస్ క్రీడ పట్ల మరింత మక్కువ పెరిగింది. అండ్ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ గేమ్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ అదే సందర్భంలో పిల్లల మీద ఒత్తిడి క్రియేట్ చేయడం, వాళ్ళు త్వరగా ఛాంపియన్లుగా ఎదగాలనే ఆశతో వాళ్ళని ప్రోత్సహించడానికి బదులు వాళ్ళ మీద ఒత్తిడి రుద్ది వాళ్ళకి చెస్ పట్ల మక్కువ తగ్గిపోయేలాగా చేస్తున్నారు. నిజానికి చెస్ క్రీడని చిన్నపిల్లలకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది క్రమంగా అభ్యాసన చేస్తూ టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ నిదానంగా ఎదిగితే ఖచ్చితంగా భారతదేశంలో సమీప భవిష్యత్తులో ఎంతోమంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని చెస్ వైపుగా ప్రోత్సహించాలి తప్ప ఎటువంటి ఒత్తిడికి గురి చేయడం కానీ వాళ్ళు ఓడిపోయినప్పుడు నిరాశపరచడం కానీ చేయకూడదు.
1: సరే, అయితే ఇప్పుడు ఈ చదువు ఇంకా చెస్ను సమతుల్యంగా కొనసాగించేందుకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే పిల్లలు కొంతమంది పూర్తిగా చెస్ పైనే మక్కువ చూపుతూ చదువును అశ్రద్ధ చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. రెండింటి మధ్య ఈ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి?
0: ఈ రోజుల్లో చాలామంది చెస్ ఔత్సాహికులు పూర్తి సమయం క్రీడకే కేటాయిస్తూ వాళ్ళు చదువుని నిర్లక్ష్యం చేసే ప్రమాదం కూడా జరుగుతుంది చూస్తున్నాం. అలా కాకుండా చదువుకు మనం ప్రాధాన్యత ఇస్తూనే సమయానుపాలంగా రోజుకు 1-2 గంటలు చెస్ని అభ్యసిస్తూ సరైన ట్రైనర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మన గేమ్ని మెరుగుపరుచుకుంటూ జిల్లా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో తరచుగా పాల్గొనడం వల్ల మనం నేషనల్ స్థాయి వరకు వెళ్లే అవకాశాలు దండిగా ఉంటాయి. ఈ క్రమంలో రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ టోర్నమెంట్స్ పార్టిసిపేషన్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. చదువుని, చెస్ని రెండింటిని సమన్వయం చేసుకోవడం అనేది మంచి విషయం. ఈ రోజుల్లో చాలామంది క్రీడాకారులు చదువును నిర్లక్ష్యం చేస్తూ క్రీడ కోసం ఎక్కువ సమయం కేటాయించి ఛాంపియన్ ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నిజానికి చదువుతో పాటు క్రీడని బ్యాలెన్స్ చేసుకుంటూ సమయపాలన ద్వారా రెండింటిని సాధించడం సాధ్యమవుతుంది. గంటలతో పాటు ప్రాక్టీస్ కాకుండా నియమానుబద్ధంగా రోజుకు 1-2 గంటల ప్రాక్టీస్తో కూడా మనం మంచి చెస్ ప్లేయర్లుగా ఎదగవచ్చు. అలాగే మనము క్రీడల్ని ప్రోత్సహించే పాఠశాలను ఎంచుకోవడం ద్వారా మనము మన రోజువారీ టైం టేబుల్ నుండి కాస్త సమయాన్ని, హోంవర్క్ నుండి పక్కకు వచ్చి ఈ చెస్ క్రీడని అభ్యసించడం కోసం కేటాయించుకోవడం, అలాగే పరీక్షల సమయంలో మనకు టోర్నమెంట్లు ఉన్నప్పుడు అవి స్కిప్ చేయకుండా తర్వాత పరీక్షల్ని రాసేదానికి ప్రోత్సహించే పాఠశాలలు మనకు సపోర్ట్ చేయడం ద్వారా మనము రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చదువుతో పాటుగా క్రీడల్లో ముందుకెళ్ళమని నేను సలహా ఇస్తాను.
1: చాలా మంచి సలహా ఇచ్చారు సార్. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఈ ఆన్లైన్ చెస్ శిక్షణ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు?
0: నేటి రోజుల్లో ఆన్లైన్ చెస్ శిక్షణ చాలా క్రేజీగా జరుగుతుంది. మనం గమనిస్తే

0: గొప్ప ట్రైనర్లు గ్రామీణ రంగంలో, పట్టణాల్లో అందుబాటులో ఉండరు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా మనకు గొప్ప స్థాయి క్రీడాకారులు, ట్రైనర్లు మనకు అందుబాటులో రావడమే కాకుండా మనకు అనుకూలమైన సమయాల్లో మన పిల్లలు చెస్ కోచింగ్ని ఆన్లైన్లో తీసుకొని ఏ దూర ప్రాంతం నుండి గొప్ప ట్రైనర్ల నుండి మన ఆట తీరుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అనేది ఈ ఆన్లైన్ చెస్ ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది. అలాగే ఈ రోజుల్లో ఆన్లైన్ చెస్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఎప్పటికప్పుడు మన ఆట తీరును మెరుగుపరుచుకోవడం అండ్ చెస్ ఇంజిన్స్ ద్వారా మనం చేసిన మిస్టేక్స్ని సరిదిద్దుకోవడం అండ్ ఆన్లైన్ ట్రైనర్స్ ద్వారా మనము మన ఆటని మరింత మెరుగుపరచుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు ఈ చెస్లో ఈ రేటింగ్లు అని వింటుంటాం, అలాగే ఈ జాతీయ ఇంకా అంతర్జాతీయ స్థాయి పోటీల గురించి ఈ చెస్లో ఏవైతే జరుగుతాయో వాటి గురించి క్లుప్తంగా ఒకసారి వివరించగలుగుతారా?
0: మొదట క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో మొదలవుతాయి. జిల్లా స్థాయిలో ఏజ్ కేటగిరీస్, ఓపెన్ కేటగిరీస్లో జరిగిన టోర్నమెంట్లలో పాల్గొని ఇక్కడ మనము జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో పోటీ పడడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుండి పోటీ పడి నెగ్గి వచ్చిన క్రీడాకారుల మధ్య పోటీ జరిగినప్పుడు రాష్ట్ర స్థాయిలో మనం గెలిస్తే నేషనల్ లెవెల్లో మనం పార్టిసిపేట్ చేయగలుగుతాం. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు అక్కడ నెగ్గి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే రేటింగ్, రేటింగ్ అనేది ఫిడే అంతర్జాతీయ చెస్ సమాఖ్య మనకి ఇచ్చే మన ప్లేయింగ్ స్థాయిని నిర్ణయించే ఒక సంఖ్య, ఎలో రేటింగ్ అంటాం, లేదా దాన్ని ఫిడే రేటింగ్ అంటుంటాం. మనము ఫిడే రేటెడ్ టోర్నమెంట్లలో ఆడి గెలిచినప్పుడు మనకి ఎల్లో రేటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫిడే రేటింగ్ క్రీడాకారులు వాళ్ళ ఆట స్థాయిని సూచిస్తుంది.
1: అంటే ఇప్పుడు ఈ గ్రాండ్ మాస్టర్, ఐజిఎం ఇలా అంటుంటారు కదా, వాటి మధ్య వ్యత్యాసం ఏంటి?
0: మనము సాధించే అతిపెద్ద కిరీటం ప్లేయర్గా గ్రాండ్ మాస్టర్. ఫిడే అనే అంతర్జాతీయ సంస్థ ఈ టైటిల్స్ ప్రదానం చేస్తుంటుంది. కెడెట్ మాస్టర్, ఫిడే మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, తరువాత గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్ అనేది ఒక క్రీడాకారుడికి దక్కే అత్యంత కీలకమైన ఉన్నతమైన టైటిల్. చెస్ గ్రాండ్ మాస్టర్ అనేది అతని క్రీడా స్థాయిని సూచించే కొలమానం.
1: సరే, అయితే ఇప్పుడు ఈ చెస్ రంగంలో ఈ ఆటగాడిగానే కాకుండా కోచ్గా, ఆర్బిటర్గా, విశ్లేషకుడిగా, ఇంకా ఈ ప్రస్తుత తరుణంలో మనం గమనించినట్లయితే ఈ కంటెంట్ క్రియేటర్స్గా కూడా ఈ చెస్ క్రీడలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వీటి గురించి ఒకసారి వివరిస్తారా?
0: నేటి రోజుల్లో భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెస్ నేర్పడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో చెస్ ట్రైనర్ల ఆవశ్యకత చాలా ఉంది, అలాగే ఆర్బిటర్స్. చెస్ నేర్చుకున్న తర్వాత పిల్లలు వాళ్ళ ప్రతిభా పాఠవాల్ని పరీక్షించుకోవాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా టోర్నమెంట్లు జరగాలి, అక్కడ ఆర్బిటర్స్ అవసరం ఉంటుంది. ఫిడే క్వాలిఫైడ్ ఆర్బిటర్స్ ఉండడం వల్ల పిల్లలు సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుని ఇలాంటి జిల్లా స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని వాళ్ళు రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆర్బిటర్ల అవసరంతో పాటుగా కూడా కంటెంట్ క్రియేటర్లు, మనం ఈ రోజుల్లో చెస్ని చాలామంది పిల్లలు యూట్యూబ్ ద్వారా, వీడియోస్ ద్వారా కూడా నేర్చుకుంటుంటారు. అండ్ గేమ్ని అనలైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఒకసారి మనం ఒక గేమ్ ఆడి గెలిచినా ఓడిపోయినా అందులో తప్పుల్ని సరిదిద్దుకోవాలంటే సరైన అనలిస్టులు చాలా అవసరం. మనం క్రికెట్లో ఎలాగైతే ఈ చెస్ కామెంటరీ ద్వారా ఈ క్రీడ ఎంతగా జనబహుళంకి వెళ్ళిందో, అలాగే నేటి రోజుల్లో చెస్ కామెంటేటర్స్ కూడా ఈ క్రీడని మరింత గొప్పగా అనలైజ్ చేసి సామాన్య క్రీడాకారులకు కూడా అర్థమయ్యేలాగా చేసి దీన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. కాబట్టి క్రీడాకారులకి ట్రైనర్ల అవసరం ఉంది, అలాగే ఆర్బిటర్స్ అండ్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్తో పాటు కంటెంట్ క్రియేటర్స్ అండ్ అనలిస్టుల అవసరం కూడా చాలా ఉంది.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల పిల్లలు చెస్లో రాణించడానికి ప్రభుత్వం, పాఠశాలలు, ఇంకా ఈ క్రీడా సంఘాలు ఏ విధంగా సహకరించాలంటారు?
0: నేటి రోజుల్లో గ్రామీణ స్కూల్స్ నుండి కూడా చాలా మంచి క్రీడాకారులు తయారవుతున్నారు. కావాల్సిందల్లా వాళ్ళని ప్రోత్సహించడం. ఈ క్రమంలో గ్రామీణ పాఠశాలల్లో చెస్ ట్రైనర్స్ని నియమించడం, అలాగే నియమబద్ధంగా వారానికి 1-2 తరగతులు ప్రతి కుర్రాడికి చెస్ పాఠాలు బోధించడం, ఆ తర్వాత లోకల్ టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా వాళ్ళ ప్రతిభకి కాస్త మెరుగులు దిద్దడం, అక్కడి నుండి జిల్లా

0: టోర్నమెంట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా ప్రోత్సహించడం చేయగలిగితే ఖచ్చితంగా ఆ తదుపరి కాలంలో గ్రామీణ స్థాయి నుండిగా మంచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఆ తర్వాత నేషనల్ స్థాయి కూడా వెళ్లే అవకాశాలు చాలా బాగుంటాయి.
1: సార్, అయితే భారతదేశం ప్రపంచ చెస్ట్లో 1 దేశంగా ఎదగడానికి ఇంకా ఎటువంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు?
0: ఇప్పటికే భారతదేశం చెస్ దిశగా చాలా ముందడుగు వేస్తుంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెస్ ఇన్ స్కూల్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసి ట్రైన్ ద ట్రైనర్స్. సహజంగా మనం గమనించినప్పుడు పాఠశాల స్థాయిలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంత గొప్ప చెస్ క్రీడాకారులు అయినారు. అలాంటి వాళ్ళకి చెస్ని సరైన థియరటికల్ గేమ్ని నేర్పడం ద్వారా వాళ్ళ ద్వారా పాఠశాల స్థాయి నుండి ప్రతి క్రీడాకారుడికి సరైన దిశగా చెస్ని నేర్పించి ముందడుగులు వేయడం ద్వారా సమీప భవిష్యత్తులో వేల మంది చెస్ క్రీడాకారులు దేశాన్ని ప్రాతినిధ్యం వహించే స్థాయికి వెళ్తున్నారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నం చేస్తున్నాయి. మేము కూడా జిల్లా అసోసియేషన్ తరపున చాలా టోర్నమెంట్లు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ అలాగే స్కూళ్ళని రెగ్యులర్గా విజిట్ చేయడం ద్వారా అక్కడ పిల్లల్లో చెస్ ఆసక్తిని గమనించి వాళ్ళని చెస్ ట్రైనింగ్ దిశగా కానీ చెస్ టోర్నమెంట్ల దిశగా కానీ ప్రోత్సహించడం, కొన్ని చెస్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సమీప భవిష్యత్తులో భారతదేశం నుండి మరింత మంది యువ క్రీడాకారులు ఎదుగుతారని అండ్ భారతదేశాన్ని చెస్ క్రీడలో 1 దిశగా నిలుపుతారనడంలో ఎటువంటి సందేహము లేదు.
1: సరే, అయితే చివరగా ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా యువతకు, తల్లిదండ్రులకు, ఇంకా ఈ చెస్ అభిమానులకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: చెస్ని ఒక క్రీడగానే కాకుండా ఇది ఒక జీవితంలో భాగంగా చూస్తే చెస్ మనకు ఎంతో నేర్పుతుంది. ప్రతి చెస్ క్రీడాకారుడు తన వ్యక్తిత్వాన్ని చాలా మెరుగుపరుచుకుంటారు, తన ఆలోచన సరళిని సరిదిద్దుకుంటారు. ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా చెస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ దీన్ని ఒక జీవితంలో భాగంగా మలుచుకోవడం వల్ల మన వ్యక్తిత్వ నిర్మాణం ఏర్పడి ప్రతి ఒక్కరూ గొప్ప పౌరులుగా ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. లెట్స్ లెర్న్ అండ్ ప్లే, గ్రో టుగెదర్.
1: ధన్యవాదాలు సార్, మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఈ చెస్ క్రీడ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే చెస్ మన వ్యక్తిత్వ నిర్మాణానికి, ఇంకా మన ఆలోచన సరళిని సరైన దారిలో పెట్టడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంతో బాగుంది సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. మరోసారి మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు సార్. నమస్కారం.
2: ఇంతవరకు మీరు ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సీఏఓ ఫిడే ఆర్బిటర్ శ్రీ వి బాలాజీ చౌదరి బాలాజీ ప్రసాద్ చౌదరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ పూట రేపు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు: 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 కేరాఫ్ ఆకాశవాణి ద్వారా ప్రసారమైన కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు అందించేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు, 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 ఆపాత మధురాలు, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10:30 ఆపాత మధురాలు. రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య వివరాలు. రేపు ఉదయం 5:53 నుండి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రభోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని ఆంజనేయ భక్తిగీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి బి కల్పన, 6:35 పొలం కబుర్లు, 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం జలియన్ వాలాబాగ్ ఘటన గురించిన విశేషాలు అందించిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఆ తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో భాగంగా కేరళలో అళప్పార గురించిన విశేషాలు సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినీ గీతాలు, 8:35 వరదగుడి.

0: సినీ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రాల నుండి పాటలు. 10 గంటలకు సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. అతిథి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత క్రీడా ప్రపంచం. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో దానిమ్మ పంటలో అధిక దిగుబడి పొందడం ఎలా అనే అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం రెడ్డి కుమార్ గారి ప్రసంగం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 ఆపాత మధురాలు. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తర కార్యక్రమం. రికార్డింగ్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 6:05 కావస్తుంది. ఆంగ్లంలో వార్త.
1: This is Akashwani, the news read by Anuja Kumar. Both houses of parliament witnessed multiple adjournments on the first day of the monsoon session today, following uproar by opposition parties over various issues, including the NEET paper leak case. The Lok Sabha and the Rajya Sabha were later adjourned for the day. The Lok Sabha began with obituary references to 6 former members who passed away recently. The house also paid tributes to Father Emir of Qatar Sheikh Hamad bin Khalifa Al-Thani. However, question hour could not be taken up as opposition members from the Congress and the Samajwadi Party raised slogans over the NEET issue. Despite repeated appeals by Speaker Om Birla and later by Presiding Officer Dilip Saikia to maintain order and allow the House to function, the protests continued, leading to adjournment of the House for the day. The Rajya Sabha also witnessed repeated disruptions. The House was adjourned multiple times despite efforts by Chairman C.P. Radhakrishnan and Deputy Chairman Harivansh to conduct business. Later, the upper house was also adjourned for the day. Earlier, speaking to media ahead of the commencement of the session this morning, Prime Minister Narendra Modi expressed hope that the monsoon session will be as productive as the monsoon itself, saying both play an important role in the nation's progress and the well-being of its people.
2: Monsoon ho ya monsoon satra, agar dono proactive ho, to bahut hi productive hote hain. और दोनों को प्रोडक्टिव होते हैं तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है. साथियों, पिछले 1 महीने में देश ने अनेक सिद्धियां प्राप्त की है, चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो. भारत के लिए गर्व के पल रहे हैं.
1: President Draupadi Murmu today called for deeper economic engagement between India and Moldova, saying the two countries have immense potential to expand cooperation in several high-growth sectors. The president was addressing the India-Moldova Business Forum in Chisinau today. Referring to the vision of Viksit Bharat 2047, President Murmu said India seeks partnerships based on trust and shared prosperity, while Moldova's strategic location and skilled workforce offer promising opportunities for the Indian business. Earlier, President Murmu and her Moldovan counterpart, Maia Sandu, held delegation-level talks. She also paid floral tributes at the monument of Stefan Chel Mari C. Svanth in Chisinau. The Supreme Court has asked the Solicitor General to take instructions if a special investigation team, SIT, can be set up to probe the alleged embezzlement of donations at Ram Temple in Ayodhya, Uttar Pradesh. It also asked the parties not to politicize the Ram Temple donation row. The court said that the Ram Temple donation row is a simple case of commission of crime and the court is just to ensure proper investigation. The Solicitor General told the court that SIT was constituted to probe allegations and now the state police is investigating it. The apex court will hear the plea again on 27th of this month when Uttar Pradesh government will apprise it about the SIT probe in matter. Union Minister Jagat Prakash Nadda today met the representatives of protesters in New Delhi. In a social media post, Mr. Nadda said a proposal came from the protesters to hold talks with the government and the discussions have been ongoing since 11:50 a.m. this morning. The minister said the meeting took place in a cordial

0: in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities, and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
1: Don't worry.
2: Fees chudu.
3: Hey hey. Yala unnaru.
4: Enti vishayam?
1: Fees kosam tension.
4: Rahul ki bank account undiga. Samasya teerinatle. Bank dwara avasaraniki saripada student education loan sulabhanga dorukutundi. Adi nu 4 lakhs varaku taakattu lekunda. Ade kada? Ade sweet.
2: RBI antundi.
5: Cheyandi sariyana arambham avvandi financially smart.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. వార్తల వివరాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఈ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా దీపం 2.0 పథకం లబ్ధిదారులకు ఇచ్చే రాయితీని క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49% లోటు వర్షపాతం ఉందని చెప్పారు. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో 2nd రోజు పర్యటిస్తున్న మంత్రి దుర్గేష్ టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ రాథోర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనపై చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్లో పర్యాటక ఆతిథ్య రంగాలకు విశేష ప్రాధాన్యం కల్పించిందని, అందులో భాగంగా పర్యాటక రంగంలోని 20 కీలక విభాగాలలో 10,000 మంది యువతకు పర్యాటకం ఆతిథ్య రంగంలో స్కిల్ కౌన్సిల్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్ ఇండియా టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారిని ప్రొఫెషనల్ టూర్ గైడ్స్గా తీర్చిదిద్దాలని మంత్రి దుర్గేష్ ఆయనను కోరారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ఈరోజు రాసిన లేఖలో కోరారు. అదేవిధంగా జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతినివ్వాలని కూడా కోరారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన 3 సరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగాయని ఆ లేఖలో వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్

0: కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్దీకరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేలా ఆక్వాకల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామంలో స్థానికంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 32 మండలాల నుంచి ఎంపికైన 237 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం 47,40,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రశంసా అవార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యార్థులే బలమైన పునాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యాచక వృత్తిలో ఉన్న బాలలను తిరిగి పాఠశాలలకు రప్పించి చదువుకునేలా ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేష్ చెప్పారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్, బస్టాండ్, సంత మార్కెట్లలో భిక్షాటన చేస్తున్న 11 మంది బాలలను గుర్తించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ 4 బీహార్, 4 ప్రకాశం జిల్లా, మరో 3 తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. కొంతమందికి పాఠశాలల్లో పేర్లున్నాయని, వారందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తామని ఆయన పేర్కొంటూ,
1: ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు మార్కెట్ ఏరియాల్లో రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తం 11 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో 4 బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, 4 ఏమో మనకి ప్రకాశం జిల్లా పిల్లలు ఉన్నారు, మిగతా వారు ఇక్కడ పిల్లలే. అయితే వీరు స్కూల్ నమోదైతే జరిగింది, కానీ చదువు అనేది కొనసాగించట్లేదు. ఈ పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేరెంట్స్ ద్వారా ఎక్కడైతే నమోదయ్యారో ఆ పాఠశాలలో వీళ్ళు రెగ్యులర్గా చదివేలాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: దేశంలో 91% పోర్టులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో విజయవంతంగా నడుస్తున్నాయని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టులు 29 ఏళ్లుగా పీపీపీ విధానంలోనే విజయవంతంగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విధానం ద్వారానే పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. రామాయపట్నం పోర్టు పనులు ఇప్పటికే 80% వరకు పూర్తి చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తప్పుపట్టారు. పీపీపీ విధానం అంటే అమ్మడం కాదని స్పష్టతనిచ్చారు. ఈ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా రూపొందించబడ్డాయని మంత్రి తెలిపారు. 1,500 కోట్ల రూపాయల ముందస్తు ప్రీమియం, రాబడి భాగస్వామ్యం, కనీస గ్యారంటీ ఆదాయం ఎంజీఆర్, 12% తగ్గని ఈక్విటీ వాటా వంటి నిబంధనలను ఒప్పందంలో స్పష్టంగా పొందుపరుస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే విఘ్నేశ నరేంద్ర వర్మరాజు తదితరులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సమాన విద్యావకాశాలు కల్పించాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమన్నారు. మానసికంగా బుద్ధిమాంద్యం పిల్లల ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు భవిత సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని మంత్రి వెల్లడించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశం.

0: మరోసారి పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సంసదః వర్షాకాలీనసత్రస్య ప్రథమదివసె నీటప్రశ్నపత్రగోప్యతాభంగప్రకరణమధికృత్య విపక్షిసదస్యానాం సదనె కోలాహలం. ఉభయోః సదనయోః కార్యాచరణం ఆదివసాయ స్థగితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసదః వర్షాకాలీనసత్రస్యారంభే రాష్ట్రకల్యాణాయ క్రియాశీలసత్రస్య ఆహ్వానం అకరోత్. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు కిషినో రాజధాన్యాం స్వస్య మోల్దోవా సమకక్షయా రాష్ట్రపతినా మయా సందు ఇత్యనయా సహ మండలస్తరీయ వార్తాం వ్యదధాత్. హోర్ముజ్ క్షేత్రే ఉత్పాతస్య నిరంతరవర్ధనేన సమీపస్థదేశేషు అస్య ప్రకోపేణ చ ఇరాన్ అమెరికాదేశయోః మధ్యే అద్య నవమదివసేపి పరస్పరాక్రమణానాం చక్రం అవిరతం ప్రాచలత్. అపి చ భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య హిమాచల ప్రదేశ జమ్ము కశ్మీర లద్దాఖ ఉత్తరాఖండ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయా సంచేతనా ఉద్ఘోషితా. అథ వార్తాః విశదీకృత్య. సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణమద్య నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే విపక్షిసదస్యానాం నిరంతర కోలాహలేన స్థగితం. లోకసభాయాః కార్యాచరణారంభే ఆదౌ సదనేన షణ్ణాం పూర్వసదస్యానాం నిధనే సహైవ కతర దేశస్య అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనే శోకసంతప్త శ్రద్ధాంజలిః సమర్పితః. అధ్యక్షః ఓమ బిర్లా ఇత్యసౌ న్యగాదీత్ యత్ షేక్ హమద్ మహోదయః ఆధునిక కతర దేశస్య ఆధారశిలాం స్థాపయితుం సహైవ భారత కతర సంబంధాన్ సుదృఢీకర్తుం మహతీం భూమికాం న్యవహత్.
2: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షో తక్ కతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక కతర్ కి నీవ్ రఖీ. ఉన్నోనే భారత్ కతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
1: ప్రశ్నకాలారంభే కాంగ్రెస్ సమాజవాదీ ప్రభృతయః విపక్షిదలీయాః నీట విషయమధికృత్య ఉచ్చైః విరోధోద్ఘోషాన్ అకుర్వన్. అధ్యక్షస్య పీఠస్య చ నిరంతర ఆగ్రహం ఉపేక్ష్య సదస్యాః కోలాహలం అకుర్వన్, యేన షడ్వారం స్థగనానంతరం అంతః లోకసభాయాః కార్యాచరణం ఆదివసాయ స్థగితీకృతః. రాజ్యసభాయామపి ఏతాదృశమేవ దృష్టిం అగాత్. ఆరంభే నవనిర్వాచితాః సదస్యాః శపథం అగృహణన్, సదనం చ పూర్వసదస్యేభ్యః శ్రద్ధాంజలిం సమర్పయత్. విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే నీట విషయముత్థాపయితుం ప్రాయతత, కింతు నిరంతర కోలాహలేన సదనం బహువారం స్థగితం. ఉపసభాపతిః హరివంశః సూచిబద్ధ కార్యాణి సంచాలయితుం ప్రాయతత, కింతు అవిరత ప్రతిరోధ కారణాత్ రాజ్యసభాపి ఆదివసాయ స్థగితా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ వర్షా భవతు అథవా సంసదః వర్షాకాలీన సత్రం భవతు, యద్యుభౌ క్రియాశీలౌ భవతః తర్హి అతీవ లాభప్రదౌ సిధ్యతః. సంసదః వర్షాకాలీన సత్రస్య ఆరంభాత్ ప్రాక్ వార్తాహరైః సహ సంభాషమాణః సహ న్యగాదీత్ యత్ ఉభయోః సక్రియతాయాం సత్యాం రాష్ట్రస్య కళ్యాణం జీవానాం మంగళం చ భవతి. శ్రీమోదీ

0: विनाशितानि। चतुर्थं क्षेपणास्त्रं जॉर्डन देशस्य दक्षिण दूरस्थक्षेत्रे पतितं, येन कापि जनधनहानिः न जाता। समाचार माध्यमानुसारं एतानि क्षेपणास्त्राणि जॉर्डन देशस्य दक्षिणतटीय नगरे अकाबा इत्यत्र स्थितान् अमेरिकी विमानस्थानकान् लक्ष्यीकृत्य प्रक्षिप्तानि आसन्। भारत ऋतु विज्ञान विभागेन अद्य हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, उत्तराखंड राज्येषु अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना उद्घोषिता। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంల సమయం 6:30 దాటి 7 సెకండ్లు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
3: స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: अब 70 वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।
5: देश के युवाओं ने लिया है न्यू ईयर रेजोल्यूशन, 70 साल के पार सभी बुजुर्गों का आयुष्मान व्यय वंदना कार्ड बनाने का, 5 लाख रुपए के मुफ्त उपचार का उपहार पहुंचाकर भारत को आयुष्मान बनाने का।
6: देश हो रहा है आयुष्मान।
5: आज ही आयुष्मान ऐप डाउनलोड करें और 70 वर्ष या उससे अधिक आयु के बुजुर्गों का आयुष्मान व्यय वंदना कार्ड बनवाएं। अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలు అందించేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా మరో వాణిజ్య ప్రకటన విందాం.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు విందాం కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు అందించేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: శ్రోతలకు నమస్కారం. కేరఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. రాజేష్
1: సార్,
0: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ కరోనా మహమ్మారి అంటే ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సూచనలు ఒకసారి టూకీగా మన శ్రోతలకు చెప్తే కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం.
1: అలాగే సార్, మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
0: అది ఎందుకంటే కరోనా అదొక వైరస్, దానికి చావు లేదు. నివారణ ఒకటే మార్గం, మనం ఏ రకంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటామో అంతవరకు అది మన దగ్గరికి రాదు. మనం జాగ్రత్తలు తీసుకున్నంత వరకు మన దగ్గరికి రాదు. అది ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రోతలందరూ. ఇక ఈ కార్యక్రమంలో మనం

0: శ్రోతల ఉత్తరాలు సందేశాలు మనం పరిశీలిస్తే కార్యక్రమాలన్నిటి గురించి చాలా చక్కగా వివరంగా మన శ్రోతలందరూ రాశారు. ఇక ఉత్తరాలు చదువుతారా జయంతి?
1: సార్, మనకి మొదటి ఉత్తరం కేర్ ఆఫ్ ఆకాశవాణిలో ఎస్ పోలేరయ్య కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి రాశారు సార్. శ్రోతల గుండె చప్పుడు, శ్రోతలను ఆనందింపచేసే కార్యక్రమం, తిరుపతి ఆకాశవాణి కేంద్ర ప్రసారం చేసే కార్యక్రమాలపై మీరు రూపొందించే కేర్ ఆఫ్ ఆకాశవాణి శ్రోతలకు ఇష్టమైన కార్యక్రమం అంటున్నారు. అనంతపురం మండలం అనంతపురం జిల్లా 14వ తేదీ సోమవారం కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన ఎం సుధాకర్ మోహన్ గారికి, సహకారం అందించిన గాయత్రి మేడం గారికి మా అభినందనలు అని రాశారు. 11వ తేదీ శనివారం నాడు సాయంకాలం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో, గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఎం రాణిగారు గొర్రెలు మేకలలో అధిక మాంసం ఉత్పత్తిని గురించిన విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు. అలాగే 5:30 వీక్లీ రౌండప్, కేంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పరీక్ష రాసే నిరుద్యోగ యువతులకు చక్కటి కార్యక్రమం ఇది అని గత వారంలో జరిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాల గురించి ఎం సుధాకర్ మోహన్ గారు చక్కటి సుమధుర స్వరం ద్వారా నిదానంగా, నిబ్బరంగా, స్పష్టంగా, అనర్గళంగా, ఆనందంగా ఆశ్చర్యపరిచే విధంగా 5 భాగాలుగా విభజించి చెప్పారు. అందులో న్యూజిలాండ్ పర్యటన, ఆర్థిక వ్యవస్థ గురించి, తదితర అంశాలకు సంబంధించిన సముద్రయాన మార్గాలు అన్నీ కలబోసి వీక్లీ రౌండప్ ఎక్సలెంట్గా, ఎవర్గ్రీన్గా, అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు అంటూ చెప్పారు సార్. ఈ మంచి కార్యక్రమాన్ని ఎక్కడ ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం కానటువంటి వీక్లీ రౌండప్ మంచి కార్యక్రమాన్ని తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేస్తున్నందుకు కార్యక్రమం నిర్వాహకులు ఎం సుధాకర్ మోహన్ గారికి, ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి మా శ్రోతల తరపున ప్రత్యేక వందన చందన మందారమాలలు అందుకోగలరు అంటూ రాశారు సార్. అదే రోజు సాయంకాలం యువవాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వేణుగోపాల్ గారు చక్కగా వివరించారు. రాత్రి 8 గంటలకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో వేణుగోపాల్ సార్ గారు మంచి హుషారైన పాటలు అందించారు. సార్ గారికి ధన్యవాదాలంటూ రాశారు సార్. ఇక 13వ తేదీ సోమవారం నాడు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు వినిపించారు. చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాయి. ఉదయం 6:30 పొలం కబుర్లు కార్యక్రమంలో వేరుశనగ పంటల్లో, మువ్వకుల్లో నివారణ మార్గాల గురించి రైతులకు విలువైన సమాచారం అందించారు. అలాగే వివిధ పంటల్లో చెదలు నివారణ చర్యల గురించి చక్కటి విషయాలు తెలియచేశారు అంటూ రాస్తున్నారు సార్. అలాగే 14వ తేదీ మంగళవారం నాడు ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు వినిపించారు. గీతాలన్నీ బాగున్నాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విఎస్ఆర్ మూర్తిగారి సూక్తులు చాలా బాగున్నాయి. అలాగే 8:30 వరదగుడి కార్యక్రమంలో కొత్త వ్యాఖ్యాత మేడం గారు చక్కటి కార్యక్రమం చేశారు. కార్యక్రమం నచ్చింది అంటూ రాస్తున్నారు సార్. అలాగే ఉదయం ప్రసారంలో ఓ పాటసారి కార్యక్రమంలో కేరళలోని మున్నార్ ప్రాంత విశేషాలను సాయి రఘునాథ్ చరణ్ గారు చక్కగా వివరించారు. ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. మంగళవారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం గురించి ఆర్ సరస్వతి గారు చక్కటి విషయాలు తెలియచేశారు. అందులో జీవామృతం గురించి, నవధాన్యాలు, విత్తనం గురించి, ఘన జీవామృతం గురించి, 5 అంతస్తుల పంట గురించి చక్కటి విషయాలు తెలియచేశారు. చక్కగా పరిచయం చేసిన సాయి రఘునాథ్ చరణ్ గారికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. అలాగే బుధవారం నాడు ఉదయం 7:30 వైద్య విజ్ఞానం శీర్షికలో డెంటల్ డాక్టర్ డి సుమన్ గారితో సుధాకర్ మోహన్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం చాలా చాలా బాగుంది అంటూ రాశారు సార్. అందులో పాలకొల్లు గురించి, చిన్న పిల్లలు అలాగే పాలు డైరెక్ట్గా తాగరని, బుగ్గన పెట్టుకుని చప్పరిస్తారని, ఇలాంటి వింతైన విషయాలు డాక్టర్ గారు చెప్తుంటే ఆనందం కలిగింది. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి, పరిచయకర్త సుధాకర్ మోహన్ గారికి మా ధన్యవాదాలు. బుధవారం రాత్రి 8:00 మంజులా మేడం గారు మంచి మెలోడీ సాంగ్స్ వినిపించారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో గురువారం నాడు ఉదయం 6:30 పొలం కబుర్లు కార్యక్రమంలో పాడి పశువులను మేపేవారు గేదెల నుంచి, ఆవుల నుంచి పాలు పితికేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి చక్కటి విషయాలు తెలియచేశారు అంటూ రాశారు. ఉదయం 7:15

0: ప్రభాతరేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ పాత్ర గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే వికసిత్ భారత్ గురించి, అందులో కేంద్ర ప్రభుత్వం జౌళి శాఖ అందించే పథకాల గురించి, టెక్స్టైల్స్ పెట్టుబడుల గురించి చక్కటి సుమధుర స్వరంతో కొత్త వ్యాఖ్యాత ప్రవీణా మేడం గారు అద్భుతమైన గళంతో అందించారు. ప్రవీణా మేడం గారికి మా ధన్యవాదాలు. అలాగే 9 గంటల నుంచి 10 గంటల వరకు సాగిన హలో ఆకాశవాణి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్లో శ్రోతలను చక్కటి సుమధుర స్వరంతో పలకరించి వారి బాగోగుల గురించి, వాళ్ళు చేస్తున్న వృత్తి గురించి అడుగుతూ శ్రోతలని ఆనందింపజేశారు ప్రవీణా మేడం గారు అంటూ రాశారు. ఫోన్లో శ్రోతలు పలకరిస్తుంటే మాకు చాలా చాలా ఆనందం కలిగింది. మాకు ఆ రోజు లైన్ తగలలేదు మేడం, మేము మాట్లాడి మేము అడిగిన పాటను వినిపించాలి అనుకున్నాము, లైన్ తగలలేదు అంటూ రాశారు. శుక్రవారం నాడు ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో కొత్త వ్యాఖ్యాత మేడం గారు రాజేంద్ర ప్రసాద్ గారి జీవిత విశేషాలు చెప్తూ వారు నటించిన చిత్రాల్లోని మంచి పాటలు వినిపించారు. కొత్త వ్యాఖ్యాత మేడం గారు అంటూ రాశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సాగిన చిత్రలేఖ కార్యక్రమంలో ఉత్తరాలు రాసిన ప్రతి శ్రోతకు న్యాయం చేసి కొత్త వ్యాఖ్యాత మేడం గారు మంచి కవితల ద్వారా, మధురమైన మాటల ద్వారా ఉత్తరాలను చదువుతుంటే మాకు చాలా చాలా ఆనందం కలిగింది. ప్రతిసారి అడ్రస్ చెప్తూ మీరు ఉత్తరాలు రాయండి అని శ్రోతలను మరీ మరీ అడిగి ఉత్తరాలు రాయమని చెప్పారు మేడం గారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు. ఈనాటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన కొత్త వ్యాఖ్యాత మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ రాశారు సార్. ఎస్ పోలేరయ్య, కృష్ణమరెడ్డిపల్లి గ్రామం, అనంతపురం మండలం, అనంతపురం జిల్లా నుంచి రాశారు.
1: చాలా సంతోషం పోలేరయ్య గారు. కృష్ణమరెడ్డిపల్లి గ్రామం, అనంతపురం జిల్లా నుంచి మీరు చాలా వివరంగా, సునిశ్చితంగా శ్రోతలందరికీ అర్థమయ్యే రీతిలో ఎంత చక్కగా మీరు రాసి పంపించారు. కార్యక్రమం గురించి మీ అభిమానం అంతా, ఆ గుండెల్లో ఉన్న అభిమానం అంతా కూడా ఒక పేపర్ మీద అక్షరాల్లో ఒలికించడానికి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం అండి. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. ప్రత్యేకించి మీకు ఇష్టమైనటువంటి మరి కేరఫ్ ఆకాశవాణి కార్యక్రమం గురించి కూడా మంచి మాటలు రాశారు. శ్రోతల గుండె చప్పుడు అని చాలా సంతోషం అండి. ఎందుకంటే శ్రోతలు మరి ఏ కార్యక్రమాన్నైనా ఆదరిస్తేనే ఏ కేంద్రమైనా మనుగడలో ఉంటుంది. చాలా సంతోషం. అలాగే మరి గ్రామలక్ష్మి కార్యక్రమం ప్రస్తావించారు. అలాగే వీక్లీ గ్రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ గురించి చాలా చక్కగా, నిదానంగా, నిబ్బరంగా, స్పష్టంగా, అనర్గళంగా, ఆనందంగా, ఆశ్చర్యపరిచే విధంగా చాలా మంచి, మీ అభిమానం చక్కగా ప్రాసలో మంచి కవి ఉన్నాడు మీలో, ఆ దిశగా కూడా ప్రయత్నం చేయండి, బాగా రాశారు. మరి అంత బాగుందో లేదో అయితే నాకే తెలియదు, కానీ మరి ప్రయత్నం చేశాం. శ్రోతలు చెప్పాలి ఎలా ఉందో, ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో కూడా శ్రోతలు చెప్తే తప్పకుండా మనం ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. అలాగే మీ ప్రత్యేక వందన చందన మందారమాలు అందుకున్నాం, మా ధన్యవాదాలు కూడా అందుకోండి. ఇక పొలం కబుర్ల కార్యక్రమం గురించి ప్రస్తావించారు, భక్తిరంజన్ కార్యక్రమం గురించి ప్రస్తావించారు, సూక్త ముక్తావళి కార్యక్రమం, ఇంకా కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, వైద్య విజ్ఞానంలో డాక్టర్ చల్లా సుమన్ గారితో మనం పరిచయం ప్రసారం చేసాం, అది మీకు నచ్చింది. పాల పళ్ళ గురించి, చిన్నపిల్లలు పాలు ఎలా తాగుతారు అనే విషయం గురించి డాక్టర్ గారు చెప్తున్న విషయాలు మీకు ఆశ్చర్యం కలిగించాయి నిజంగా అండి. మరి ఎన్నో విషయాలు ఇలా నిపుణులతోటి మనం పరిచయం చేసుకుంటేనే ఎంతోమంది మరి ఎన్నో మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇంకా మంచి మంచి నిపుణులతోటి పరిచయాలు మేము ప్రసారం చేస్తాం. అలాగే మీరు పొలం కబుర్లు ప్రస్తావించారు, వికసిత్ భారత్ కార్యక్రమం గురించి ప్రస్తావించారు, శ్రోతలు కోరిన పాటలు గురించి మీరు ప్రస్తావించారు, చాలా సంతోషం. లైన్ కనెక్ట్ కాలేదన్నారు, మీరు కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ప్రయత్నం చేయండి. కనెక్ట్ అయిన వాళ్ళు, రోజు కనెక్ట్ అవుతున్న వారు ఎట్లా కనెక్ట్ అవుతుందో ఆ మంత్రం, ఆ మాయ ఏంటో మాకు కూడా చెప్తే మరి మిగతా శ్రోతలు కూడా ఆ దిశగా వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. అంటే వాళ్ళు ఏం ట్రిక్ ప్లే చేస్తున్నారో మనకు తెలియడం లేదు, వాళ్ళు చెప్పడం లేదు. చాలా సంతోషం పూలేరయ్య గారు, మీరు చక్కగా మీ కార్యక్రమం ద్వారా మరి మీరు ప్రస్తావించినప్పుడు కొత్త వ్యాఖ్యాత, పాత వ్యాఖ్యాత అంటూ చేస్తున్నారు. అట్లా ఆ కొత్త పాత అంత ఏం లేదులేండి, వ్యాఖ్యాత అంటే వ్యాఖ్యాతే ఎవరైనా కానీ. కాబట్టి చక్కగా మీరు అందరినీ, కొత్త వాళ్ళని కూడా మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మంచి మంచి మీ ప్రోత్సాహకమైనటువంటి మాటలతోటి కొత్త వారికి, ఎప్పుడు మనం అంటే కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఆ కొత్త వారిని కూడా మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం పోలేరయ్య గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ

0: అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
1: సార్, మనకు తర్వాతి ఉత్తరం రేడియో నాగేశ్వరరావు, యనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తీక, మోహిత్ సిద్ధార్థ్, లింగాల భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి రాశారు సార్. శుభ సాయంత్రం అంటూ మొదలుపెట్టారు సార్. కేర్ ఆఫ్ మీరు మేము తిరుపతి ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క వినమ్రత సంస్కృతులు. ఈ వారం మన కేంద్రం నుంచి ప్రసారమైన కార్యక్రమాలపై మా సందేహాలు, అభిప్రాయాలు 15వ తేదీ వినిపించిన ప్రబోధగీతం, భావి భారత పౌరులారా, దేశసేవలో దేశ సౌభ్రాతృత్వ ప్రగతిశీలతకు నడుంకట్టి పాటుపడే సమాజ సేవా తత్పరులకు శుభ సూచక గీతం చాలా బాగుంది అంటూ రాశారు సార్. సూక్తి ముక్తావళిలో డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి సూక్తులలో 20వ శతాబ్దపు యోగుల పరంపరలో అరవింద చరితుడు గురించి చెప్పిన సూక్తులు చాలా చాలా బాగున్నాయి. వారికి మా ధన్యవాదాలు తెలుపగలరు. తర్వాత ప్రభాత రేఖలులో శ్రీమతి జె నిర్మలా గారి సమర్పణలో భారత స్వాతంత్ర సమరంలో మొదటి ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్ర సమరంలో బ్రిటీష్ పాలనలో సామాజిక ఆర్థిక వ్యవస్థల స్వపరిపాలన కొరకు గొప్ప జాతీయ నాయకుడిగా ఎదిగిన మహాత్మాగాంధీ సత్యాగ్రహ సాధనలో కొత్త అహింసా మార్గాన్ని దేశానికి, రైతు సమాజానికి పరిచయం చేసిన సత్య శోధకుడు గాంధీగారి గురించి చక్కని విశేషాలను అందించిన వ్యాఖ్యాత గారికి మా ధన్యవాదాలు అంటూ రాశారు సార్. అలాగే వైద్య విజ్ఞాన కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారి ఆధ్వర్యంలో ప్రతి వారి జీవన శైలిలో దంతదావనం చేసుకునే విధానంలో పాటించాల్సిన విషయాలు, మన నిత్యం వాడే టూత్పేస్ట్ వాడక విధానం, దంతాలు సంరక్షణ సరిగ్గా లేక ముఖవచ్చస్సులో వచ్చే శరీరాకృతి మార్పుల గురించి చక్కగా వివరించిన డాక్టర్ గారు, అలాగే పాలు పట్టించే పసిపాపులకు తల్లి తీసుకోవలసిన వారి నోటి జాగ్రత్తల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఉత్పన్నమయ్యే ఎన్నో సమస్యలను, సందేహాలను నివృత్తి చేసే రీతిలో తమదైన శైలిలో డాక్టర్ గారిని అడిగి వివరించి ఎన్నో సందేహాలకు, సమస్యలకు సమాధానాలు అందించారు. ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. రేడియో నాగేశ్వరరావు, యనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తీక, మోహిత్ సిద్ధార్థ్, లింగాల భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి రాశారు సార్.
0: చాలా సంతోషం. రేడియో నాగేశ్వరరావు గారు, యనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్, చాలా సంతోషం. మీరు భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. మరి రేడియోనే ఇంటి పేరుగా మార్చుకున్నారు మీరు, చాలా సంతోషం. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య అని మేము మా చిన్నప్పుడు మేము విన్నాము. వారిని మేము చూసే అదృష్టం కలగలేదు. వారి గురించి విన్నాం మేము, రేడియోలో విన్నాము మేము. అట్లాగే మీరు రేడియో నాగేశ్వరరావు అని మీరు పెట్టుకున్నారు, చాలా సంతోషం అండి. మీ అభిమానానికి మేము చాలా రుణపడి ఉంటాం. దేశభక్తి గీతాల గురించి, అలాగే సూక్తి ముక్తాడు కార్యక్రమం గురించి, ఇంకా స్వాతంత్ర సమరం గురించిన విశేషాల కార్యక్రమం గురించి, వైద్య విజ్ఞాన కార్యక్రమం గురించి మీరు చక్కగా మీరు ప్రస్తావించారు. మరి మీరు కూడా అదేవిధంగా చంటి పిల్లలు పాలు తాగేటప్పుడు, పాలు తాగిన తర్వాత తల్లి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా మీరు ప్రస్తావిస్తున్నారు, చాలా సంతోషం. మరి డాక్టర్ గారు ఎంతో చక్కగా మంచి మంచి విషయాలు మనకు తెలియజేశారు. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
1: సార్, మనకి తరువాతి ఉత్తరం ఏలూరు నుంచి రాస్తున్నారు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, సుగుణాబాయి, రాధ, మున్నా. ఆకాశవాణి సిబ్బందికి నమస్తే. గత సోమవారం సాయంత్రం ప్రసారమైన కేర్ ఆఫ్ ఆకాశవాణిలో కార్యక్రమాలపై శ్రోతలు వెలిపుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మేడం గారికి అంతే ప్రేమతో, ఆప్యాయతతో జవాబులు అందజేసిన శ్రీ సుధాకర్ మోహన్ గారికి మా ధన్యవాదాలు అందజేస్తున్నామంటూ రాశారు సార్. అలాగే 14వ తేదీ మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తివీతాలు విని ధరించాం. 8:30 ప్రసారమైన వరదగుడి శీర్షికన ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ మణిశర్మ గారి జీవిత విశేషాలు అందిస్తూ వారి కుటుంబ నేపథ్యం, వారు సంగీత నిర్వహించిన సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వినిపిస్తూ వారికి వచ్చినటువంటి అవార్డ్స్ గురించి చాలా చక్కటి విషయాలు అందించి మమ్మల్ని ఆనందింపచేసిన శ్రీమతి జె నిర్మలా గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నామంటూ రాశారు సార్. సాయంత్రం మా ఫేవరెట్ వంటకాల కార్యక్రమం రానే వచ్చింది. మేము మెచ్చుకునే ఆనియన్ బోండా, ఉల్లిపాయ చట్నీ, బొంబాయి రవ్వతో చేసే రవ్వ కేసరి, తెలుగువారికి ఎంతో ఇష్టమైన వంకాయ కూర వివరాలను ఒకటికి రెండు సార్లు తెలియ

0: చేసిన శ్రీమతి జె నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. తప్పకుండా మా మేడం గారికి చెప్పి తయారు చేసి రుచి చెప్పగలం, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. అలాగే 15వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని ధరించాం. ఉదయం ప్రసారమైన ఆల్బం శీర్షికన సినీ హీరో శ్రీరంగనాథ్ 1948 జూలై 17 రేణిగుంటలో జన్మించారని వారి జీవిత విశేషాలు అందిస్తూ తరువాత రాను రాను విభిన్న పాత్రలు కూడా చేశారని, ఇటువంటి ఎన్నో విషయాల్ని తెలియచేస్తూ వారు నటించిన చిత్రాల్లోని పాటలు వినిపించి ఆనందింపచేసిన శ్రీమతి జె నిర్మలా మేడం గారికి ఆకాశవాణి మొత్తం అందరికీ కూడా మా ధన్యవాదాలు అందిస్తున్నామంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధ, మున్నా ఏలూరు నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయ్ గారు, రాధ, మున్నా ఏలూరు నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం మీకు నచ్చింది, చాలా సంతోషం. మరి బాగుంది అంటే మీరు రాసిన ఉత్తరాలు అలా ఉన్నాయి. చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, మా గురించి మేమైనా పొరపాట్లు చేస్తే ఒక దెబ్బేస్తున్నారు. అలాగే ఏ రకంగా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉంటే బాగుంటుందో కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అందువలనే ఆ కార్యక్రమం అంత రక్తి కడుతూ ఉంది. మరి మంగళవారం భక్తిరంజని కార్యక్రమం ప్రస్తావించారు, అలాగే మణిశర్మ గారి జీవిత విశేషాలు అందించిన కార్యక్రమం మీకు నచ్చింది, వరదగుడి కార్యక్రమం. అలాగే మరి మీకు ఫేవరెట్ ప్రోగ్రామ్ వంటకాల ప్రోగ్రాం, అలాగే ఆల్బం ప్రోగ్రాం కూడా ప్రత్యేకించి ప్రస్తావిస్తారు. చాలా సంతోషం అండి రఘువీర్ సింగ్ గారు, మరి వంటకాల కార్యక్రమం మీరు ప్రస్తావించారు, ఒకటికి రెండుసార్లు తెలియజేశారు మేడం గారు. అయితే మీరు తయారు చేసుకొని రుచి చూసి చెప్పండి, చాలా సంతోషం. మీరు ఆ రుచి కూడా చెప్తూ ఉంటున్నారు, చాలా సంతోషం. మరి ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి, ధన్యవాదాలు.
0: మనకు తర్వాత మెయిల్ వచ్చింది సార్, కాకినాడ నుండి జయశ్రీ రమేష్ గారు రాశారు సార్. నమస్తే అండి, ఈ మధ్య ప్రసారాల్లో చిన్న సౌండ్ వస్తోంది, గమనించి సరిదిద్దగలరు? యాప్ ద్వారా వింటున్నాము. 1000 పడగలు ధారావాహిక మాకు పెన్డ్రైవ్లో లోడ్ చేసి డబ్బు తీసుకుని పంపించే ఏర్పాటుందా? కార్లో వెళ్ళినప్పుడు వినొచ్చు. గతంలో నాటికలు, నాటకాలు హైదరాబాద్ కేంద్రంలో శ్రోతలు కొనుక్కోవడానికి కౌంటర్ ఏర్పాటు చేశారు. విన్నపం, తిరుమలలో 2:30 పఠించే సుప్రభాతం లైవ్ ఇవ్వగలరు. మన తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో గతంలో ప్రసారం చేసేవారు అంటూ నమస్సులో అంటూ రాశారు సార్. కాకినాడ నుంచి జయశ్రీ రమేష్, వైజాగ్ నుంచి సత్యవేణి అక్కయ్య గారు, నాయుడు బావగారు, తిరుపతి దగ్గర చంద్రగిరి నుండి శివరాం స్నేహితుడు. అలాగే రమేష్ గారు మరొక ఉత్తరం కూడా రాశారు సార్. నమస్తే అండి, మన భారత ప్రభుత్వం ఖతార్ మాజీ పాలకుడు మరణానికి ఒకరోజు సంతాపం ప్రకటించారు, భారత ప్రజలు గుర్తించలేదు. కొన్ని ఆకాశవాణి కేంద్రాల్లో భక్తి గీతాలు వినిపించారు. అదే ముందు రోజు జానకి గారి దివికేగిన రోజు ఖతార్ పాలకులు, అందున మాజీ భారత ప్రజలకి తెలియదు కదా. నార్త్ ఆకాశవాణి కేంద్రాలు కొన్ని పాటించలేదు, మరి మన ఆకాశవాణి తెలుగు కేంద్రాలు జానకి గారికి ఎందుకు సంతాపం తెలపలేదు? వారి కోసం విషాద గీతం వినిపిస్తున్నారు అని అనుకున్నాం. అసలు విషయం ఇది, ఈ విషయంలో ప్రసార భారతి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించలేకపోతున్నాం, మీరు కూడా పునఃసమీక్షించగలరు అంటూ నమస్సులను తెలియజేశారు సార్. జయశ్రీ రమేష్, కాకినాడ నుంచి.
1: చాలా సంతోషం అండి విఎన్ రమేష్, జయశ్రీ గారు మీరు కాకినాడ నుంచి రాస్తున్నారు, మెయిల్ ఇస్తున్నారు, చాలా సంతోషం. మీరు అంత దూరంలో నుండి రాస్తున్నారు, చాలా సంతోషం అండి. మరి అంటే ప్రోగ్రామ్స్ ఇలా ఒకప్పుడు ఉండేది, మనం ఆకాశవాణిలో రికార్డ్ చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాలను సీడీలుగా చేసి వాటిని శ్రోతలకు ధరకు ఇచ్చే ఆ విధానం ఇదివరకు ఉండేదండి, అది ఇప్పుడు లేదు. కాబట్టి మీరు రేడియోలో వినండి, మీకు ఇష్టమైతే రేడియోలో వచ్చేటప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి, ఎందుకంటే అది తప్ప మరొక అవకాశం లేదు. మేము ఈ కార్యక్రమాలు మేము యూట్యూబ్లో తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాం, మీరు తప్పనిసరిగా అప్పుడు చక్కగా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని వినవచ్చు. త్వరలో ఈ కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్లోకి మేము అప్లోడ్ చేసే ఆ ప్రాసెస్లో ఉన్నాం, మీరు ఆ రకంగా చూడండి. ఇక సుప్రభాతం గురించి మీరు ప్రస్తావించారు, చాలా సంతోషం. మరి మేము కూడా సుప్రభాతం ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, అయితే మరి అది 2 సంస్థల మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం, చూద్దాం మరి భవిష్యత్తులో ఆ ఒప్పందం కనుక శ్రోతలకు కార్యరూపం దాలిస్తే తప్పనిసరిగా సుప్రభాతం కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష

0: ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీలవుతుంది. ఇక మీరు భారత ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించారు కాబట్టి అది మీకు మీకుండే మీ అభిప్రాయం అది. ఇది దేశవ్యాప్తంగా ఒక దేశ పాలకునికి మన దేశం చూపిస్తున్నటువంటి, అంటే మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ కంట్రీస్ అని, ఫ్రెండ్లీ కంట్రీస్ అని ఒక పాలసీ ఉంటుంది విదేశాంగ విధానం ప్రకారం. కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము కూడా ఆ రోజు భక్తి గీతాలు ప్రసారం చేయడం జరిగింది. అలాగే మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ మధ్య ప్రసారాల్లో చిన్న సౌండ్ వస్తుంది, పెనం మీద దోశ కాలుతున్నట్టుగా అన్నారు. తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు రేడియో సెట్లో కూడా మీరు కాకినాడలో ఉన్నారు, అక్కడ ఉన్నా కూడా కొంతమంది ఇంకా అంతకంటే దూరం అమలాపురం శ్రోతలు చాలామంది, ఇంకా తమిళనాడులో కొంతమంది శ్రోతలు రేడియో సెట్లలోనే వింటున్నారు. సరే బాగుందండి, మీరు దాన్ని మంచి వివరించారు చాలా చక్కగా, పెనం మీద దోశ కాలుతున్నట్టుగా. యాప్ ద్వారా వింటున్నారు కాబట్టి అది ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఒక్కసారి అయిండొచ్చు, ఒకవేళ నెట్వర్క్ బఫరింగ్లో ఉంటే కనుక ఒక్కోసారి సిగ్నల్ సరిగ్గా లేకపోవడం, డేటా కంప్లీట్గా లేకపోవడం ఇటువంటి కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి మీరు సరిచూసుకొని అయినా కూడా మీకు అలాగే ఉంది అంటే తప్పనిసరిగా మాకు తెలియజేయండి. మేము పై అధికారులకు, మా సాంకేతిక సిబ్బందికి తప్పనిసరిగా ఈ లోపం గురించి మేము తప్పనిసరిగా తెలియజేసి చర్యలు తీసుకుంటాం. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు
1: సార్. మనకు తర్వాత ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద వేణుగోపాల్, లిఖిత్ చాలా చక్కగా రాశారు. రాజశ్రీ స్టేషన్ డైరెక్టర్ గారికి శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీమతి జే నిర్మల, డి సాయి రఘునాథ్ చరణ్, రాజేష్, వేణుగోపాల్, చందన మాధురి, గాయత్రి, మంజుల, శివరంజని, శ్రీదేవి, ఇంద్రజ, జ్యోత్స్న తదితర కొత్త వ్యాఖ్యాతలందరికీ కూడా శుభాభినందనలు సార్ అంటూ తెలియజేస్తున్నారు. మీ అభిమాన కేంద్రం నుండి 6వ తేదీ మరియు 7వ తేదీ సాయంత్రం ప్రసారంలో కేరఫ్ ఆకాశవాణి ఉత్తరాలకు శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు జవాబులిచ్చారు. శ్రీదేవి గారు ఉత్తరాలను చక్కగా చదివారు, అభినందనలు అంటూ రాశారు సార్. ఇక కార్యక్రమంలో వివరాలకొస్తే 7వ తేదీ వనితాలోకంలో పసందైన వంటకాల తయారీ విధానాన్ని నిర్మలా మేడం గారు 1కి 2 సార్లు చక్కగా చెప్పారు. బంగాళాదుంపల స్నాక్స్, అరటికాయలతో వడలు, గోధుమ రవ్వ మరియు పెసరపప్పుతో వంటలు, ఈ వంటల తయారీ విధానాన్ని నిర్మలా మేడం గారు చెప్పిన విధానం మాకెంతగానో నచ్చింది. వంటల తయారీలో మేడం గారు విశేష కృషి చేసి శ్రోతల అంతరంగాలను అభిమానంతో దోచుకున్నారు. నిజంగా మేడం గారు వంటల నేర్పరి అంటూ రాశారు సార్. పసందైన వంటకాల కార్యక్రమంలో వినిపించిన చిత్రగీతాలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎగిరే పావురమ చిత్రంలోని ఆహా ఏమి రుచి అనరా మైమరచి అన్న పాట ఈ కార్యక్రమానికే హైలైట్. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు పేరు పేరున అభివాదములు అంటూ రాస్తున్నారు సార్. సార్ వీరే మరొక ఉత్తరం కూడా రాశారు. పని మీద బెంగళూరు వెళ్లాను, అక్కడ యాప్ క్వాలిటీ స్పష్టంగా ఉంది, ఈ విషయాన్ని తనకు సవినయంగా తెలుపుతున్నాను అంటూ ఈ ఉత్తరంతో జత చేసి రాశారు. అలాగే శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారికి, శ్రీమతి జే నిర్మల తదితర ఆకాశవాణి సిబ్బందికి శుభాభినందనలు అంటూ రాస్తున్నారు సార్. మీ అభిమాన కేంద్రం నుండి 7వ తేదీ ఉదయం 8:30 ప్రసారమైన వరదగుడి కార్యక్రమంలో సినీనటి రేవతిపై చిత్రగీత కదంబం విని ఆనందించాం. రేవతి గారు 1966 కొచ్చిలో జన్మించారని, 1984 బాపు దర్శకత్వంలో సీతమ్మ పెళ్లితో మొదటిగా నటించారని, 1990 అంజలి చిత్రానికి అవార్డు పొందారన్న ఎన్నో విషయాలను కొత్త వ్యాఖ్యాత చక్కగా వివరించారు. కార్యక్రమంలో వినిపించిన అంకురం చిత్రంలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో అన్నటువంటి పాట ఈ కార్యక్రమానికే హైలైట్ అంటూ రాశారు సార్. ఈ చిత్రానికి హంసలేఖ స్వరకల్పన చేశారు. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన కొత్త వ్యాఖ్యాత మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు అభివాదములు అంటూ రాస్తున్నారు సార్. వరదగుడి కార్యక్రమం కూడా ఎంతో చక్కగా ఉంది అంటూ మనకు రాశారు సార్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి భవదీయ శ్రోతలు జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్, లిఖిల్ చాలా చక్కగా రాశారు సార్.
0: చాలా సంతోషం జల్లి కృష్ణమూర్తి గారు, మీరు ఎంతో వివరంగా ఎంతో

0: ఓపిక మీద, చక్కగా మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం చక్కగా మాకు తెలియజేస్తారు. చాలా సంతోషం. టీచర్స్ కాలనీ ధర్మవరం నుంచి చక్కగా రాస్తారు. లిఖిల్, చక్కగా వ్రాయువారు అని పేరు పెట్టుకున్నారు. మరి అలా రాస్తున్నాడా లేదా మీ అబ్బాయితోటి, మీ వేణుగోపాల్, మీ లిఖిల్ తోటి ఒక ఉత్తరం రాపించండి, మేము కూడా చూస్తాం ఎంత నీట్గా రాస్తున్నాడో. ఇక మీరు ప్రత్యేకించి వంటకాల కార్యక్రమం, అలాగే బాలానందం కార్యక్రమం మీరు ప్రస్తావిస్తుంటారు, చాలా సంతోషం అండి. వరదగుడి కార్యక్రమం ప్రస్తావిస్తారు, చాలా సంతోషం అండి. మరి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు అయితే మీకు నచ్చుతాయి, ఏ కార్యక్రమం పట్ల మీకు కొంచెం ఇది ఇంకా బాగుంటే బాగుండేది అనిపించింది, ఆ వివరాలు కూడా రాయండి. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. ధన్యవాదాలు రాజేష్
1: సార్.
0: ఇక మనం ముగించే ముందుగా శ్రోతలకు ఆరోగ్య సూత్రాలను మరొకసారి చెప్తే బాగుంటుంది.
1: ఓకే సార్. మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత ఇంటికి వెళ్ళాక శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా సబ్బుతో కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలా మంచిది సార్.
0: చాలా బాగుంది. అయితే మరి మన కార్యక్రమానికి ఉత్తరాలు రాయాలంటే ఏమేమి, మరి చిరునామా, అలాగే మన ఈమెయిల్ అడ్రస్, ఇంకా వాట్సాప్ నంబర్ కూడా చెప్తే మన శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకోవచ్చు.
1: అలాగే సార్. శ్రోతలు మనకు ఉత్తరాలు రాయాలంటే ఈ అడ్రస్కు రాయాల్సి ఉంటుంది. కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS, అంటే లెటర్స్, @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS, లెటర్స్, @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 877-224-6605. 877-224-6605. ఇవి శ్రోతలు మా చిరునామాకు సంబంధించిన వివరాలు.
0: చాలా సంతోషం మరి రాజేష్. ఇక శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకుందామా?
1: సెలవు తీసుకుందాం సార్. నమస్కారం.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి ద్వారా ప్రసారమైన కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చిన కార్యక్రమం విన్నారు. సమాధానాలు అందించిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు ఒక భక్తిగీతం వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్డేవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉంబతిదేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
1: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షం తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక ఖతర్ కి నీవ్ రఖీ. ఉన్నోనే భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
0: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజీవుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 12:30 వరకు వాయిదా వేశారు. 12:30 దిగువ సభ మళ్ళీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచిపెట్టడంతో సభ 1:00 వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో 2:00 వాయిదా వేశారు. అనంతరం 3:00 సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీట్ అంశంపై సభలు ఈరోజు 6 వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా, పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్

ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపైన పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు UPIని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు.

చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోవ్లోని స్టెఫెన్ సెల్మరేసీస్ ఫాంట్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపైన తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గడ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 52 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. శేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.

0: కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో ఎల్నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక ఈ అంశం వింటారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమ.
3: రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు ఎల్నినో ఈ నేపథ్యంలో పంటల ప్రణాళిక అన్న అంశం పైన రైతు సోదరులందరికీ అవగాహన కల్పించడానికి ఈ టాపిక్ ఎన్నుకోవడం జరిగిందండి. ఇది మనం మొదటగా ఎల్నినో అంటే ఏంటి అని, ఆ ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో మన ప్రణాళిక ఎలా ఉండాలి, ప్రస్తుతమున్న ఖరీఫ్ సీజన్లో పంటల ప్రణాళికలపైన రైతులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జాగ్రత్త వహించాలి అన్న అంశం పైన మనము ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఎల్నినో అనేది ఏంటంటే తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఒక సముద్ర సహజ ప్రక్రియ ఇది. ఈ కారణంగా ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఎల్నినో అనేది. కాబట్టి ప్రపంచంలో ఎన్నో దగ్గరల కొన్ని చోట్ల అధిక వర్షపాతము, తుఫానులు, వరదలు, మరికొన్ని చోట్ల లోటు వర్షపాతము, కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, నీటి వనరులపైన ప్రభావము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వెరసి మొత్తంగా వివిధ దేశాలపైన ఆహార భద్రత పైన గణనీయమైన ప్రభావం చూపిస్తుందండి ఈ ఎల్నినో. సాధారణంగా కొన్ని సంవత్సరాలలో ఎల్నినో ఏర్పడి అది బలహీనంగా, మధ్యస్థంగా, బలమైనదిగా ఉన్నప్పటికీ కూడా హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డైపోల్ అన్న దాని మూలంగా భారతదేశం పైన ఈ ప్రభావం కొంచెం తగ్గి సాధారణ వర్షపాతం సంభవించిన సంవత్సరాలు అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి లోటు వర్షపాతం సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 2026 సంవత్సరము జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా కొంత ఎక్కువ తీవ్రత కలిగిన ఎల్నినోగా పరిగణిస్తూ సూపర్ ఎల్నినోగా దీన్ని పిలుస్తున్న నేపథ్యంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు లేదా మన భారత వాతావరణ సంస్థ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి ముందస్తు సూచనలు జారీ చేశారండి. ఇదేంటంటే ఏప్రిల్లోనూ మే నెలలో జారీ చేసిన దాన్ని బట్టి మనకు ఈ ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు కొంత అధికంగా సాధారణం కంటే నమోదయ్యే అవకాశం ఉందని, ఉక్కపోత, వేడిగాలులు ఇలాంటి ప్రభావం ఉంటుందని మనకు తెలియజేశారు. దీని మూలంగా ఏంటంటే ఈ ఎల్నినో 2026 గురించి ఈ భారత వాతావరణ సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో వర్షపాతము ఓవరాల్గా అంటే మనం చూసుకున్నట్టయితే ముందు సంవత్సరాల్లాగా కాకుండా కొంత సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొంత ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనము అనుభవిస్తున్నట్టుగా సమ్మర్ వంటి వేడి ఎక్కువగా ఉన్నటువంటి దినాలు కంటిన్యూ అవుతున్నాయి. జూన్ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా ఈ జూన్ జూలైలో కూడా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ వర్షము లేకొని సీజన్స్ మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఎక్కువగా సాధారణం కంటే ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ పైన కొంత అప్రమత్తత కలిగి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అసహజ వాతావరణ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటిని అధిగమించుకుని పంటలను సంరక్షించుకునే దిశగా మన పంటల ప్రణాళిక లేదంటే మనం సాగు పద్ధతుల్లో కొంత మార్పులు, చేర్పులు ఇలాంటివి చేపట్టి కొంత విజ్ఞత కలిగి వాతావరణాన్ని గమనిస్తూ వ్యవసాయం కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు మనం పంటలను ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుకుని కొంత సుస్థిర దిగుబడులు సాధించేదానికి మనకు అవకాశం ఉంటుందండి. మామూలుగా మనం చూసుకున్నట్లయితే సీజన్ మొత్తం ఖరీఫ్ సీజన్ మంచి వర్షాలు పడి సాధారణ వర్షాలు పడ్డప్పుడు ఉన్న పంటల స్థానంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు అసాధారణ వాతావరణ పరిస్థితులతో పాటు ఎలాంటి పరిస్థితులు కూడా సాగుకు అనుకూలించినప్పుడు ఇలాంటి వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కోవటానికి మనం వేసుకునే పంటల్ని ప్రత్యామ్నాయ పంటలు అంటారండి. మామూలుగా

సీజన్ కనుక మనకు మంచిగా ఉండి వర్షపాతం మనకు సాధారణ వర్షపాతమే నమోదైనప్పుడు మనం అన్ని రకాలైనటువంటి నీటి వసతి కింద పండే పంటలు, ఆరు తడి పంటలు, అదేవిధంగా వర్షాధార పంటలు అన్ని కూడా మనము సాగు చేసుకుంటాము. అలా అయితే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి పంటలన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ మన నేలలు ఎలా రకాలు ఉన్నాయి, మన నేల రకం ఏంటి, మన వర్షపాత లభ్యత గతంలో ఎలా ఉంది, నీటి అనుకూలత, ఏదైనా మనకు కష్టపరిస్థితి పంట మధ్యలో వచ్చినప్పుడు దానికి ఏదైనా రక్షక తడులు ఇచ్చుకోవటానికి నీటి అనుకూలత లేదా రిసోర్సెస్ ఏమైనా మనకు దగ్గరలో ఉన్నాయా అని, పంట కాలాన్ని బట్టి మనం ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంపిక చేసుకుంటే ఇలాంటి గడ్డు పరిస్థితులు, ఎల్నినో వంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి అనిశ్చిత పరిస్థితినైనా ఆ పంట ఎదుర్కొని తట్టుకొని ఉంటుంది అని మనం ఆలోచించుకుంటూ ఇలా ఎదుర్కోవటానికి, ఇలాంటి కష్ట పరిస్థితులు తట్టుకోవటానికి రూపొందించుకునే ముందస్తు పద్ధతులు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, అన్నింటినీ కలిపి మనం సమగ్రంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అని పిలుస్తాము. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటలు ఎన్నుకునే ముందర లేదా సాధారణ పంటలు వేసుకున్నా కూడా ఒకవేళ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు కొంత ముందస్తుగా ఆయా ప్రాంతాల దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఎలా ఉంది, బెట్ట పరిస్థితులు ఏ సమయంలో మనకు వచ్చేందుకు ఆస్కారం ఉంది, పంట పెరిగేందుకు అనువైన కాలం ఏది, మనకు ఆ సాధారణ పంటలు విత్తుకునే సమయం మనకు అనుకూలించినప్పుడు దానికి బదులుగా విత్తేటటువంటి రెండవ అనుకూలిత సమయం ఎప్పుడు, అన్న పరిస్థితులన్నిటిపైన కూడా రైతు సోదరులు కొంత అవగాహన కలిగి ఉండాలండి. అనిశ్చిత వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆహార ధాన్యాల కొరత ఏర్పడకుండా ఇలాంటి వాతావరణ మార్పులైనా కూడా తట్టుకొని దిగుబడి అందించేటటువంటి పంటలు, రకాలు, తర్వాత నీటి వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు ఈ ప్రణాళికలో ప్రధాన భూమిక పోషిస్తాయండి. మామూలుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో ఎదురయ్యేందుకు మనకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అంశాలు ఏంటి అని గనుక మనం గమనించినట్లయితే మనకు వర్షపాతము అనిశ్చితి ఏర్పడే పరిస్థితి, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, పంట మధ్యలో ఏదైనా బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి అన్న పరిస్థితులు కానివ్వండి, పంట చివరి దశలో మనకు ఏదైనా బెట్ట పరిస్థితి ఏర్పడుతుందా అలాంటి పరిస్థితులు కానివ్వండి, లేదా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయా, అధిక వేడి దినాలు వస్తాయా, ఇలాంటి పరిస్థితులన్నీ మనం గమనించాలండి. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి మనకు ఋతుపవనాలు ఆలస్యంగా మొదలవ్వచ్చు, మొదలైనా కూడా అస్థిరంగా ఉండొచ్చు, ముందుకు కదలకుండా అక్కడితో ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత సాధారణం కంటే కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనకు కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. వర్షపాతాలు దినాలు ఖరీఫ్ సమయంలో మనకు 25 నుంచి 30 రోజుల్లో మనకు వర్షం పడాల్సిన దినాలు తగ్గి సరైన వర్షపాత విస్తరణ అన్నది లేకోకుండా పోవడం వల్ల కూడా పంటలు ఆయా దశలలో కొంత ఈ లోటు వర్షపాతానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తరువాత పంట విత్తేదానికి కానివ్వండి లేదా పంట మధ్యకాలంలో కూడా తగినంత తేమ లేకపోవడం వల్ల సకాలంలో మనం పంటలు విత్తుకోకపోవడం, ఒకవేళ విత్తుకున్నా కూడా సరైన తేమ లేనప్పుడు మొక్కలు ఎదుగుదల లేకపోవడం వంటి మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా పంట మధ్యలో లేదా చివరి దశలో బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు మనం ఏం ప్రణాళిక తీసుకోవాలి, ఎలాంటి మందుల పిచికారీ చేపడితే మన పంటను మనం కాపాడుకోగలము అన్న అంశాల మీద కూడా రైతులు కొంత అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత మనకు తెలిసినట్లుగా ఈ అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు వీచే దినాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధిక నీటి అవసరత పంటలకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి మనకు మొక్కల ద్వారా లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, నేలలో నుంచి లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, వీటన్నిటి మూలంగా కూడా పంటలో కొంత ఎదుగుదల లోపించి మనకు గడ్డు పరిస్థితులు మనకు ముందర ఉన్నట్లుగా మనకు కనబడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వర్షపాతంలో వచ్చేటటువంటి ఇలాంటి సమస్యలు అన్నిటి మూలంగా కూడా కొంత పంటలు ఆలస్యంగా విత్తుకోవడం జరగవచ్చు, తర్వాత విత్తిన పంటలు సరిగ్గా మొలకెత్తకుండా పోవచ్చు, తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పొలాలలో సరైన మోతాదులో మనము సరైనంతగా మొక్కల సాంద్రత సరిపడినంతగా మనము లేకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పంట గిడసబారిపోయి పెరుగుదల లేకుండా ఉండడము, తర్వాత పంట పోషక లోపాలకు గురి కావడము, అధిక వేడి ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడు మొక్కలలో సంపూర్తిగా ఎదుగుదల లోపించేసి పూత రాలిపోవడము, గింజ కాయలపైన ప్రభావం చూపడము, వీటన్నిటి మూలంగా దిగుబడులు కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మనం సాధారణ దిగుబడులు తీసుకోవటానికి సరైన

జాగ్రత్తలు తీసుకోవాలండి. వీటిని మనం గనక ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వస్తే నేలలో తేమ శాతం మనము ఎలా పెంచుకోవాలి అనే దానికి అవలంబించవలసిన చర్యలు అనుకొనుక మనం చూస్తే, మన వర్షాధార భూముల్లో ప్రత్యేకంగా వర్షము సరినంతగా పడిన దగ్గరలా కొంత లోతు దుక్కులు చేసుకుంటాము. వర్షం తక్కువగా ఉన్న సమయాలలో మనం తేమ సంరక్షణ కోసం ప్రతి 3.6 మీటర్లకు ఒక నాగటి చాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే పడ్డ ప్రతి వర్షపు చినుకును కూడా మనము నేలలో దాచుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలాగా తేమను మనకు నేలలో పడ్డ చినుకు పడ్డట్టుగా మనము దాచుకునే విధానంగా సబ్సాయిలర్ కూడా మనకు చిజిల్ ప్లో అంటారు. దీంతో 45 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనము సాళ్లు చేసుకున్నట్లయితే మనకు అది మనకు దాచిపెట్టి పంటకు కావలసిన సమయంలో లోతు నుంచి కూడా ఇది పంట మొక్కలకు అందించగలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు వాలును బట్టి పొలంలో నీటి కుంటలు ఏర్పరచుకోవడము, తర్వాత వాలును బట్టి చిన్న చిన్న మడుల్లాగా తయారు చేసుకోవడం వల్ల కూడా మనకు పడ్డ నీటిని తేమని మనం దాచుకోవటానికి అవకాశం ఉంటుందండి. మనకు ఒక్కోసారి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ వర్షపాతము తక్కువ రోజుల్లో కురిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ నీటిని అంతటినీ కూడా మనం ఈ నీటి కుంటల్లో దాచుకోవడం వల్ల ఈ పొలంలో ఏర్పాటు చేసుకున్న నీటి కుంటల్లో మనము పంట ఎప్పుడైనా మంచిగా మనకు విల్టింగ్ అయినప్పుడు, డ్రై పరిస్థితులు వచ్చి బెట్టర్ పరిస్థితులు నెలకొన్నప్పుడు మనం కొంత రక్షక తడులు ఇచ్చుకోవటానికి ఈ నీటిని వినియోగించుకోవడం వల్లంటి చర్యలు కూడా మనం చేపట్టి నేలలో తేమను నిల్వ చేసుకొని మనం పంటలకు వినియోగించుకోవచ్చండి. అదేవిధంగా ఈ వర్షాధార పంటలు ప్రత్యేకంగా మనం సాగు చేసుకునేటప్పుడు నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరైపోకుండా పంట వ్యర్థాలు, వేరుశనగ పొట్టు, ఎండుగడ్డి, ఎండాకులు మన పొలాలలో మనకు లభ్యమయ్యేటటువంటి ఈ వ్యర్థాలతో ఈ వరుసల మధ్య గనక మనము పంట వరుసల మధ్య గనక మనము కప్పి ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ రకంగా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటలు రకాల విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. ఏంటంటే ఇలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు కొంత తక్కువ నీటి అవసరం ఉన్నటువంటి ఎక్కువ వేడిని తట్టుకునేటటువంటి వంగడాలను ఎంచుకుంటే అది చాలా సమంజసంగా ఉంటుంది. మనకు ఎన్నో రకాలైనటువంటి రకాలు మనకున్నాయి. అయితే దీర్ఘకాలిక రకాలుగా కాకుండా కొంత స్వల్పకాలిక రకాలు కానివ్వండి, మధ్యకాలిక రకాలు కానివ్వండి, బిడ్డను తట్టుకునేటటువంటి రకాలు వేసుకోవడం చాలా ముఖ్యమండి. కాబట్టి నీటి లభ్యతను బట్టి ఎక్కువ నీటి వినియోగం ఉన్నటువంటి పంటలు మనకున్నాయి. ఈ వరి, వేరు, చెరుకు వంటి పంటలు, ఇలాంటి పంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి కొంత ఆరుతడి పంటలు మనకు తెలుసు, వేరుశనగ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, చిరుధాన్య పంటలు, ఇలాంటి పంటలను సాగు చేసుకోవడానికి మనం ప్రోత్సహించాలండి. కాబట్టి రైతు సోదరులు కొంతవరకు వరి, చెరక వంటి పంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి కొంత ఆరుతడి పంటలను ప్రోత్సహించుకుంటే మంచిది. మనకు తెలుసు, ఒక ఎకరా వరి పంట తీసుకుంటే మనము వాడేటువంటి నీటిని 4 ఎకరాలు ఆరుతడి పంటలను పండించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బెట్ట పరిస్థితులు, ఇలాంటి వర్షపాతము మనకు తక్కువగా ఉన్న ఎల్నినో వంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంత ఈ ఆరుతడి పంటలతో పాటు మనము పప్పు ధాన్యాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ స్వల్పకాలిక పప్పు ధాన్యాలైనటువంటి ఈ మినుము కానివ్వండి, తర్వాత పెసర కానివ్వండి, ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ప్రత్యేకంగా వర్షాధార భూముల్లో మనం గనక చూసుకున్నట్లయితే వేరుశనగ కానివ్వండి, కంది కానీ, ఆముదము, సజ్జ, రాగి, కొర్ర ఇలాంటి పంటలు, ఎన్నో పంటలు కొంత వేడిని తట్టుకుని బెట్టను తట్టుకునే పంటలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పంటలను కొంత ఏక పంటగా కాకుండా ఈ ఏక పంటతో పాటు కొన్ని అంతర పంటలుగా, ఇప్పుడు ఆరుతడి పంటలతో అంతర పంటలుగా మనము ఇలాంటి పంటలన్నింటినీ కూడా సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు మనము ఈ కడ్డు పరిస్థితులను దాటుకోవటానికి, తట్టుకోవటానికి కూడా మనకు వీలుబాటు ఉంటుందండి. అదేవిధంగా మనము పంటలకు చాలా దగ్గరలో వరి పంట వేశారు ఈ సీజన్లో. ఈ వరి పంట నాట్లు కూడా చాలా దగ్గరలో ముగించారండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే రైతులు మామూలుగా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కొంత గాలి, పడమటి గాలి కూడా ఎక్కువగా ఉంటుంది, ఎండ కూడా ఎక్కువగా ఉన్న కారణంగా మనము నీరు కట్టేటప్పుడు కొంత ఉదయ సాయంత్రం వేళల్లో కట్టుకోవడం మంచిది. వర్షం లేని దగ్గర చాలా దగ్గరలో కూడా మనకు సెలైనిటీ ప్రాబ్లం వచ్చి వరి పంట ఎదుగుదల కొంత లోపించే అవకాశం కూడా ఉన్నందువల్ల రైతు సోదరులు సాయంత్రపు వేళల్లో కట్టిన నీటిని, వేడిగా ఉన్న నీటిని తీసివేసి చల్లవేళల్లో పొద్దున పూట నీరు కట్టుకోవడం చాలా మంచిది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా ఎక్కడైనా వరి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా కొంత వెట్ సీడెడ్ ప్యాడీ, ఆరుతడి పద్ధతిలో కానివ్వండి, నేరుగా విత్తే వరి, ఇక్కడైతే కొంత నీటి అవసరత తగ్గుతుందో అలాంటి పద్ధతుల్లో వరి సాగు చేపట్టుకుని నీటిని ఆదా చేసుకోవడం మంచిదండి రైతులు. అదేవిధంగా మనకు తెలుసు కొన్ని

ఆరుతడి పంటలు వేసుకునేటప్పుడు, వర్షాధార పంటలు వేసుకునేటప్పుడు నీరు మామూలుగా నిలవ కట్టుకోకుండా సూక్ష్మ నీటిపారుదల పద్ధతులున్నాయి మనకు. బిందు సేద్యం ద్వారా, తుంపర్ల సేద్యము ఇలాంటి వాటితో నీటిని అందించినట్లయితే పంటకు తక్కువ నీటితో కొంత ఎక్కువ పంటను మనం రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకు తెలుసు మనం పండించే పంటలకు అన్ని వేళలా నీరు పెట్టాల్సినటువంటి అవసరత లేదు. కేవలము పంట తేమకు ఎక్కడ సున్నిత దశో, ఆ దశలను బట్టి నీటి మనకు ఎంత లభ్యత ఉందో దాన్ని బట్టి ఒకటి రెండు రక్షక తడులు అందించుకోవడం ద్వారా కూడా మనం పంటను పూర్తిగా కోల్పోకుండా కొంతవరకు పంటను కొంచెం రక్షించుకోవటానికి మనకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఒకవేళ మనం పంట వేసినప్పుడు మధ్యస్థంగా కనుక డ్రై స్పెల్స్ వచ్చినట్లయితే, బెట్ట పరిస్థితి వచ్చినట్లయితే మనం కొంత రసాయనాలు పిచికారీ చేసుకోవడం మంచిది. మనకు తెలుసు ఏదైనా బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు పొటాషియం నైట్రేట్ కానివ్వండి, 3.19 3.19 కానీ 0.5% అంటే 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి అవసరం మేరకు మనం పిచికారీ చేసుకోవడం, ఆ బెట్ట పరిస్థితుల నుంచి కొంత మనము విడుదల వస్తుంది పంటకు. అదేవిధంగా ఎక్కువ వేడి ఉన్నప్పుడు, ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా మనం ఎరువులు వేసుకోకుండా నేలలో సరిపడినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే కొంత ఎరువులు వేసుకున్నట్లయితే కూడా అది పంటకు కొంతవరకు మంచిదండి. ఋతుపవనాలు గనక మనకు ఒకవేళ ఆలస్యం గనక అయ్యి, ఋతుపవనాలు మొదలయ్యి ఆ తర్వాత వర్షాలు రావడం లేట్ అయినప్పుడు కూడా మనం వరి పంటలో నత్రజనిని సాధారణ పద్ధతులు వేసుకుని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేసుకుని, ఒక 2 వంతులు దమ్ములో వేసుకుని, 1 వంతు అంకురం దశలో వేసుకుంటే కూడా మంచిది. అదేవిధంగా మనము ఈ ప్రత్యామ్నాయ పంటలు సాగులు చేపట్టడం, ఇప్పుడు సాధారణంగా మనకు వర్షాధార భూములు అంతట్లో కూడా జూలై ఆఖరి వరకు కూడా వేరుశనగ వేసుకోవచ్చండి ఒక బ్రాడ్ సోయింగ్ విండోలో. అయితే ఈ జూలై దాటిన తర్వాత మనము ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సి వచ్చినప్పుడు మనకు నేలలో ఉన్నటువంటి తేమను బట్టి మనము పంటను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒక్కోసారి మనం పంటలు తక్కువ వర్షపాతంలో విత్తిన తర్వాత కూడా దీర్ఘకాల బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ పంటకు తేమ కొరత ఎక్కువైనప్పుడు పంట మరి నిర్జీవంగా మారే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తిరిగి మళ్ళీ మనము దున్నుకొని విత్తుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో మనం బెట్టను తట్టుకునేటటువంటి స్వల్పకాలిక రకాల పంటలను మనము సాగు చేసుకుంటే మంచిది. ఈ వర్షపాత లోటు ఉన్నప్పుడు ప్రత్యేకంగా కొంత వేరుశనగ కానివ్వండి, కంది కానివ్వండి, చిరుధాన్యాలు, అపరాలు, మరి ఉలవ లాంటి పంటలను గనక ఏకపంటగా వేసుకోకుండా అలసంద, అనుము, గోర్చిక్కుడు ఇట్లాంటి పంటలతో కొంత అంతర పంట సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులకు చాలా మంచిదండి. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ ఎల్నినో ఉన్న పరిస్థితుల్లో మనం ఈ కంటింజెంట్ ఏదైతే ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్నామో, ఈ కంటింజెంట్ క్రాప్స్ అనేటి వాటి మీద మనము దృష్టి సారించాలి. ఈ ప్రత్యామ్నాయ పంటలు ఖచ్చితంగా వేసుకునేటప్పుడు మనము సరైన తేమలో చూసుకొని విత్తుకోవడం మంచిది. మనకు జూన్ 2వ పక్షం నుంచి జూలై 2వ పక్షం వరకు కూడా సాధారణంగా మన రైతు సోదరులందరూ కూడా వేరుశనగ విత్తుకుంటారు వర్షాధారంగా. అయితే ఆగస్టు నెలలో మాత్రము వేరుశనగ విత్తకుండా ఖచ్చితంగా ఈ కంది, ఆముదుము, చిరుధాన్యాలు, అలసంద, అనుము వంటి పంటలను మనము విత్తుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో గనక మనం చూసుకున్నట్లయితే ఉలవ పంటను విత్తనం కొరకు మనము విత్తుకునేదానికి అన్ని జిల్లాలకు కూడా మనకు ఎంతో అనుకూలం ఉందండి. ఈ దక్షిణ మండలంలో మనకు తిరుపతి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, నెల్లూరు ఇలా ఈ 5 జిల్లాలలో కూడా మనకు వరి, వేరుశనగ ప్రధాన పంటలు అయినప్పటికీ కూడా ఈ నైరుతి ఋతుపవన ప్రభావము మనకు తక్కువగా ఉన్నప్పుడు మన నేలలను బట్టి మనకు కొంత తేలికపాటి నేలలు ఉన్నాయి, మన ప్రాంతంలో కొంత బరువు నేలలు కూడా ఉన్నాయి. కాబట్టి వాతావరణ పరిస్థితిని బట్టి మనము ఆయా పంటలు విత్తుకోవాలండి. ప్రత్యేకంగా మనం అన్నమయ్య జిల్లా మనం కనుక చూసుకున్నట్లయితే సాధారణ పంటలు మనకు వేరుశనగ, కంది, సజ్జ, ఈ చిరుధాన్యాలు ఇవన్నీ కూడా మనకు సాధారణ పంటలు. అయితే మనకు జూన్ మాసం అయిపోయింది, జూన్ మాసంలో వేరుశనగ, కంది లేదా వేరుశనగలో కంది లేదా వేరుశనగలో ఆముదము 7:1 నిష్పత్తిలో మనము అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. జూలైకి వచ్చేటప్పటికి కంది, సజ్జ, వేరుశనగ, కొర్ర, గోరుచిక్కుడు వంటి పంటలను జూలై 15 వరకు మనము వేసుకోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ వేరుశనగ, కంది, సజ్జ, గొర్ర, గోరుచిక్కుడు వీటన్నిటితో పాటు ఈ వేరుశనగ, కంది లేదా వేరుశనగ ఆముదము అంతర పంటలుగా మనం వేసుకోవాలండి. ఎందుకంటే పూర్తిగా వర్షాధారంగా ఆధారపడేటప్పుడు ఈ అంతర పంటలు మనం సాగు చేసుకున్నప్పుడు ఒక పంట మనం నష్టపోయినా కూడా ఇంకో పంట తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.

అదేవిధంగా ఆగస్టు మనము రెండో పక్షంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కంది ఆముదం వంటి పంటలను చిరుధాన్య పంటలతో పాటు వేసుకోవచ్చు. వీటితో పాటు కొంత అలసంద అనప వంటి పంటలు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అన్నమయ్య జిల్లాలో. అన్నమయ్య జిల్లాలో కొంత బరువు నేలలున్న ఏరియాలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పంటలన్నిటితో పాటు కొంత జొన్న పెసర కూడా మనము కాంబినేషన్లో అంతర పంటలుగా వేసుకోవచ్చు. రాగి పంటను కూడా ఆగస్టు మాసంలో వేసుకోవచ్చండి. వీటితో పాటు తప్పనిసరిగా ఏ జిల్లా అయినా కూడా ఇప్పుడున్న ఖరీఫ్ సీజన్కు కొంత పశుగ్రాస పంటలు పండించుకొని మన పశువులను కూడా మనము పశువుల ఆహారం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. తర్వాత కడప జిల్లా గనుక మనం వచ్చినట్లయితే సాధారణంగా వేరుశనగ, ఆముదము, కంది, సజ్జ ఇలా ప్రొద్దుతిరుగుడు పంటలు వేస్తారు. అయితే జూలై 15 వరకు కూడా వేరుశనగతో పాటు కందిని 7:1 నిష్పత్తిలో మనం అంతర పంటగా 10:1, 11:1 నిష్పత్తిలో కూడా మనము వేసుకోవడానికి అవకాశం ఉందండి. జూలై 30 వరకు కూడా పై పంటలన్నిటితో పాటు మనము కొర్రలు కానివ్వండి, తర్వాత గోరుచిక్కుడు, అలసంద వంటి కూరగాయ పంటలు కూడా సాగు కూడా మనం చేపట్టచ్చండి. సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి మనము పెసర పంటను కూడా చిరుధాన్య పంటలతో పాటు మనం వేసుకోవచ్చు. అయితే మనకు ఈ ఖచ్చితంగా ఈ కడప జిల్లాలో కంది పెసర పంట 1:5 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నా కానీ ఆముదము కొర్ర 1:3 నిష్పత్తిలో వేసుకున్నా కూడా మనకు ఇలాంటి ఎల్నినో పరిస్థితి వచ్చినా కూడా ఈ పంటలు కొంతవరకు మంచిగా మనకు ఉండే అవకాశము ఉంటుందండి. చిత్తూరు జిల్లాకు విషయానికి వస్తే గనక చిత్తూరు జిల్లాలో కూడా కొంత వేరుశనగ కంది జూలై 1 పక్షం వరకు, వేరుశనగ కంది ఆముదము జూలై 2 పక్షం వరకు వేసుకోవచ్చు. అయితే అంతర పంటలుగా వేరుశనగ కంది, వేరుశనగ అనపను, వేరుశనగ కంది అయితే 7:1, వేరుశనగ అనప అయితే 10:1 నిష్పత్తిలో మనం వేసుకోవాలండి. జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు C4 పంటలు కొంత ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి కాబట్టి ఇలాంటి పంటలను కూడా మనము చిత్తూరు జిల్లాలో సాగు చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఆగస్టు 1 పక్షం వచ్చినప్పుడు మాత్రము ఈ వేరుశనగ కంది, వేరుశనగ అనప వంటి అంతర పంటలతో పాటు జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అలసంద కానివ్వండి ఇలాంటి పంటలన్నీ కూడా మనము సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు పశుగ్రాస పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చండి. తర్వాత ఆరుతడి పంటలు అయినటువంటి రాగిని కూడా మనము సాగు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ రాగి పంట వైపు కూడా కొంత మనము ఏరియాను మనం కేటాయించుకోవచ్చు. పెసర పంట కానివ్వండి, కొర్ర పంట కానివ్వండి, సెప్టెంబర్ మాసం అయితే కనుక ఉలవ పంట కూడా మనము చక్కగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత తిరుపతి జిల్లా విషయానికి వస్తే గనక మనము జనరల్గా ఇక్కడ నార్మల్ క్రాప్స్ వచ్చి మే నుంచి కూడా ఈ వేరుశనగ, నువ్వులు, కంది ఆముదమండి. అయితే జూన్ 2 పక్షం వరకు ఈ నువ్వులు పంట వేసుకుంటారు, వేరుశనగ వేసుకుంటారు నీటి వస్త కింద. జూలై 1 పక్షానికి వచ్చేటప్పటికి ఈ వేరుశనగ, కంది, తర్వాత చిరుధాన్యాలలో కొర్ర పంటను కానివ్వండి, అరికలు, సామలు, వరిగ పంట ఇలాంటి చిరుధాన్యాలు అన్నీ కూడా జూలై 1 పక్షం వరకు వేసుకోవచ్చు. తర్వాత జూలై 2 పక్షంలో ఈ చిరుధాన్యపు పంటలు, వేరుశనగ, కందితో పాటు ఆముదాన్ని కూడా ఈ జూలై 2 పక్షంలో మనం విత్తుకోవచ్చండి. అదేవిధంగా ఆగస్టు 2 పక్షం వరకు కూడా కంది, ఆముదము, అలసంద, అనప, ఉలవ వంటి పంటలను విత్తుకోవచ్చు. అయితే ఆగస్టు 2 పక్షం నుంచి సెప్టెంబర్ అంతా కూడా మనం ఉలవ పంట వేసుకోవడానికి, విత్తన పంటగా వేసుకోవడానికి ఉలవ చాలా అనుకూలమైన పంట అండి. అన్ని జిల్లాలలో కూడా మన ఫోకస్ కొంత ఫోడర్ క్రాప్స్ కానివ్వండి, కొంత వెజిటబుల్స్ కానివ్వండి, సెప్టెంబర్ మాసం అయితే కనుక ఉలవ పంట మీద కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా మనకు ఈ ఉద్యాన పంటల ఆర్చిడ్స్ ఉన్న దగ్గర కూడా మనము సెప్టెంబర్ మాసంలో కానీ లేదా ఆగస్టు 2 పక్షం నుంచి కూడా మనము ఉలవ పంట తీసుకున్నట్లయితే మంచిది. వీటితో పాటు ఇంకా మనము కొన్ని ఇతర అంశాలను కూడా మనము దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు విత్తేందుకు తక్కువ సమయము, తక్కువ తేమ, కొంత తక్కువ పీరియడ్లోనే ఉంటుంది అనుకున్నప్పుడు మనము సీడ్ డ్రిల్ వంటి పరికరాలని కస్టమ్ హైరింగ్ ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకుని కొంత ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుంటే మంచిది. అదేవిధంగా మన పంటలలో నీటి వినియోగ సామర్థ్యం మనకు తక్కువ తేమ, తక్కువ నీరు ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ ఎల్నినో కండిషన్స్ సెప్టెంబర్ వరకు కూడా ఒకవేళ ప్రొలాంగ్ అయిన పక్షంలో మనము మనకు ఈ బోర్లల్లో, బావుల్లో ఉన్న నీటిని మనము దాచుకోవడము చాలా ఇంపార్టెంట్. పంటను చివరి వరకు కాపాడుకోవడం కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండేటటువంటి ఈ డ్రిప్ స్ప్రింక్లర్ లాంటి వాటిని మనం చేపట్టడము, వరి పంటలో కూడా మనము ఆర్ఆర్గా నీరు కట్టుకుంటూ ఉండడము మనకు మంచిదండి. అదేవిధంగా మనం బెట్టం తట్టుకుని సుస్థిర దిగుబడి సాధించాలంటే మనకు ఎప్పుడు పాటించాల్సినటువంటి సూత్రము ఈ నేల ఆరోగ్య సంరక్షణ కాబట్టి కొంత సేంద్రీయము, జీవన ఎరువులు వాడడము, పచ్చిరొట్ట ఎరువులు

0: వాడకం పెంచి మన సేంద్రీయ కర్బన శాతం పెంచుకోవడం కూడా మన అందరి అనితర బాధ్యత. రైతు సోదరులందరూ కూడా దీనివైపు దృష్టి ఉంచాలి. కాబట్టి ఖచ్చితంగా గడ్డిజాతి పంటలు కూడా కొంతవరకు వేసి మన పశువులు జీవాల సంరక్షణ చేపట్టాలండి. వీటన్నిటికంటే మనం ఈ ఖరీఫ్ సీజన్ లో వివిధ యాప్స్ మనకు లభ్యమవుతున్నాయి. భారత వాతావరణ సంస్థ వాళ్ళు ఇతర సంస్థల సహకారంతో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ ఆధారిత వాతావరణ సూచనలు, ఇలా రకరకాలైనటువంటి సూచనలు సలహాలు రైతులకు అందజేస్తున్నారండి. ఇలాంటి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఏమి రసం పీల్చు పురుగులు వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఎలాంటి రాబోయే వారంలో వర్షం వస్తుందా రాదా, టెంపరేచర్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేసుకోవాలి, ఎక్కడైనా రక్షక తడులు అందించుకునే అవకాశం ఉందా, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాల స్థానాల నుంచి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద మనము ఇలాంటి సూచనలు సలహాలన్నీ రైతులకు ఎప్పటికప్పుడు ముందస్తుగానే అందజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యాజమాన్య చర్యలు కానివ్వండి, పురుగు తెగుళ్ల నివారణలు కానివ్వండి, ఏదైనా కానీ ఈ ఎల్నినో సమయంలో మనకు ఈ గడ్డు పరిస్థితులు వచ్చిన విధానంలో మనం వీటన్నిటి మీద దృష్టి పెట్టి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి మెలుకోగలిగి మనం వ్యవసాయం కనుక చేసినట్లయితే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి మనము కొంత దిగుబడులు తీసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. పంట నష్టపోకుండా కొంత అంతర పంటల సాగు వైపు దృష్టి సారించినప్పుడు మనము ఒక పంట కొంత నష్టపోయినా ఇంకో పంట నష్టపోకుండా దీంతోపాటు కొంతవరకు ఈ కూరగాయ పంటల సాగు కూడా చేపట్టి సమగ్రంగా వ్యవసాయాన్ని గనుక మనము చేసుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి తక్కువ వనరులని ఎక్కువ సమర్థతతో గనక మనము వినియోగించుకొని మనకున్న నీటి వసతిని కూడా సమర్థవంతంగా మనం గనక వాడినట్లయితే పంటలు ఈ ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అనిశ్చిత వాతావరణ పరిస్థితులను తట్టుకొని కొంతవరకు మనం దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావం ఉన్న ప్రాంతాలన్నిటి వైపు కూడా మనం వేస్తున్న పంటలపైన, మనం వేయాల్సినటువంటి ప్రత్యామ్నాయ పంటలపైన కూడా మనం దృష్టి సారించి మంచి అవగాహన కలిగి మనకు గతంలో కూడా ఎన్నో ఎల్నినో సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా అప్పటికి కూడా రైతులకు చాలా వరకు అప్పుడు పంటలు ఏం పంటలు వేశారు అన్నటువంటి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని పంటల యాజమాన్యం చేపట్టి రైతులు లాభసాటిగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నానండి.
1: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరింతవరకు ఎల్నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక ఈ అంశం విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్ చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరత్ చంద్ర గారు.
3: నమస్కారం అండి.
2: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
3: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1801 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని, లేదంటే వీడియో తీసుకొని కూడా, లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వారి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ, శాస్త్రవేత్తలందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
2: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
3: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లేస్టోర్ లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్ లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ల తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్ గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెనువెంటనే దాని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2 విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకుమించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతటా వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.
2: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయిన

0: వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
1: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి ఇక్కడ. సో అది పర్మనెంట్ గా ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
0: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
1: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు దాంట్లో, మాకు కాల్ ఆప్షన్ కూడా ఉంటది, నేరుగా మాట్లాడవచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది మేము రిజిస్ట్రేషన్ చేసిన వెను వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మేము డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదన్నా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
0: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తూ ఉన్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్ గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
1: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్ లో ఉంటుంది, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము, తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మాట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
0: అయితే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
1: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదనేది మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
0: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకేనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగ అవకాశం ఉంటుందంట?
1: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
0: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలు ఏమైనా మనం నిర్దేశించబడిగిందా లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
1: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఎప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
0: ఒకసారి కిసాన్ సారథి లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడాను కేవీకే ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేశాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేశాడు, అంటే డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేశాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో మా డాష్ బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారథ్ అనేది ఒక అదనపు ఆర్మ్ అని చెప్పుకోవచ్చు మనకి, ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటూ ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు, ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా

0: మంది రైతులకి, దాదాపు 100,000 మంది రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చేర్చవచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము. చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, ప్రొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి, మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండే రెగ్యులర్ గా ఎప్పుడు మనకి వచ్చే పెస్ట్ గానీ డిసీజులు గానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతు సోదరులు పెంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్ గా మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
1: మహిళా రైతుల విషయం,
0: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్ గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్ నంబర్స్ డేటాబేస్ లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి, మనకు పూర్తి నంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు, మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాము, దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన అండి.
1: కిసాన్ సారథి యాప్ ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం గానీ లేకపోతే రైతులకు వెసులుబాటు కల్పించడం గానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్ లో ఉంటుందంటారా?
0: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గాని వ్యవసాయం పరంగా గ్రామీణాభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గాని కలెక్టరేట్ ద్వారా గానీ లేదంటే ఐటీడీఏ గాని ఇతర ఎన్జిఓలు గాని చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధానించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మా నోటీస్ లో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అనేది మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకేలో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు, మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి, భవిష్యత్తులో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయవచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
1: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్ లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్ కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
0: నమస్తే.
2: మీరు ఇంత వరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటలు. ముందుగా మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయి పుణ్యశెల్వ పాడిన పాట, సంగీతం రెహమాన్, రచన సంతోష్ నారాయణ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాల్లో తరువాత పాట

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువ

0: 12% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత పాట లిటిల్ హార్ట్స్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. రచన కిట్టు విశ్వప్రగడ, సంగీతం సింజిల్ ఎర్రమిల్లి.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట సీతారామం చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తరువాత పాట సార్ చిత్రం నుండి శ్వేతామోహన్ పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత ఓజీ చిత్రం నుండి శృతిరంజని పాడిన పాట. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన కళ్యాణ్ చక్రవర్తి.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో, తరువాత దేవర సినిమా నుండి శిల్పారావు పాడిన పాట, సంగీతం అనిరుద్ధ్, రచన రామజోగయ్య శాస్త్రి.

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్తల వివరాలు. భారతదేశం వికసిత్ భారత్ 2047 దార్శనికత దిశగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ క్రమంలో విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సుపై ఆధారపడిన ఇతర దేశాల భాగస్వామ్యాన్ని భారత్ కోరుకుంటోందన్నారు. రాష్ట్రపతి తన 3 దేశాల పర్యటనలో భాగంగా మోల్డోవాలో అధికారిక కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ మోల్డోవా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగిస్తూ 1992లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుండి భారత్ మోల్డోవా దేశాల మధ్య ఆత్మీయ స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం పట్ల ఉమ్మడి నిబద్ధతపై 2 దేశాల భాగస్వామ్యం ఆధారపడి ఉందన్నారు. మోల్డోవా కంపెనీలకు వాణిజ్యం, పెట్టుబడుల కోసం భారతదేశం మంచి వ్యాపార అవకాశాలను అందిస్తోందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: My visit to Moldova is the first state visit by an Indian president reflects India's commitment to deepening engagement with Moldova in all spheres, including political, economic, cultural and people-to-people ties. I am accompanied by a large business delegation from India. Their presence demonstrates the growing confidence of Indian industry in Moldova's economic potential and its commitment to building long-term partnerships.
0: అంతకుముందు కిష్నావ్ నగరంలో రాష్ట్రపతి భవనంలో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ద్రౌపది ముర్ము మోల్డోవా రాష్ట్రపతి మయా శాండుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా ప్రతినిధి బృంద స్థాయిలో ఈ చర్చలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే విపక్షాల ఆందోళనల వల్ల లోక్సభ రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల మరణించిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. ఖతార్ రాజు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీకి కూడా సభ నివాళులర్పించింది. భారత్ ఖతార్ సంబంధాలను బలోపేతం చేయడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంతాప తీర్మానం అనంతరం ప్రశ్నోత్తరాల అంశాన్ని స్పీకర్ చేపట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, హుందాతనాన్ని పాటించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరిగా 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజ్యసభలో కూడా పలుమార్లు వాయిదాలు జరిగిన తరువాత సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే నూతనంగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. ఇదిలా ఉండగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను సభలో చర్చించాల్సి ఉందన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు అంతా సహకరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు. దేశ యువత సామర్థ్యం అంతరిక్ష ప్రయోగాల దాకా సాగుతోందని గుర్తు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల వల్ల ప్రపంచానికి పెద్ద సంక్షోభం ఏర్పడిందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, ఎరువులు, రసాయనాలకు సంబంధించి అనేక అడ్డంకులను దేశం ఎదుర్కొందని చెప్పారు. అయినప్పటికీ భారత్ 7.7% వృద్ధి రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త కీ హై. పిచ్లే వర్ష్ మాన్సూన్ సత్ర కే ఠీక్ పెహలే భారతీయ నాగరిక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పర్ పహుంచా థా. భారత్ కా ఏక్ యువా స్టార్టప్ అంతరిక్ష మే నయి ఉడాన్ భరీ హై జో భారత్ కో ఆత్మవిశ్వాస్ సే భర్ దేతీ హై. విశ్వ మే భారత్ కా ప్రొఫైల్ సర్వమాన్య సర్వస్వీకృత బన్తా జాతా హై.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత్ భారత్ దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని

0: పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలిపింది. రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈరోజు మాట్లాడుతూ, అధిక ఇథనాల్ మిశ్రమాలపై శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలను నిర్వహించడంతో పాటు సంబంధిత భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపిన మీదటే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. E20 అనేది కొత్తగా లేదా అకస్మాత్తుగా ప్రవేశపెట్టిన ఇంధనం కాదని సురేష్ గోపి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 శాతానికి పైగా ఇథనాల్ను రవాణా ఇంధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. భారతదేశపు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ EBP కార్యక్రమం 2001లో ఒక పైలట్ ప్రాజెక్టుతో ప్రారంభమైందన్నారు. E20కి మారే ప్రక్రియ దశల వారీగా క్రమబద్ధంగా జరిగిందని కేంద్ర సహాయ మంత్రి వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPIలో చేరారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని తెలిపారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI వివిధ కార్యక్రమాలను చేపట్టాయన్నారు. మోసపూరిత లావాదేవీలను అరికట్టడానికి రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి పెంచడానికి 1950 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం లక్ష్యంగా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ను జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించిన ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయమాలియా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార మెహతా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించారు. వాతావరణం. రానున్న 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. IMD అంచనా ప్రకారం రాబోయే 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కేరళం, మాహే, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,151 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 443 పాయింట్ల నష్టంతో 77,708 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 24,238 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలను వింటున్నారు.

0: చరిత్ర, సంస్కృతి
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
0: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. ముందుగా నిన్నే ప్రేమిస్తా సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన మేడిగండ్ల రాంబాబు, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమ పావురాలు చిత్రం నుండి. చిత్ర పాడిన పాట, సంగీతం రామ్ లక్ష్మణ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై చిత్రకుసుమాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నీరాజనం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం ఇళయరాజా, రచన సంగీతం ఓపీ నయ్యర్,

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు చిత్ర కుసుమాలు కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: Good evening. This is Akashwani. I'm Anuja Kumar with the news at 9. The headlines. Monsoon session of Parliament begins on stormy note. Both houses of Parliament witnessed repeated disruptions over various issues.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 9:30 కావస్తోంది. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు, పాత చిత్రాల నుండి పాటలు. కార్యక్రమంలో ముందుగా అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఆపాతమధురాలు చిత్రం నుండి ఆపాతమధురాలు చిత్రగీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి కొండవీటి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఆపదమధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. క్షణక్షణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

ఇప్పుడు వినండి అల్లరల్లుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

ఆ పాతమధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. అల్లరి ప్రేమికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

ఆ పదమధురాలు కార్యక్రమంలో చివరిగా వినండి ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆత్రేయ గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఫాదర్ అమీర్ మహామహిమ్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కే నిధన్ కే బారే మే సూచిత్ కర్నా హై. శ్రీ నాదెన్ దలా భాస్కర్ రావ్ అవివాజిత్ ఆంధ్రప్రదేశ్ కే ఖమ్మం సంసదీయ నిర్వాచన క్షేత్ర సే జో అభి తెలంగాణ మే హై 12వీ లోక్సభా కే సదస్య థే. వే ఉద్యోగ్ సంబంధీ సంసదీయ స్థాయి సమితి కే సదస్య భీ రహే. శ్రీ రావ్ ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి భీ రహే ఔర్ ఉన్హోనే ఆంధ్రప్రదేశ్ కే సర్కార్ మే మంత్రి కే రూప్ మే భీ కార్య కియా. శ్రీ నాదెన్ దలా భాస్కర్ రావ్ కా నిధన్ 90 వర్ష కీ ఆయు మే 22 అప్రిల్ 2026 కో హైదరాబాద్ తెలంగాణ మే హువా. శ్రీమతి ఓంబతి దేవీ ఉత్తర ప్రదేశ్ కే బిజ్నోర్ సంసదీయ క్షేత్ర సే 12వీ లోక్సభా కీ సదస్య థీ. వే శ్రమ కళ్యాణ్ సంబంధీ సంసదీయ స్థాయి సమితి కీ సదస్య రహీ. ఇస్సే పూర్వ వే 4 కార్యకాలం కే లియే ఉత్తర ప్రదేశ్ విధానసభా కీ సదస్య భీ రహీ. ఉన్హోనే ఉత్తర ప్రదేశ్ సర్కార్ మే మంత్రి కే రూప్ మే అప్నీ సేవాయే దీ. శ్రీమతి ఓంబతి దేవీ కా నిధన్ 77 వర్ష కీ ఆయు మే 8 మే 2026 కో బిజ్నోర్ ఉత్తర ప్రదేశ్ మే హువా. శ్రీ సుధాంశు సీల్ పశ్చిమ బంగాల్ కే కోల్కత్తా ఉత్తర పశ్చిమ సంసదీయ క్షేత్ర సే 14వీ లోక్సభా కే సదస్య థే. వ శహరీ వికాస్ సంబంధీ సంసదీయ స్థాయి సమితి కే సదస్య రహే. ఇస్సే పూర్వ పశ్చిమ బంగాల్ విధానసభా కే సదస్య భీ రహే. శ్రీ సుధాంశు సీల్ జీ కా నిధన్ 81 వర్ష కే ఆయు మే 14 మే 2026 కో కోల్కతా పశ్చిమ బంగాల్ మే హువా. మేజర్ జనరల్ భువన్ చంద్ ఖండూరి ఉత్తరాఖండ్ కే గఢ్వాల్ సంసదీయ నిర్వాచన క్షేత్ర సే 10వీ 12వీ 13వీ 14వీ ఔర్ 16వీ లోక్సభా కే సదస్య థే. వే రక్షా సంబంధీ సంసదీయ సమితి తథా విత్త సంబంధీ సంసదీయ సమితి కే సభాపతి భీ రహే. వ అన్య కై సంసదీయ సమితియో మే భీ అప్నీ సేవాయే దీ. ఉన్హోనే సడక్ పరివహన్ రాజమార్గ మంత్రి తథా శహరీ వికాస్ గరీబీ ఉపశమన్ మంత్రి కే రూప్ మే భీ అప్నీ సేవాయే దీ. శ్రీ ఖండూరి జీ 2 బార్ ఉత్తర ప్రదేశ్ కే ఉత్తరాఖండ్ కే ముఖ్యమంత్రి భీ రహే. మేజర్ జనరల్ భువన్ చంద్ ఖండూరి జీ కా నిధన్ 91 వర్ష కే ఆయు మే 19 మే 2026 కో దేహరాదూన్ ఉత్తరాఖండ్ మే హువా. శ్రీ కేపీ ధన్ పాలన్ కేరళ కే చాలా కుండీ సంసదీయ నిర్వాచన క్షేత్ర సే 15వీ లోక్సభా కే సదస్య థే. వే వాణిజ్య సంబంధీ సంసదీయ సమితి కే సదస్య తా కంప్యూటర్ కే ప్రావధాన్ సంబంధీ సంసదీయ సమితి కే సదస్య భీ రహే. శ్రీ కేపీ ధన్ పాలన్ కా నిధన్ 76 వర్ష కీ ఆయు మే 30 మే 2026 కో ఎర్నాకులం కేరళ మే హువా. శ్రీ ప్యారేలాల్ సంగ్వార్ ఉత్తర ప్రదేశ్ కే ఘాటంపూర్ సంసదీయ నిర్వాచన క్షేత్ర సే 13వీ లోక్సభా కే సదస్య థే. ఇస్సే పూర్వ 2 కార్యకాలం కే లియే ఉత్తర ప్రదేశ్ విధానసభా కే సదస్య భీ రహే. శ్రీ ప్యారేలాల్ సంగ్వార్ కా నిధన్ 71 వర్ష కీ ఆయు మే 8 జులై 2026 కో ఢిల్లీ మే హువా. సభా అప్నే 6 పూర్వ సాథీయో కే నిధన్ పర్ గహరా శోక్ వ్యక్త్ కర్తీ హై ఔర్ శోక్ సంతప్త పరివారో కే ప్రతి సంవేదనా వ్యక్త్ కర్తీ హై. మాన్య సదస్యగణ్, ముజే అత్యంత దుఃఖ్ కే సాథ్ సభా కో కతర్ కే ఫాదర్ అమీర్ మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ కే నిధన్ కే బారే మే భీ సూచిత్ కర్నా హై. మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షో తక్ కతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్హోనే ఆధునిక కతర్ కీ నీవ్ రఖీ ఔర్ ఉసే వికాస్ ఔర్ సమృద్ధి కీ మహాన్ ఊంచాయో పర్ పహుంచాయా. ఉన్హోనే భారత్ కతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి. మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ కా నిధన్ 74 వర్ష కీ ఆయు మే 12 జులై 2026 కో నిధన్ హో గయా హై.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు నిలయంల సమయం 10:13:20. ఇప్పుడు వినండి ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు.
1: ఫస్ట్ పాట అనౌన్స్మెంట్.
0: ముందుగా ప్రేమాభిషేకం చిత్రం నుండి చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గేయ రచన దాసరి నారాయణరావు.

ఆ పతమధురాల కార్యక్రమంలో తర్వాత వినండి మల్లీశ్వరి చిత్రం నుండి పి భానుమతి పాడిన దేవులపల్లి గీతం. సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. ఆకలి రాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎంఎస్ విశ్వనాథన్.

ఆ పాతి మధురాల కార్యక్రమంలో తర్వాత వినండి. తాత మనవడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ఈశ్వరి పాడిన శంకర గీతం, సంగీతం సమకూర్చిన వారు రమేష్ నాయుడు.

మొగుడు మొగుడని మురిశావే, కులికావే పొగిడావే పిల్లోయ్. నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలు.

ఆపాత మధురాలి కార్యక్రమంలో తర్వాత వినండి. దేవత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత మేఘ సందేశం చిత్రం నుండి కేజే యేసుదాస్, సుశీల పాడిన జయదేవుల అష్టపది వినండి. సంగీతం సమకూర్చిన వారు రమేష్ నాయుడు.

ఇంతవరకు ఆపాత మధురాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు నిలయంలో సమయం 11 గంటలు దాటి 33 సెకండ్లు. ఈనాటి ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు పునఃప్రసారం అవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.